శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 19వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 55 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

నవరాత్రుల శుభ సందర్భంగా ప్రత్యేకించి ఈ నెల 12-19 తేదీలలో మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో అలరారుతున్న శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు ప్రసారం కాబోతున్నాయి.

0: ఈ కార్యక్రమం ఈ నెల 12-19 తేదీలలో శనివారం ఉదయం 8:30 రెండు భాగాలుగా ప్రసారమవుతుంది.
1: మరి తప్పక వినండి, తరించండి.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: భక్తిరంజనీ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఈ భక్తి గీతాన్ని.

0: ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు వినండి సూక్తి సుధా కార్యక్రమంలో ఎస్ శ్రీనివాసులు గారు తెలియజేసే హితోక్తులు.
1: అవ్యాహృతం వ్యాహృతాత్ శ్రేయాహు, సత్యం వదేత్ వ్యాహృతం తద్వితీయం, వదేత్ వ్యాహృతం తృతీయం ప్రియం, ధర్మం వదేత్ వ్యాహృతం తచ్చతుర్థం. మాట్లాడడానికి సంబంధించి వ్యాసుని హితవచనమిది. మాట్లాడటం కన్నా మౌనం మంచిదట. మాట్లాడక తప్పని స్థితిలో సత్యమే మాట్లాడాలట. అది కూడా ప్రియంగా ఉండాలి, అది ధర్మబద్ధమై ఉండాలి. వాస్తవానికి మాటతోనే మనిషికి గౌరవం దక్కుతుంది, విలువ పెరుగుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని తెలుగు సామెతం.

0: ఆలోచన రూపంలో ఉన్నంతసేపు ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ అది నోరు దాటితే దాని పరిణామాలను తప్పించటం కష్టం. దాని ఫలితాలు మంచివైనా చెడ్డవైనా విపరీతంగానే ఉంటాయి. శరీరంలో బాణాలు గుచ్చుకుంటే ఏదో రీతిగా తీయవచ్చు, కానీ మనస్సులో మాట గుచ్చుకుంటే దాన్ని తొలగించలేమని మునివచనం. కాబట్టి బాధ కలిగించే మాట మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మిన్నం. మనం మౌనంగా ఉన్నా ఇతరులు మనల్ని నొప్పించేటట్లు మాట్లాడవచ్చు కదా, ఆ స్థితిలో ఏం చేయాలి అని అనుమానించవచ్చు. అప్పుడు కూడా శాంతచిత్తంతోనే వ్యవహరించాలని మహాత్ముల నిర్ణయం. ఇతరులు మనలను మాటలతో నొప్పించినా కోపాన్ని నిగ్రహించుకొని మనస్సును కలతపడనీయక ఇతరులపై శత్రుత్వాన్ని వహించకుండా ఉండాలట. అలా ఉండగలిగితే వారి సుకృతమంతా మనదవుతుందట. అలా శాంతంగా నిలవగలగాలంటే మనలో క్షమ, సత్యం, సరళత్వం వంటి గుణాలుండాలి. ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించాలి. ఇతరుల సుకృతం మనది కావటం లేదా కాకపోవటం మనకు కనిపించే విషయం కాదు, కానీ దానివలన మనం పొందగల ప్రత్యక్ష ఫలం ఒకటుంది. అదే ప్రశాంత మనస్కత. ఆ ఫలితం ఎంతో విలువైనది. ఏ ఇద్దరు మనుషుల స్వభావాలు ఒక్కటిగా ఉండవు, కాని మనుషుల మధ్య సంబంధాలు సమాజంలో తప్పనిసరి. ఆ స్థితిలో మౌనంగా నిలవగలగటం, ప్రశాంతంగా బ్రతకగలగటం అంత తేలికేమీ కాదు. దానికై తీవ్రంగా శ్రమించాలి, సాధించాలి. సాధించగలిగితే ఎంత పెద్ద తుఫాను అయినా మన మనస్సులను చెలింపచేయలేదు. వ్యాస మహర్షి ఈ సందర్భంగా ఒక సూచన చేస్తాడు. ఇతరులు అవమానిస్తే అమృతం త్రాగినట్లు ఆనందించమంటున్నాడు. అవమానానికి గురి అయిన వాడు సుఖంగా నిద్రిస్తే అవమానించిన వాడే అశాంతికి గురి అవుతాడట. ఈ మాటలు శాపనార్థాలుగా కనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. వ్యాసుడు చేసిన సూచన మానసిక చికిత్స. మనం కోపపడుతున్నా ఇతరులు దాన్ని పట్టించుకోకపోతే, మనం తోలనాడుతున్నా వారు తేలిగ్గా తీసివేస్తే మనలో ఉక్రోషం ఏ స్థాయికి చేరుతుందో, ఎంతగా ఉడికిపోతామో మనకు తెలుసు. దానిని బట్టి ఆలోచిస్తే వ్యాసుని భావం కరతలా మలకమవుతుంది. అందుకే ఇతరులు నొప్పించినా ఆనందంగా మనం అంగీకరించగలగాలి. మాటలను మనస్సును అదుపులో ఉంచుకొని వాటికి పరమాత్మపై లగ్నం చేయగలిగితే వేదాధ్యయనాన్ని విశిష్ట కర్మలు చేసిన ఫలితం దక్కుతుందట. అందుకై ముందు మౌనం, తప్పనప్పుడు ప్రియహిత ధర్మ వచనం అనుసరింపదగినవి.
1: శ్రోతలింతవరకు సూక్తి సుధా కార్యక్రమంలో ఎస్ శ్రీనివాసులు గారు తెలియజేసిన హితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగనపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం అమరావతి నుంచి విశాఖపట్నానికి బయలుదేరతారు. విశాఖ చేరుకున్న అనంతరం ఆర్కే బీచ్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక మత్స్యకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్దిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముగించుకుని విశాఖ నుంచి అమరావతికి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణమవుతారు. రాజధాని అమరావతి పరిధిలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ గుంటూరు సహా సమీప ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న జరిగిన 66వ రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజధానిలో నూతనంగా నిర్మించనున్న అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పియర్ టవర్తో పాటు లిఫ్టుల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణాలకు 661 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఎల్పీఎస్ జోన్లో మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు 1,548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ అనుమతి ఇచ్చింది. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్టాల వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్ కు వచ్చిన సందర్బంగా ముఖ్యమంత్రి ఆయన నిన్న కలిశారు. ఈ సందర్బంగా రాష్టంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్టానికి అవసరమైన కేంద్ర సహకారాన్ని కోరుతూ వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగనపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ ప్రస్తుత పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో హోంమంత్రి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఈగల్ వ్యవస్థ రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలన నియంత్రణకు సమగ్ర చర్యలు చేపడుతోందన్నారు. గత 21 నెలల్లో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును గణనీయంగా తగ్గించామని హోంమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్ నెల చివరి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఉండి రైల్వే గేట్ వద్ద జరుగుతున్న ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
1: ఈ ప్రాంతపు రాకపోకలకి అనేక సంవత్సరాలుగా మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ రెండులో ఉన్నప్పటికీ కూడా ఈ రూట్ ని కనీసం ప్రయాణించేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి రోడ్డు కూడా గుతుకలతో ఉండిపోయి బస్సులు, లారీలు, కార్లు ఏది కూడా తిరగలేనటువంటి పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అక్కడ ఉన్నటువంటి రోడ్డు కూడా నవంబర్ ఆఖరి నాటికి దీన్ని పూర్తి చేస్తా ఉండడం ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా పూర్తయి తీరుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా.
0: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి రాష్టంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ యువత బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలను పెంపొందించుకునే వివరాలు అందుబాటులో ఉండేలా నైపుణ్య పోర్టల్ను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాసంస్థల సొసైటీ 59వ గవర్నింగ్ బాడీ సమాపేశం మంత్రి అధ్యక్షన గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలన్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు

0: విజ్ఞప్తించిన వారిలో దాదాపుగా 27 మంది ఐఏఎస్, 20 మంది ఐపీఎస్, 13 మంది ఐఆర్ఎస్, 4 ఐఎఫ్ఎస్లుగా మరెంతో మంది సమాజంలో అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తున్నారని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం 25 వసంతాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా విజయవాడలో బీజేపీ రాష్ట కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా 10,000 యూనిట్ల రక్తాన్ని సేకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు గత రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలాయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్రమోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మలాయప్ప స్వామిని కన్నులారా దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ మలయప్ప స్వామివారిని కనులారా దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. శనివారం ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడ వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: రాష్టంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ ఎస్సీ బీసీ విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ పర్సనాలిటీ పరీక్షలకు శిక్షణ కోసం ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొంది. విద్యార్థులకు ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, వచ్చే నెల 1న ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించింది. అక్టోబర్ 2వ తేదీన ఎంపిక జాబితా ప్రకటించనున్నట్టు, 5వ తేదీ నుంచి 8 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తామని పేర్కొంది. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎన్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈ రోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
2: కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతిని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న రాష్ట వేడుకగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి కెఆర్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య 20తమస్య రోజ్గార్ ఇతి ఆజీవికా మేళకస్య అంతర్గతం వివిధేషు ప్రశాసకీయేషు విభాగేషు సంస్థాసు చ నవనియుక్తేభ్యః యువభ్యః 150,000 నియుక్తిపత్రాణి దృశ్యశ్రవ్యపరాంతర్జాలీయ మాధ్యమేన వితరిష్యతి. ప్రధానమంత్రీ అస్మిన్ అవసరే ఉపస్థితం జనసమూహమపి సంబోధయిష్యతి. ఇదం ఆజీవికామేళకం దేశస్య పంచచత్వారింశత్ స్థానేషు ఆయోజయిష్యతే. నవనియుక్తాః అభ్యర్థినః భారత ప్రశాసనస్య విభిన్నేషు మంత్రాలయేషు విభాగేషు చ కార్యభారం స్వీకరిష్యంతి. ఏతేషు రాజస్వ విభాగం, రైల మంత్రాలయం, గృహ మంత్రాలయం, స్వాస్థ్య పరివార కళ్యాణ మంత్రాలయం, విత్తీయ సేవా విభాగం, రక్షా మంత్రాలయం చ సమేత్య అన్యే విభాగాః సమ్మిళితాః సంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ప్రాతః నవదిల్ల్యాం పర్యావరణస్య వాతావరణ గతిశీలతాయాశ్చ భవిష్యః ఇత్యస్మిన్ విషయే ఆయోజితస్య అంతారాష్ట్రియ సమ్మేళనస్య ఉద్ఘాటనం కరిష్యతి. ద్విదివసీయస్య అస్య సమ్మేళనస్య ఆయోజనం రాష్ట్రియ హరితాధికరణేన క్రియతే. సమ్మేళనే పర్యావరణ విశేషజ్ఞాః సర్వోచ్చ న్యాయాలయస్య ఉచ్చ న్యాయాలయానాం జనపద న్యాయాలయానాం చ న్యాయాధీశాః భాగం గ్రహీష్యంతి. విభిన్న మంత్రాలయానాం సచివాః వరిష్ఠాః ప్రశాసకీయాధికారిణశ్చాపి కార్యక్రమే సహభాగం కరిష్యంతి. సమ్మేళనే సప్తదశ దేశేభ్యః ప్రతిష్ఠితాః న్యాయాధీశాః న్యాయిక ప్రతినిధయశ్చ సహభాగం కరిష్యంతి. భారతం సంయుక్తారబామిరాతశ్చ ప్రాదేశిక శాంతేః సురక్షాయాః స్థైర్యస్య చ సంవర్ధనాయ కృతేషు ప్రయత్నేషు నిరంతర సహకారం సమన్వయం చ ప్రతి స్వకీయాం ప్రతిబద్ధతాం పునః ప్రకటితవంతౌ. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా సహ హ్యః సంయుక్తారబామిరాతస్య రాష్ట్రపతినా షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన ఇత్యనేన దూరభాషేణ సంపర్కః కృతః. ఉభౌ నేతారౌ పశ్చిమైషియాయాం ప్రవర్తమానానాం ఘటనాక్రమాణాం విషయే పరస్పరం విచారాన్ ప్రకటితవంతౌ. ఉభాభ్యాం దేశాభ్యాం వ్యాపక సామరిక సహమతిం అధికం సుదృఢీకర్తుం ఊర్జా రక్షా ప్రౌద్యోగికీ నివేశ స్వాస్థ్యాంచ సమేత్య నూతనేషు ఉపాయేషు చర్చా కృతా. సంయుక్తారబామిరాతస్య రాష్ట్రపతినా ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః జన్మదివసస్య అవసరే హార్దిక్యః శుభకామనాః ప్రేషితాః తథా భారతస్య సఫల బ్రిక్స్ అధ్యక్షతాయై తస్య అభినందనమపి కృతం. ప్రధానమంత్రి మోదీ బ్రిక్స్ శిఖర సమ్మేళనే షేక్ ఖాలిదస్య సహభాగితాయై తథా భారతస్య అధ్యక్షతాయాః అంతర్గతం మహత్వపూర్ణానాం పరిణామానాం ప్రాప్తౌ సతి సంయుక్తారబామిరాతస్య సహయోగస్య సహమతిః చ ప్రశంసాం కృతవాన్. దిల్లీ విశ్వవిద్యాలయస్య ఛాత్రసంఘస్య నిర్వాచనాయ మతదాన ప్రక్రియా హ్యః సంపన్నా. అస్మిన్ నిర్వాచనే 86.41% మతదానం పంజీకృతం. మతదానం ద్వయోః చరణయోః సంపన్నం. ధ్యాతవ్యమిదం యత్ అధ్యక్ష ఉపాధ్యక్ష సచివ సంయుక్త సచివ చేత్యేభ్యః పదేభ్యః మతదానం జాతం. మతగణనా అద్య దిల్లీ విశ్వవిద్యాలయస్య ఉత్తర పరిసరే స్థితస్య విశ్వవిద్యాలయ క్రీడాంగణస్య బహుద్దేశీయ సభాగారే భవిష్యతి. ఐషమః ఏషియా క్రీడా మహోత్సవస్య 20తమస్య సంస్కరణస్య భవ్యోద్ఘాటన సమారోహః అద్య జపాన్ దేశస్య ఐషీ నాగోయా స్థితే పాలోమా మిజుహో క్రీడాంగణే భారతీయ సమయానుసారం మధ్యాహ్నే 2:30 ఆరప్స్యతే. ద్వివారం ఒలింపిక పదక విజేతృ మను భాకర్ అథ తజేందర్ పాల్ సింగ్ తూరః చ ఉద్ఘాటన సమారోహే భారతస్య ధ్వజ వాహకౌ భవిష్యతః. ఏషియా క్రీడా అద్యారభ్య అక్టోబర్ మాసస్య 4th పర్యంతం ప్రవర్తిష్యతే ఇతి వార్తాః.
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:35. ప్రసార వివరాలు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈనాటి ప్రసార వివరాలు. ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 ప్రసారమవుతుంది ప్రొడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్టు డాక్టర్ వి హరితకృష్ణ గారు అందించే సలహాలు సూచనలు. అనంతరం ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి మరో ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్

ఎంఆర్ఎం అభిషేక్ గారు తెలియజేసే సూచనలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ ఉదయం 7:58. ఇంకా ఈరోజు రాధాష్టమి సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈరోజు కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు రెండవ భాగం వింటారు. వ్యాఖ్యానం మరియు సహకారం ఎర్రంరాజు, వ్యాఖ్యాన సహకారం అందించారు ఎం శశిరేఖ. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. ఇక 9:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మోహిని అవతారం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:30 హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాల్లో మీకు నచ్చిన పాటలు వినవచ్చు. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కొనసాగుతాయి. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. మధ్యాహ్నం 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 లలిత సంగీతం వింటారు. 5:45 సినీ రంజని, 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:30 రంగస్థలి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు, ఈ రెండు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:15 కిసాన్ వాణి, 7:45 చిత్రసీమ, ఈ రెండు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక రాత్రి 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, ఈ మూడు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు కొనసాగుతాయి. ఇక రాత్రి 10:00 జపాన్ లో జరగనున్న 2026-20వ ఆసియా క్రీడల ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:20 అఖిల భారత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి ఎఫ్ఎం ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కా వస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్టాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య

0: మాధ్యమం ద్వారా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో నిర్వహించనున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ తదితర మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ అభివృద్ది ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని రోజ్గార్ మేళా ఒక నిదర్శనం. 20వ రోజ్గార్ మేళాతో వివిధ శాఖలు, ప్రభుత్వ సంస్థలలో మొత్తం సుమారు 12,75,000 మంది యువత నియామక పత్రాలు అందుకున్నారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తుపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఈ సదస్సులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట న్యాయ అకాడమీలు, రాష్ట న్యాయ సేవా సంస్థలు, రాష్ట నిపుణుల మదింపు కమిటీలు, రాష్ట పర్యావరణ ప్రభావ మదింపు సంస్థలు, రాష్ట చిత్తడి నేలల సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన పద్దతులు, సంస్థాగత అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు ఒక వేదికనందిస్తుంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ధ నౌకలు 2 తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పగించింది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణ విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందించింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ, పౌర విమానయాన సాంకేతికతలను స్వదేశీకరించడానికి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందించారు.
1: मैं इस अवसर पर हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड की प्रशंसा करना चाहूंगा. आपने भारत के एरो स्पेस कैपेबिलिटी बिल्डिंग जर्नी में अपने आप को एक इम्पॉर्टेंट पिलर के रूप में स्थापित किया है. एचएल ने एयरक्राफ्ट मैन्युफैक्चरिंग, हेलीकॉप्टर डेवलपमेंट, ओवरहॉल, रिपेयर, मेंटेनेंस और एयरो स्पेस इंजीनियरिंग में वैल्यूएबल कैपेबिलिटीज डेवलप. हमें एचएल को एक ऐसे ऑर्गेनाइजेशन के रूप में देखना होगा.
0: వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్టాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత్ దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పడుతుందని పేర్కొంది. ఈ సదస్సుకు అస్సాం, ఢిల్లీ, గోవా, కేరళం, జమ్మూకాశ్మీర్ రాష్టాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిషా రాష్టాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక, ఇంధన, కనెక్టివిటీ రంగాలలో సమగ్ర సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. నేపాల్లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల డాక్టర్ జయశంకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీక్యాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడటం నుంచి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్

0: ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 4 సంవత్సరాలలోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన, అభివృద్ది, స్టోరేజీలు అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తుందని మంత్రి చెప్పారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 1,00,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
1: We are already globally competitive. अभी जितने भी 5 प्लांट में जो प्रोडक्शन चालू हुआ है वो सब के सब एक्सपोर्ट में कॉम्पिटिशन में खड़े उतर रहे हैं, क्वालिटी पर भी और कॉस्ट में भी. सो वी आर ग्लोबली कम्पेटिटिव एंड इट्स अ वेरी गुड जर्नी. सेमिकॉन 1.0 वॉज ऑल अबाउट मेकिंग द फाउंडेशन. सेमिकॉन 2.0 इज अबाउट बिल्डिंग ओवर दैट फाउंडेशन.
0: భారత్ కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిధుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చలను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ఒప్పందాన్ని ముగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. సెపా ఒప్పందం వస్తు సేవల వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర ఆర్థిక సహకార రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. సెపా ఒప్పందాన్ని త్వరగా ముగించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించవచ్చని, భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాపార వాతావరణ సర్వే 2026 సంచికలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని దేశంలోని స్వీడిష్ వాణిజ్య మండలి తాజా నివేదిక వెల్లడించింది. 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది. ఈ సమాచారాన్ని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పంచుకున్నారు. ప్రపంచ అస్థిరతల నేపథ్యంలో స్థిరత్వం, వృద్ది, వ్యాపార సౌలభ్యం విషయంలో మన దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశిస్తోందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, మాహే, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్టాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, గుజరాత్, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ ప్రాంతాలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. విదేశీ విరాళాల క్రమబద్దీకరణ సవరణ బిల్లు 2026కు సంబంధించి పార్లమెంటరీ సంయుక్త కమిటీ మొదటి సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగింది. లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలపై హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధులు కమిటీకి వివరాలు అందించారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశం సంతోషకరమైన వాతావరణంలో జరిగిందని, సభ్యులు పలు అంశాలపై ప్రశ్నలు అడిగారని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్టాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ప్రభాతలహరి. ప్రభాత సమయాన విభిన్న కార్యక్రమాలను అందించే కార్యక్రమం మన ప్రభాతలహరి. ప్రతిరోజు ఆరోగ్యం, విజ్ఞానం, వినోదాలను మీకు అందిస్తుంది ప్రభాతలహరి. ఇందులో భాగంగా ఈరోజు ముందుగా విందాం ప్రబోధ గీతం. అనంతరం 7:30

నిమిషాలకు ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు అందించే వివరాలు వింటారు. అనంతరం ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి మరో ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు తెలియజేసే సూచనలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 7:58. ఇంకా ఈనాటి కార్యక్రమంలో రాధాష్టమి సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుంటారు. శ్రోతలందరికీ ప్రభాతల్ హరి కార్యక్రమానికి మరోసారి స్వాగతం పలుకుతూ ఇప్పుడు వినేద్దాం ప్రబోధ గీతం.

0: వందే మాతరం అంటూ వచ్చిన దేశభక్తిని చాటే ప్రభూత గీతం విన్నారు. శ్రోతలు టీన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా బురద పుల్ల
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్.
6: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
7: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS MS ఆప్తాల్ టాపికల్ ఫాకో సర్జన్,
6: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్.
7: సెల్ 8639345694.
6: ప్రతి గురువారం ఉచిత ఓపి,
7: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
0: ప్రభాత లహరి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
8: అబ్బా, పంటి నొప్పి.
7: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
8: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
7: కలిలవాడి, నిజామాబాద్.
8: సెల్ 9912317190.
7: దరమాండ్ షాప్,
8: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు.
7: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
8: ఏకైక కంపెనీ షోరూమ్
7: దరమాండ్ షాప్,
8: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
0: శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 21వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
7: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
8: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
7: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
8: 24 గంటలు అత్యవసర సేవలు.
7: NABH గుర్తింపు.
8: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: వింటున్న శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 21వ తేదీ సోమవారం ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తగిన సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
7: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
8: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
7: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
9: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
7: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
9: మొట్టమొదటి

0: హోంమంత్రిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు
0: ద్వారకా నగర్ నిజామాబాద్
1: సెల్ 9032323258
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
3: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత
2: విజయలక్ష్మి హాస్పిటల్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో
3: ఖలీల్ వాడి నిజామాబాద్
2: ఫోన్ 08462253344.
4: ప్రభాత్ లహరి వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం. ఈ ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్టు డాక్టర్ వి హరితాకృష్ణ గారు అందించే వివరాలు వింటారు.

0: పాట విన్నారు. వింటూనే ఉండండి 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:30. ఇప్పుడు వినండి ప్రొడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతినగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతినగర్ నిజామాబాద్.
3: డాక్టర్ హరితాకృష్ణ గారు నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: మీరు ఒక పల్మనాలజిస్ట్ గా అంటే ఛాతీ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులుగా నిజామాబాద్ లో పనిచేస్తున్నారు.

0: తరచుగా వింటుంటాం ఆస్తమ వ్యాధి వచ్చింది, ఆస్తమ వ్యాధి వచ్చింది అనే మాట. ఈ ఆస్తమ వ్యాధి అంటే ఏమిటి, ఇది ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, వయసును బట్టి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, అలాగే వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటుందా?
1: మనకి ఊపిరితిత్తుల సమస్యలు అంటారా, మనకి

0: సో అట్లా కూడా మనకి లంగ్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి.
1: సో ముఖ్యంగా ఈ ఆస్తమా వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎందువల్ల వచ్చే అవకాశం ఉంటుంది?
0: సో ఆస్తమా వ్యాధి అనేది మనకి కామన్ గా పేషెంట్ కంప్లైంట్ చేసేది ఏంటంటే దగ్గు రావటము, దగ్గు పొడి దగ్గు ఉండొచ్చు, అట్లనే తెమ్మడితో పాటు ఉండొచ్చు. అలాగే పేషెంట్ దమ్ము వస్తుంది, రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది, నిద్రలో లేచటం దమ్ముతో రావటం, అట్లనే పిల్లి కూతులు రావటము, నడుస్తా అంటే ఆయాసపడటము. సో ఇవన్నీ మనకి కామన్ గా మనం చూసే ఉంటది. అట్లనే పేషెంట్ కొంతమంది ఇట్లా ఇబ్బంది ఉన్నప్పుడు ఛాతి ఒక బరువు ఉండగా అని చెప్తారు, బరువుగా ఉంది ఛాతి. సో ఇట్లా కూడా మాకు కంప్లైంట్స్ అనేది
1: ఊపిరి తీసుకోవడం కష్టంగా,
0: ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటది, చెస్ట్ హెవీ అయిపోతుంది. సో ఇవి కామన్ గా వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అండి. సో ఈ ఎందుకు అవుతుందంటే మనకి ఎప్పుడైతే మనకి కొన్ని ట్రిగర్స్ అంటూ ఉంటాయండి. సో ట్రిగర్స్ ఏం చేస్తాయంటే మన శ్వాస తీసుకునే రంధ్రాలు ఏవైతే ఉంటాయో, ముక్కు నుంచి మనకి ఊపిరితిత్తులలో ఏవైతే దారులు వెళ్తాయో, వాటిని ఉబ్బటం చేస్తుంది, వాటిలో వాపు వచ్చేస్తుంది. వాపు వచ్చినప్పుడు క్లియర్ గా ఉన్న పైపు చిన్నగా అయిపోవటం, ఆ చిన్నగా అయిపోయిన పైపు నుంచి గాలి లోపలికి వెళ్ళలేకపోవటం, దాంతో మనకి దమ్ము రావటము, పిల్లి కూతలు రావటము, ఛాతి బరువుగా ఉండటం అనేది జరుగుతుందండి. సో మన ఇండియాలో ఆల్మోస్ట్ 17% పేషెంట్స్ బాగా దీంతో ఎఫెక్ట్ అవుతారండి. అట్లనే మనకి ఇండియాలో మోస్ట్ కామన్ గా ఇది కర్ణాటక, అట్లనే చండీగఢ్, మళ్ళీ న్యూఢిల్లీ, సో ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువ కేసెస్ మనం చూస్తామండి.
1: అంటే ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటానికి ప్రధానమైన కారణం ఏమైనా ఉంది?
0: ఆ ప్రాంతాల్లో ఎందుకంటే అండి, సో అక్కడ మనకి పోలన్స్, కర్ణాటక బెంగళూరు చూసుకున్నాం అనుకోండి, అక్కడ పోలన్ ఉండేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అట్లానే మనకి చండీగఢ్ అండ్ న్యూఢిల్లీ ఏరియాస్ లో మనకి ఏంటంటే అక్కడ మనకు ఉన్న పొల్యూషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో చండీగఢ్ లో మనకి ఎప్పుడైతే పంటలు అయిపోతాయో వాళ్ళు అక్కడ దాన్ని భూమిని మనం మంట పెడతాం కదా, సో అక్కడ నుంచి వచ్చే పొల్యూషన్, అట్లానే నార్మల్ గా ఉన్న పొల్యూషన్ కూడా ఎక్కువ అవటంతో కూడా మనకి ఎక్కువ ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటాయి అక్కడ.
1: ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడానికి మనకున్నటువంటి ఆధారాలు ఏమిటి?
0: దీనికి గుర్తించడానికి మనకి సింప్టమ్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం. సో మనకి దగ్గు రావటం, ఛాతి బరువుగా ఉంటాం, పిల్లి కూతులు ఉంటాము, దమ్ము రావటం. సో వీటితో పాటు ఏంటంటే అండి, మనకి కొన్ని టెస్ట్లు ఉంటాయి, పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము, అట్లానే మనకి డిఎల్సిఓ టెస్ట్లు ఉంటది. మనకి సాధారణంగా మనం 6 మీటర్స్ నడవగలుగుతున్నాము, నడిచే డిస్టెన్స్ మనం నడవలేకపోతున్నాము. ఆ సమయంలో కూడా మనకి ఏంటంటే మనం రోజు రెగ్యులర్ గా చేసేది కూడా మనం చేయలేకపోతున్నాము డిస్టెన్స్. సో మనం మన అందుబాటులో ఉన్నది మనం రోజు మనం మానిటర్ చేసుకోగలది. సో ఏంటంటే దీని ప్రకారం కూడా మనం చెప్పుకోగలుగుతాం, మనకి దమ్ము ఎక్కువ అవుతుంది, సో ఐ నీడ్ టు గెట్ ఇట్ ఇన్వెస్టిగేటెడ్, మనం చెక్ చేసుకోవాలనేది.
1: ఇప్పుడు ఆస్తమా వ్యాధి రావడానికి ఒక వ్యక్తి తీసుకునే ఆహార పదార్థాలు కూడా ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉందా?
0: ఉంటాయండి. సో ఇప్పుడు ఎట్లా అంటే మనకి ప్రతి మనిషి ఇంకో మనిషి నుంచి వేరు ఉంటారండి, మనకు పడింది వేరే వాళ్ళకి పడకపోవచ్చు. సో దేర్ ఇస్ అంటే దానికి ఏది కూడా క్లియర్ గా ఉండదు, ఇది తింటేనే వస్తుంది. ఒకళ్ళకి పడింది ఇంకొకరికి పడకపోవచ్చు, ఒకళ్ళకి స్వీట్స్ తింటే వస్తుంది, ఒకళ్ళకి మనం తీసుకునే నట్స్ వలన డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు, పీనట్స్ తీసుకుంటారు, అవి వాళ్ళకి పడకపోవచ్చు. కొంతమందికి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ పడకపోవచ్చు. సో ఎవ్రీ ప్రతి ఒక్క మనిషి డిఫరెంట్. సో
1: వాళ్ళని బట్టి అతను తీసుకునే పదార్థాలని బట్టి కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు.
0: తినే తిండి వల్లనే కాదండి, మనకు ఒక్కొక్కసారి మనము కొంతమంది ఎక్సర్సైజ్ కి వెళ్తారు, జిమ్ కి వెళ్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేసిన వెంటనే వాళ్ళకి దమ్ము వస్తుంది. సో మనకి ఏంటంటే ఆస్తమా అనేది ఎక్సర్సైజ్ చేయటం వలన కూడా పెరగచ్చు, రావచ్చు, ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. సో వీళ్ళల్లో కూడా ఏంటంటే దీని వలన మనము ఎక్సర్సైజ్ చేయకుండా ఆపేయటం అంటూ ఉండదు. సో ఒకవేళ మనకి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అనేది ఏర్పడుతుంది అన్నప్పుడు మనం దానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఎట్లా అంటే మనం ఎక్సర్సైజ్ చేసే ముందు మనం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేలర్స్ వాడితే బిఫోర్ దట్ ఎక్సర్సైజ్ మనకి బెటర్ ఉంటుంది, విల్ నాట్ హ్యావ్ దట్ సింప్టమ్స్ అండి.
1: డాక్టర్ గారు, ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా?
0: ఉందండి. సో మనకి ఎట్లా అంటే అండి, మనకి 70% ఆఫ్ ద కేసెస్ జెనెటిక్ గా కూడా వస్తుంది. అంటే స్ట్రాంగ్ హిస్టరీ అంటే మన పేరెంట్స్ గాని, తల్లిదండ్రులు గాని, లేకపోతే మన సిస్టర్స్ గాని ఒకవేళ ఉంటే, మనకు వచ్చే పూర్వీకులు ఉంటే మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో జెనెటిక్ గా రావచ్చు, అట్లానే మనకి మనం చేసే పనుల వల్ల గాని
1: వృత్తి బట్టి
0: కూడా ఉంటది. సో ఒకవేళ మనం ఫార్మర్స్ అండి, పొలంలో పని చేసుకుంటాం, పొలంలో మనం పెరిగే గడ్డి నుంచి అక్కడ మనకి ఫంగల్ చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో

0: నుంచి కూడా మనకి రావచ్చు. మనము పౌల్ట్రీ ఫార్మింగ్ అంటాము వాళ్ళల్లో, అట్లనే మనం బర్రెల్ని పాలు పిండుతారు వాళ్ళు, సో వాళ్ళు అందరు మేతలు వేస్తారు, సో దాని నుంచి కూడా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వలన గానీ, అక్కడ నుంచి వచ్చే డస్ట్ వలన గానీ, సో దాంతో కూడా మనకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి.
1: ముఖ్యంగా పరిశ్రమల్లో పనిచేస్తుంటారు కొంతమంది కార్మికులు,
0: మనకి ఇప్పుడు బీడీ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు కొంతమంది, మన కాటన్ మిల్లో వర్క్ చేస్తారు, రైస్ మిల్లో వర్క్ చేస్తారు, అట్లనే మనకి రోడ్ ట్రాఫిక్ పోలీస్ ఎవరైతే ఉంటారు వాళ్ళు కాన్స్టెంట్ గా పొల్యూషన్ కి ఎక్స్పోజ్డ్ ఉంటారు, సో వాళ్ళల్లో కూడా మనకి ఆస్తమా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరూ ఏంటంటే హై రిస్క్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళల్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకే వస్తుంది అని కాదు, వాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయని.
1: డాక్టర్ గారు, ఒక వ్యక్తికి ఆస్తమా వచ్చి ఉంది అనుకుందాం, కానీ అది ఆస్తమా వ్యాధి అనేది అతను గుర్తించలేదు, గమనించలేదు, ఆ పరిణామం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఈ ఆస్తమా వ్యాధి ముదిరితే గనక అతని శరీరంలోని ఇతర అవయవం అంటే వేరే ఆర్గన్ ఏదైనా దెబ్బతినే అవకాశం ఉందా?
0: సో సార్, ఇప్పుడు మనకి ఆస్తమా కొన్ని కొన్ని సార్లు ట్రీట్మెంట్ తీసుకోకుండానే కూడా ఒక్కొక్కసారి రిజాల్వ్ అవుతుంది. సో అట్లా రిజాల్వ్ అయినప్పుడు మనకి పేషెంట్ ఏంటంటే, సరే వచ్చింది కదా, రిజాల్వ్ అయిపోయింది, దాన్ని వాళ్ళు అశ్రద్ధ చేస్తారు, దానికి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోరు. అదే ఒకవేళ బాగా క్రిటికల్ అయిపోయింది, దాని వలన ప్రాణభయం కూడా ఉంటుంది, ఎగ్జాజర్బేషన్ అయిపోయి అంటే చాలా సివియర్ కండిషన్ గా అవుతుంది. అంటే ఎంత కండిషన్ కి వెళ్తుంది అంటే, పేషెంట్ 4 అక్షరాలు మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడతాడు. సో మనకి పేషెంట్ దాని వలన స్పృహ తప్పటం గాని, ఆల్టర్డ్ గా అంటే మాట సరిగ్గా మాట్లాడిపోవటము, ఏదో పడి అట్లా మాట్లాడటం, అట్లా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇఫ్ మనం దాన్ని వదిలేసాము, దాన్ని మనం ట్రీట్ చేయలేదు, అంత సివియర్ కండిషన్ కి వెళ్ళింది, దాని వలన ప్రాణభయం కూడా ఉంటుందండి. సో దాన్ని మనము గుర్తించాలి, జబ్బు గురించి మనం తెలుసుకుంటూ దాన్ని అదుపులో అంటే దాన్ని మనం కంట్రోల్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఇట్లాంటి ఎగ్జాజర్బేషన్స్ డెత్ కి కాజ్ అవటం అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది.
1: డాక్టర్ హరితకృష్ణ గారు, మరి ఆస్తమా వ్యాధి సోకిన తర్వాత, నిర్ధారణ అయిన తర్వాత దీన్ని తగ్గించుకోవడానికి ఉన్న వైద్య విధానాలు ఎలా ఉన్నాయి?
0: సో మనకి పేషెంట్ కి ఆస్తమా అనే నిర్ధారణ అయినాక మనకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే, పేషెంట్ మనకి రెగ్యులర్ గా వచ్చి కనిపించుకొని ఆయాసం ఉంది అని చెప్పుకొని మనం టెస్ట్ చేసుకుని నాకు ఆస్తమా నిర్ధారణ అవుతుంది కదా సార్, సో ఆ టైంలో మనం పేషెంట్ కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. వి పుట్ దెమ్ ఆన్ ఇన్హేలర్స్, ఇన్హేలర్స్ మీద పెడతామండి, ఇన్హేలర్స్ మీద అట్లనే వేరే మెడిసిన్స్ మీద పెడతాము. సో ఇన్హేలర్స్ లో కూడా మనకి 2 రకాలుగా మెడిసిన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మెయింటెనెన్స్ థెరపీ అంటాము, రెండోది రెస్క్యూ థెరపీ అంటాము. సో ఏంటంటే, పేషెంట్ కి మనం మందులు కరెక్ట్ గా వాడుతా ఉంటా అంటే తన యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంది, తనకి రాత్రి పూట లేచి కూర్చుంటాం గాని, దమ్ము రాకపోవటం గాని, పిల్లి కూతులు రాకపోవటం గాని అట్లా ఉండి చేస్తా అంటే వాళ్ళని మనము మెయింటెనెన్స్ థెరపీ మీద పెడతాము. అదే ఒక్కొక్కసారి వీళ్ళల్లో మెయింటెనెన్స్ థెరపీల మీద ఉన్న పేషెంట్స్ ఒక్కొక్కసారి ఏంటంటే, వేరే మళ్ళీ ట్రిగర్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు, వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ కి ఇన్ఫ్యూజ్ అయినప్పుడు, లేదంటే క్రానిక్ గా జలుబు ఉండడం వల్ల గానీ, లేదంటే మనకి యాసిడ్ రిగర్జిటేషన్ దాంతో ఉన్నప్పుడు గానీ, వేరే ఏ కారణాల వల్ల అయినా గానీ జబ్బు ఒకసారి పెరిగింది అనుకోండి, ఆ టైంలో మనం రెస్క్యూ మెడికేషన్స్ అనేవి పెడతాము. ఏంటంటే మనం ఆ మెడిసిన్ ఆ పీల్చే రెస్క్యూ మెడిసిన్స్ వాడితే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్లే వరకు కొంచెం మన చేతిలో టైం ఇస్తుంది. రాత్రి ప్రాబ్లం వచ్చింది, మనం రెస్క్యూ మెడిసిన్ మన చేతిలో ఉంటే మన అది వాడే
1: ప్రాణాపాయం నుంచి మనం బయటపడే అవకాశం
0: టైం ఉంటుంది. అదండి,
1: ఒకవేళ ఆస్తమా వ్యాధికి వైద్య చికిత్స ప్రారంభించిన తర్వాత నిర్ణీత కాలం ఏమైనా ఉంటుందా? ఇన్ని రోజులు పడుతుంది, ఇంత కాలం పడుతుంది తగ్గటానికి అని చెప్పడానికి?
0: సార్, ఇప్పుడు మనకి ఆస్తమా ఎట్లా అంటే అండి, సో మనకి ఒక సైకిల్ లాంటిది, మనం ఎప్పటి వరకు అయితే మనం ఒక ట్రిగర్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో అప్పుడు వరకు మనకి మందులు వాడుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే ట్రిగర్ అంటే మనం చేసే పనుల వల్ల గాని, మనం వేసుకునే మందుల వల్ల గాని, మన ఎక్స్పోజ్ అయిన పొల్యూషన్ వల్ల గాని, సో ఇట్లా లేదంటే మనకు వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల గాని, సో ఇవన్నీ మనం ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటాయో, మనం వీటికి ఎప్పుడైతే ఎక్స్పోజ్ కాకుండా ఉంటామో, అప్పుడు మనం డోసెస్ అనేది తగ్గించుకోవచ్చు. బట్ అగైన్ మనం ఎప్పుడైతే బాడీ దానికి రెస్పాన్స్ మళ్ళీ ట్రిగర్ కి ఎక్స్పోజ్ అవుతుందో, ఆ టైంలో మన సింప్టమ్స్ మళ్ళీ వస్తాయి. సేమ్ లైక్ బీపీ అండ్

0: హైపర్ టెన్షన్ గానీ డయాబెటీస్ గానీ. సో అట్లా మనకి దీనికి మందులు వేసుకుంటూ ఉండాలి. వన్స్ ద డిజీజ్ ఇస్ ఇన్ కంట్రోల్ మనం డోస్ అనేది తగ్గించుకోవడానికి ఉంటుందండి.
1: డాక్టర్ గారు మరో విషయం, ఇప్పుడు ఆస్తమా సోకిన వ్యక్తి మందులు వాడుతూనే ఆహార నియమాలు పాటించాల్సి ఏమైనా ఉంటుందండి?
0: అదే అండి, మనం ఇందాక అనుకున్నాం కదండి, సో ప్రతి ఇండివిజువల్ వేరుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టునంది. సో వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఇవాళ ఏది తీసుకుంటున్నాము, మనం తిన్న వలన మన సింప్టమ్స్ ఎట్లా ఉన్నాయి, మనకు సింప్టమ్స్ పెరగటం ఏమైనా జరిగిందా, లేదంటే ఇవాళ మనం తిన్నాక మనం వెన్ వీఆర్ డూయింగ్ మనం నడుచుకుంటున్నాం రోజు నడిచే దానిలో మనకి దమ్ ఎక్కువ తేడా ఏమైనా వచ్చిందా, మన సింప్టమ్స్ ఏమైనా పెరిగినాయా. సో మన బాడీ గురించి మనకి ఇంకా బాగా తెలుస్తుంది. సో ఇట్లా కాకుండా ఇన్ కేస్ మనకి ఎలర్జన్ టెస్టింగ్ కూడా ఉంటది. సో ఎలర్జన్ టెస్టింగ్ లో మనకి ఏ పదార్థాలు పడుతున్నాయి పడట్లేదు అనేది మనకి తెలుస్తుంది. దాని ప్రకారంగా ఓకే నాకు ఇది పడట్లేదు, సో దిస్ ఐ షుడ్ అవాయిడ్ ఇన్ ఇది నేను నా డైట్ లో అవాయిడ్ చేస్తే బెటర్, దీన్ని తీసేస్తే బెటర్. సో అట్లా కూడా మనం చేయొచ్చు.
1: మరో విషయం ఏంటంటే ఇప్పుడు ఇది వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఉందన్నారు, అలాగే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే అవకాశం ఏమైనా ఉందా?
0: లేదండి, ఆస్తమా అంటే అది కమ్యూనికబుల్ డిజీజ్ కాదు, ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చేది కాదు.
1: బాగుంది డాక్టర్ హరిత కృష్ణ గారు. మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి ఆస్తమా వ్యాధి అంటే ఏమిటి, ఆ వ్యాధి ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున మా శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక.
3: అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
3: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
2: శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరిత కృష్ణ గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. శ్రోతలు టీం చేశారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమంలో. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాథ్.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 21వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మలేరియా, చికెన్ గున్యా, విషజ్వరాల గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
8: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
9: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
10: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
11: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
12: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
13: రాబోవు వినాయక చవితి నవరాత్రుల శుభ సందర్భంగా ప్రత్యేకించి ఈ నెల 12-19 తేదీలలో మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో అలరారుతున్న శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు ప్రసారం కాబోతున్నాయి.

0: ఈ కార్యక్రమం ఈ నెల 12-19 తేదీలలో శనివారం ఉదయం 8:30 రెండు భాగాలుగా ప్రసారమవుతుంది.
1: మరి తప్పక వినండి, తరించండి.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 22 తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, శుక్లాలు, దగ్గరి చూపు సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం. ఈ ఉదయం 7:50 ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు తెలియజేసే సలహాలు సూచనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:50. మన భారతీయ సంస్కృతిలో తిథులకు ఎంతో విశిష్టమైన స్థానముంది. ప్రతి తిథికి ఒక ప్రత్యేకత, ఒక ఆధ్యాత్మిక పరమార్థం ఉంటుంది. అలాంటి పవిత్రమైన తిథుల్లో అష్టమికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ 8 అనే సంఖ్య భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అనేక విశిష్టతలకు ప్రతీకగా నిలుస్తుంది. అష్టమి మనకు ఒక అందమైన జీవన సందేశాన్ని అందిస్తుంది. జీవితంలో వెలుగు చీకటి రెండు సహజమే. కష్టాలు వచ్చినప్పుడు నిరాశ చెందకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. మనలోని బలహీనతల్ని జయించి మంచితనాన్ని మేల్కొల్పాలి. అష్టమి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణ జన్మాష్టమి. సరిగ్గా శ్రీకృష్ణ జన్మాష్టమి ముగిసిన 15 రోజులకు భాద్రపద శుక్లపక్ష అష్టమి. అంటే ఈరోజు శ్రీకృష్ణుని ప్రియురాలు రాధాదేవి జన్మించిన రోజు. ఈ రోజున రాధాష్టమిని విశేషంగా జరుపుకుంటారు భక్తులు. పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతున్న శ్రీ రాధాకృష్ణులను ఈ రోజున పూజిస్తారు.

రాధామాధవం ఎంత రమణీయం! రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం అది. స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం రాధాకృష్ణుల బంధం. పురాణ సంప్రదాయాల ప్రకారం బృందావన సమీపంలోని బర్సాన రాధాదేవి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. రాధమ్మ ప్రేమ నిష్కలమైన ప్రేమకు, సంపూర్ణ భక్తికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించడం, తనకంటే ఎదుటివారి ఆనందాన్ని కోరుకోవడం, దైవాన్ని సంపూర్ణ విశ్వాసంతో స్మరించడం, ఇదే రాధాతత్వం. రాధాష్టమి రోజున ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు, భజనలు, కీర్తనలు జరుగుతాయి. రాధాకృష్ణులకు నైవేద్యాలు సమర్పించి భక్తులు తమ భక్తిని చాటుకుంటారు. రాధే రాధే అని పలికే ప్రతి నామస్మరణ మన హృదయంలోని కలతల్ని తొలగించి భక్తిభావాన్ని పెంపొందిస్తుంది. ఇక చివరిగా, మన హృదయంలో ప్రేమ ఉంటే అది రాధమ్మ స్మరణ అవుతుంది, మన హృదయంలో భక్తి ఉంటే అది కృష్ణ స్మరణ అవుతుంది. ఈ రెండూ కలిసిన హృదయం అప్పుడే బృందావనంగా మారుతుంది.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి, ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు తెలియజేసే సలహాలు సూచనలు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతినగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
1: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
0: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
1: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
0: ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
0: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతినగర్ నిజామాబాద్.
2: డాక్టర్ అభిషేక్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, కాలేయం యొక్క విధులు ఏముంటాయి? ఇది దెబ్బతిన్నప్పుడు ఫ్యాటీ లివర్ అనే మాట మనం వింటుంటాం. అంటే లివర్ సామాన్యంగా సాధారణంగా ఉండాల్సిన స్థితి నుంచి ఉబ్బెత్తుగా మారటం, వాపు రావటం, అంటే ఫ్యాటీగా తయారు కావటం, ఎందుకు ఇలా తయారవుతుంది? అలా తయారు కావడానికి గల కారణాలు ఏముంటాయి?
3: కాలేయంకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి. కానీ మీరు ఒక స్పెసిఫిక్ పదం వాడారు, ఫ్యాటీ లివర్ అనేది.
2: ఫ్యాటీ లివర్,
3: ఫ్యాటీ లివర్ ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద టాపిక్ యాక్చువల్లీ.
2: ఓ,
3: సో ప్రెసెంట్లీ కాలేయం సంబంధించిన ప్రాబ్లమ్స్ లో జనరల్ గా జనాలకు తెలియకుండానే ఈ ఫ్యాటీ లివర్ అనేది పెద్ద ప్రమాణంలో ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్యాటీ లివర్ ఏముంటుంది అంటే, నార్మల్ లివర్ లో ఫ్యాట్ అంటే కొవ్వు శాతం బాగా తక్కువ ఉంటుంది. 5% కంటే ఎక్కువ కొవ్వు శాతం పెరిగితే దాన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు. 5% కంటే ఎక్కువ పెరుగుతుంది అంటే ఏమవుతుంది అంటే, లివర్ సెల్స్ ఏది ఉంటుందో దాని చుట్టుపక్కన మొత్తం ఫ్యాట్ వచ్చేసి లివర్ కొంచెం గట్టిగా అవుతుంది. ఇది ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందంటే, నార్మల్ గా ఫస్ట్ జస్ట్ ఫ్యాట్ వస్తుంది, దాన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు. దాని తర్వాత లివర్ సెల్స్ కి పని చేయడానికి అది కొంచెం ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది, అప్పుడు లివర్ సెల్ కి వాపు వస్తుంది. లివర్ సెల్ కి వాపు వచ్చినప్పుడు లివర్ టెస్ట్ కొంచెం పెరుగుతుంది, దాన్ని స్టీటో హిపటైటిస్ అని అంటారు. దాని తర్వాత లివర్ గట్టిగా ఎత్తుంది, దాన్ని ఫైబ్రోసిస్ అని అంటారు. దాని తర్వాత లివర్ మొత్తం చెడిపోయి ఖరాబ్ అవుతుంది, దాన్ని సిరోసిస్ అని అంటారు. ఇదే సిరోసిస్ కొన్ని పేషెంట్స్ లో ఫ్యూచర్ లో క్యాన్సర్ రూపంలో మారచ్చు, దాన్ని హిపాటోసెల్యులర్ క్యాన్సర్ అని అంటారు. జనరల్ గా ఫ్యాటీ లివర్ జనాలకు ఎప్పుడు తెలుస్తుందంటే, ఏదో వేరే కారణాల వల్ల అల్ట్రాసౌండ్, నార్మల్ అల్ట్రాసౌండ్ చేపిస్తారు, అప్పుడు వాళ్లకు ఇన్సిడెంటల్ గా ఈ ఫ్యాటీ లివర్ అని ఇస్తారు. సో లక్షణాలు పెద్దగా ఏమి ఉండవు దీనికి. ఎప్పటి వరకు లివర్ బాగా దెబ్బతిని లివర్ ఖరాబ్ అవుతుందో అప్పటి వరకు పేషెంట్ కి ఎలాంటి లక్షణాలు ఉండవు. పేషెంట్ ఫ్యాటీ లివర్ తోని లివర్ ఖరాబ్ అయ్యేస్తేనే వాళ్లకు అయ్యో మళ్ళీ లివర్ చెడిపోయిందని
2: తెలుస్తుంది. అది కూడా వేరే పరీక్షలు చేస్తున్నప్పుడు
3: బయటపడుతుంది. వేరే దానికి ఏదో వేరే కారణం కొరకు అల్ట్రాసౌండ్ చేస్తే దాంట్లో ఫ్యాటీ లివర్ అని తెలుస్తుంది.
2: ఇది రావటం మూలంగా మనిషి యొక్క ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతింటుంది?
3: జనరల్ గా నేను ఫస్టే చెప్పాను, లక్షణాలు పెద్దగా ఉండవు. దీంట్లో నేను కొన్ని పదాలు వాడాను, జస్ట్ ఫ్యాటీ లివర్, స్టేటో హిపటైటిస్ అంటే లివర్ కి వాపు. లివర్ కి ఎప్పుడు వాపు వస్తుందో, జనరల్ గా పేషెంట్ కి కొంచెం వీక్నెస్ రావడం కానీ, తొందరగా అలసిపోవడం కానీ, లేకుంటే రైట్ సైడ్ లో పై భాగంలో కడుపు చిన్నగా నొప్పి ఉండడం కానీ అట్లా జరుగుతుంది. కానీ దాన్ని కూడా పేషెంట్ పెద్దగా పట్టించుకోరు. సో ఎప్పటి వరకు లివర్ చెడిపోదో అప్పటి వరకు పేషెంట్స్ మా దగ్గరికి రారు.
2: ఇది చెడిపోవడానికి దారి తీసే ఆహార నియమాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే జీవన విధానంలో ఏమైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటుందా?
3: జనరల్ గా ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ ఓన్లీ. సో లైఫ్ స్టైల్ డిసీజ్ ఉంది. సో దీనికి రావడానికి ముఖ్యంగా కారణాలు ఏముంటాయి, దీనికి రావడానికి ముఖ్యంగా ఏ పెద్ద కారణాలు ఉన్నాయో దాన్ని బట్టి దీని టైప్స్ ని డిసైడ్ చేశారు. సో ఫస్ట్ ఇప్పటి వరకు దీనికి ప్రధానంగా కారణం ఆల్కహాల్ ఉండే, మద్యపానం. సో దాన్ని ఆల్కహాల్ మూలంగా వచ్చే ఫ్యాటీ లివర్ ని ఆల్కహోలిక్ ఫ్యాటీ లివర్ అని అంటారు. దాని తర్వాత లివర్ చెడిపోతే దాన్ని ఆల్కహోలిక్ లివర్ డిసీజ్ అని అంటారు. కానీ ఇప్పుడు ఆల్కహాల్ కాకుండా వేరే కారణాల వల్ల కూడా లివర్ చెడిపోతుంది. ఇంకా ఆల్కహోలిక్ ఫ్యాటీ లివర్ కంటే వేరే కారణాల వల్లనే ఇప్పుడు ఎక్కువ మంది ఫ్యాటీ లివర్, లేకుంటే సిరోసిస్ కానీ ఈ జబ్బులతో వస్తున్నారు. ఇప్పుడు వేరే కారణాలు ఏముంటాయి అంటే దాన్ని నాన్ ఆల్కహోలిక్ ఫ్యాటీ లివర్ కింద పట్టుకుంటాం. దానికి ప్రధానంగా మెయిన్ కారణాలు అంటే ఒబెసిటీ, అతిగా బరువు ఉండడము, లావుగా ఉండడము. దాని వల్ల ఏమవుతుందంటే బయట మనకు పేషెంట్ ఫ్యాటీగా కనిపిస్తాడు, కానీ అదే ఫ్యాట్ వేరే ఆర్గన్స్ లో కూడా డిపాజిట్ అవుతుంది. సో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎట్లా అంటే మీకు ఒక చార్టెడ్ అకౌంటెంట్ లాగా, మీరు టెస్ట్ చేస్తున్నారు, మీకు జస్ట్ ఇన్సిడెంటల్ గా ఫ్యాటీ లివర్ కనిపించింది. లివర్ లో ఫ్యాట్ ఉంటే వేరే అవయవాల్లో కూడా ఫ్యాట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఫ్యాటీ లివర్ ఏం చెప్తుందంటే మీ బాడీలో కొవ్వు శాతం ఎక్కువ పెరిగింది, వేరే అవయవాల్లో కూడా ఉంది, ఇప్పుడు జాగ్రత్త పడాలి అన్నమాట. సో నేను చెప్పింది ఒకటి ఒబేసిటీ, దెన్ డయాబెటీస్ షుగర్ వ్యాధి, దెన్ కొన్ని మెడికేషన్స్ కూడా ఉంటాయి. మెడికేషన్స్ ఏముంటాయి అంటే జనరల్ గా కొన్ని హార్ట్ సంబంధించింది అమెడైరన్ అని వాడతారు, నెక్స్ట్ కొన్ని యాంటీబయాటిక్స్ నైట్రోఫెరంట్ అయిన అని ఉంటుంది, ఇంకా ఫిట్ సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి వాల్పరిక్ యాసిడ్స్ అని, ఇంకా కొన్ని క్యాన్సర్ సంబంధించిన మెడికేషన్స్ కూడా ఉంటాయి. ఈ మెడిసిన్స్ ద్వారా కూడా లివర్ లో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. నెక్స్ట్ కొందరు లావుగా ఉంటారు, వాళ్ళు తొందరగా బరువు తగ్గియాలంటారు, కానీ తొందరగా ఫాస్ట్ గా బరువు తగ్గితే కూడా లివర్ ఫ్యాట్ లో చేరుకుంటుంది, సో ఫ్యాట్ లివర్ లో చేరుకుంటుంది, దాంతో కూడా ఫ్యాటీ లివర్ పెరగచ్చు.
2: ఇది వయసును బట్టి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా?
3: ఇప్పుడు ఫస్ట్ ఎట్లా అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ లోనే ఉంటదని అనుకున్నారు, కానీ ఈవెన్ ఇప్పుడు ఈ జంక్ ఫుడ్స్ వల్ల, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ వల్ల కూడా చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది.
2: వయసును బట్టి పెరుగుతూ ఉంటుందా? ఒకవేళ మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురు కావచ్చు?
3: ఇప్పుడు ఫ్యాటీ లివర్ డిసీజ్ కి స్టేజెస్ కూడా ఉంటాయి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని అల్ట్రాసౌండ్ లో ఇస్తారు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. సో స్టార్టింగ్ లో మీకు ఎప్పుడు గ్రేడ్ 1 కనిపిస్తుందో అప్పుడే జాగ్రత్త పడాలి, లేకపోతే కొన్ని ఇయర్స్ లో ఆ గ్రేడింగ్ పెరుగుతూనే పోతుంది, దాని తర్వాత లివర్ ఖరాబ్ అవుతుంది.
2: అది పూర్తిగా చెడిపోయిన తర్వాత దాన్ని రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఎంత వరకు ఉంటుంది?
3: సో దీంట్లో నేను మీకు గ్రేడింగ్ చెప్పాను కదా, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ యాక్చువల్లీ రివర్సిబుల్. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ మనం మొత్తంగా నయం చేసుకోవచ్చు,
2: తగ్గించుకోవచ్చు,
3: మొత్తం తగ్గించుకోవచ్చు. కానీ గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ ఇంకా సిరోసిస్, సిరోసిస్ అయితే ఇర్రివర్సిబుల్, అది అది అయితే రిపేర్ కాదు. కానీ గ్రేడ్ 3 కొన్నిసార్లు అవ్వచ్చు, మాక్సిమం టైమ్స్ కాదు.
2: ఇప్పుడు దాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత దాని స్థానంలో మరో కాలేయాన్ని అమర్చడానికి ఎంతవరకు అవకాశం ఉంది?
3: ఇప్పుడు ఎట్లా అంటే నేను మీకు చెప్పాను గ్రేడ్ 1, గ్రేడ్ 2 రివర్సిబుల్ అని. ఒకవేళ రివర్ట్ మీరు మీ బరువు తగ్గిస్తున్నారు, అది అయ్యే కారణాలు మొత్తం తగ్గిస్తున్నారు అంటే మేబీ చాలా సార్లు నార్మల్ కి వచ్చేస్తుంది. సో దాన్ని మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు లివర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, సిరోసిస్ అని అంటాము, అప్పుడు లివర్ నయం కాదు. సో దాన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, మనిషి లివర్ ఆ లివర్ తీసేసి వేరే హెల్దీ లివర్ ని అక్కడ పెడతారు.
2: దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
3: ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ లో చాలా ఆర్గన్స్ వచ్చినాయి, లివర్, కిడ్నీ. ఓకే, సో జనరల్ గా ఇమ్యూనోజెనిసిటీ అంటాము, అంటే ఒక ఆర్గన్ ని ఒక బాడీలోకి వెళ్ళి తీసి వేరే బాడీలో వేస్తే జనరల్ గా ఏ బాడీలో మనం వేస్తామో అది ఆర్గన్ ని రిజెక్ట్ చేయడానికి చూస్తుంది,
2: అంటే
3: ఇది నాది కాదు, ఇది నాది కాదు, దీన్ని తీసేయండి లేకుంటే నేను తీసేస్తాను అని.
2: ఫారిన్ బాడీ,
3: ఫారిన్ బాడీ. సో దాన్ని ఇమ్యూనోజెనిసిటీని తగ్గడానికి మన బాడీ ఇమ్యూనిటీ వ్యతిరేకంగా కొన్ని మెడిసిన్స్ ఇస్తాం మనం. సో దాంట్లో కిడ్నీతో కంపేర్ చేస్తే లివర్ ఇస్ లెస్ ఇమ్యూనోజెనిక్, అంటే దానికి తక్కువ మెడిసిన్స్ అవసరం పడతాయి, తక్కువ జాగ్రత్తలు అవసరం పడతాయి, కిడ్నీకి చాలా జాగ్రత్తలు అవసరం పడతాయి. అండ్ సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి. ఈవెన్ మనము సక్సెస్ రేట్ ఎట్లా అంటే 5 ఇయర్స్ సక్సెస్ రేట్ అని అంటాం. సో జనరల్ గా ఫస్ట్ ఇయర్ లో ఇట్ ఈస్ నియర్ అరౌండ్ 90-95%. 90-95% పేషెంట్స్ 1 ఇయర్ జీవిస్తారు, బతుకుతారు వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ తర్వాత. అండ్ నియర్లీ 70-73% ఆఫ్ ది పేషెంట్ 5 ఇయర్స్ వరకు బతుకుతారు.
2: డాక్టర్ అభిషేక్ గారు, మరో విషయం ఏంటంటే వేరే లివర్ ని అమరుస్తున్నప్పుడు అందులో కొంత భాగాన్ని తీసుకోవచ్చా, లేదా పూర్తి రూపాన్ని కలిగిన లివర్ ని మనం అమర్చవలసి ఉంటుందా?
3: లేదు, లివర్ ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి

0: ఎడెవర్, ఒకటి లైవ్ డోనర్. డోనర్స్ చెప్తున్నాను అంటే ఎవరు లివర్ పెడతాం మనం. సో జనరల్ గా క్యాడెవర్ అంటే ఎవరన్నా బ్రెయిన్ డెడ్ వ్యక్తి ఉంటారు, వాళ్ళు ఇక సర్వైవ్ కారు. సో అలాంటి పేషెంట్స్ బాడీలోకి వెళ్ళి అవయాలు తీసి ట్రాన్స్ప్లాంట్ కి చేస్తారు, లివర్ కానివ్వండి కిడ్నీ కానివ్వండి. సో అప్పుడు ఏం చేస్తారంటే మాక్సిమం హోల్ లివర్ తీస్తారు. దాన్ని కూడా ఒకవేళ ఎక్కువ రెసిపియంట్స్ ఉన్నారు, అంటే ఎక్కువ మంది ఉన్నారు ఎవరికి లివర్ అవసరం పడుతుందో, వాళ్లకు కొన్ని పార్ట్స్ పెడతారు. అండ్ లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. లైవ్ డోనర్ అంటే ఇప్పుడు ఒక లైవ్ వ్యక్తి ఉన్నారు, వాళ్ళ బాడీలోకి వెళ్ళి లివర్ది ఒక పార్ట్ తీసి ఈ పేషెంట్ కి పెడతారు. సో నేను మీకు ఒక ఐడియా ఇస్తున్నానంటే, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ లివర్ పార్ట్స్ లో.
1: ఓకే ఓకే. అసలు ప్రధానంగా ఈ లివర్ చేసే పనులు ఏముంటాయి మనిషి శరీరం లోపల?
0: లివర్ కి కొన్ని లక్షలాది ఫంక్షన్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ ఫంక్షన్ ఎట్లా అంటే, ఒకటి ఇమ్యూనిటీ, నెక్స్ట్ గ్లూకోజ్ మెటబాలిజం అంటే బాడీలో గ్లూకోజ్ మెయింటైన్ చేయడానికి, నెక్స్ట్ ఇప్పుడు మన బాడీలో ప్రతి ఆర్గన్ ప్రతి సెల్ ఉంటుంది కదా, అది బ్లడ్ ఆక్సిజన్ తీసుకుని కొన్ని చెడు పదార్థాలు తయారు చేస్తాయి. లివర్ ఏం చేస్తుంది అంటే ఆ చెడు పదార్థాలని ప్యూరిఫై చేసి లేకుంటే అలాగే మోషన్ ద్వారా బయటపడేస్తుంది. కిడ్నీస్ ఏం చేస్తాయి, ఆ చెడ్డ పదార్థాలని యూరిన్ ద్వారా బయటపడేస్తుంది. ఇది సో ఇన్ సింపుల్ లాంగ్వేజ్, మన బాడీలో ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడానికి, మన బాడీని ప్యూర్ ఉంచడానికి లివర్ చాలా అవసరం.
1: ఇప్పుడు జీర్ణశక్తికి కాలేయానికి మధ్య సంబంధం ఏమైనా?
0: చాలా సంబంధం ఉంది. ఎందుకంటే జీర్ణశక్తికి ఎట్లా అంటే కొన్ని జ్యూసెస్ అవసరం పడతాయి. ఈవెన్ ఆ జ్యూసెస్, బైల్ అనే జ్యూస్ ఉంటుంది, అది లివరే తయారు చేస్తుంది. పైత్యరసం అంటాం కదా, అది లివర్ తయారు చేస్తుంది. లివర్ తయారు చేసి పసర సంచి అంటాము, గాల్ బ్లాడర్, గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి కింద జారి ఫుడ్ తో మిక్స్ అవుతుంది, మిక్స్ అయి డైజెషన్ అవుతుంది.
1: ఇప్పుడు అధికంగా భోజనం చేయటం అంటే అవసరాన్ని మించి భోజనం చేసే లక్షణం కొద్ది మందికి ఉంటుంది, దాని మూలంగా ఈ లివర్ దెబ్బతినే ప్రమాదం ఏమైనా ఉంటుందా?
0: అవును, మీరు అధికంగా భోజనం చేస్తున్నారు అంటే అధికంగా మీరు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ కన్స్యూమ్ చేస్తున్నారు. సో దాంతో కూడా ఫ్యాటీ లివర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి.
1: సో మొత్తం మీద లివర్ ఫ్యాటీ లివర్ కాకుండా, అంటే ఫ్యాటీ లివర్ తయారు కాకుండా ఒక సాధారణ వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
0: ఫస్ట్ ముఖ్య ప్రధాన కారణాలు ఏంటంటే ఆల్కహాల్, ఆల్కహాల్ మానేయాలి కంప్లీట్. సరే, నెక్స్ట్ కొందరికి షుగర్ ఉంటుంది, సో షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాల, అంటే బరువు పెరగనీయద్దు, లావుగా ఉండకూడదు. అతి లావుగా ఉన్న వాళ్ళు బరువు తగ్గించాల. ఇప్పుడు నేను మీకు చెప్పాను గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ రివర్సిబుల్ ఉంటుందని, కానీ రివర్స్ ఎప్పుడు అవుతుంది అంటే మినిమం ఒక 10% అన్న వెయిట్ లాస్ అవ్వాలి. మీరు ఇప్పుడు ఉండే వెయిట్ కి ఒక 10% అన్న వెయిట్
1: తగ్గాలి.
0: అవును, ఒక వ్యక్తి ఒకవేళ ఎగ్జాంపుల్ 80 kgs ఉన్నారనుకోండి, వాళ్ళు మినిమం ఒక 8 kgs అన్న తగ్గాల. అది కూడా ఫాస్ట్ గా కాదు, స్ట్రాటజిక్ గా. ఎందుకంటే ఫాస్ట్ గా తగ్గితే కూడా ఫ్యాటీ లివర్ పెరుగుతుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అని చెప్పాను కదా, ఈ ఫ్యాటీ లివర్ కి డయాగ్నోసిస్ ఎట్లా చేస్తాం మనం,
1: అంటే ఎలాంటి పరీక్ష విధానం,
0: ఎలాంటి పరీక్ష విధానం చేస్తాం? సో దీంట్లో 2 types టెస్ట్ ఉంటుంది, ఒకటి నాన్ ఇన్వేసివ్, ఒకటి ఇన్వేసివ్. ఇన్వేసివ్ టెస్ట్ అంటే మనం ఏమన్నా శాంప్లింగ్ తీసుకున్నాం దాంట్లోకి వెళ్ళి, దాన్ని ఇన్వేసివ్ అంటారు. నాన్ ఇన్వేసివ్ అంటే జస్ట్ మనం పైనుంచి చూస్తున్నాం. ఇప్పుడు అల్ట్రాసౌండ్ ఉన్నది, నార్మల్ స్కానింగ్, అది నాన్ ఇన్వేసివ్ టెస్ట్. ఓకే, సో దాంట్లో ఎట్లా అంటే నేను మీకు గ్రేడింగ్ చెప్పాను, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఆ గ్రేడింగ్ ఎట్లా డిసైడ్ అవుతుందంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అది చూస్తారు, అది కూడా వేరే ఆర్గన్స్ తో కంపేర్ చేసి. జనరల్ గా గ్రేడ్ 1 లో less than 33% ఫ్యాట్ ఉంటుంది, గ్రేడ్ 2 అంటే 33-66% ఫ్యాట్, గ్రేడ్ 3 అంటే more than 66% ఫ్యాట్. అండ్ దీనికంటే ఎక్కువ పెరిగితే సిరోసిస్ అని చూస్తారు, సిరోసిస్. ఇప్పుడు నేను మీకు లక్షణాలు చెప్పాను, జనరల్ గా పేషెంట్ కి ఏమి లక్షణాలు కనిపించవని, కానీ ఒకవేళ సిరోసిస్ వచ్చింది అనుకోండి, అంటే లివర్ చెడిపోయింది, సో పేషెంట్ అప్పుడు కొన్ని లక్షణాలతో వస్తారు. ఏం లక్షణాలు ఉంటాయి అంటే మొత్తం బాడీ వాపు రావడం, జాండిస్, పసిరికలు రావడం, రక్తం వాంతులు అవ్వడం, మోషన్లో రక్తం రావడం, నల్లగా మోషన్ రావడం, పొట్ట ఉబ్బిపోవడం, పొట్టలో వాటర్ రావడం, ఇవి సిరోసిస్ లక్షణాలు. నెక్స్ట్ ఈ అల్ట్రాసౌండ్ తర్వాత ఇంకొకటి నాన్ ఇన్వేసివ్ టెస్ట్ ఏముంటుందంటే ఫైబ్రోస్కాన్. ఫైబ్రోస్కాన్ ఏమి కాదు, ఇట్ ఈస్ అల్ట్రాసౌండ్ లాగానే మషిన్ ఉంటుంది, అది కూడా పైనుంచే చూస్తుంది, కానీ అది లివర్ ఓన్లీ లివర్ ని చూస్తుంది, వేరే అవయవాల్ని చూడదు. లివర్ ఎంత గట్టిగా అయింది అది మెజర్ చేస్తారు.
1: డాక్టర్ గారు చివరి ఒక మాట ఏంటంటే, అసలు కాలేయం లేకుండా మనిషి మనగడ సాధ్యమా?
0: లేదు, కాలేయము బాడీలో అందరికంటే పెద్ద ఆర్గన్, లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ది బాడీ, ఎవ్వరు సర్వైవ్ కాలేరు. కానీ లివర్ కి ఎట్లా అంటే ఒక వరదానం ఉంది, 30-50% ఆఫ్ ది లివర్ డ్యామేజ్ అయినా గానీ అది రీజనరేట్ చేసుకుంటది
1: తనకు తన సెల్ఫ్.
0: ఎస్, సో ట్రాన్స్ప్లాంట్ లో కూడా ఇదే ఇది వాడతారు, అంటే కాన్సెప్ట్ వాడతారు. డోనర్ లోకి వెళ్ళి తీస్తున్నారు, మరి డోనర్ సంగతి ఎట్లా రీజనరేట్ అవుతుంది? ఓకే, మనం ఒక పార్ట్ పెడుతున్నాము, కొంచెం వరకు రీజనరేట్ అవుతుంది.
1: సో కాలేయం లేకుండా మనిషి మనగడ సాధ్యం కాదు. బాగుంది డాక్టర్ అభిషేక్ గారు, మరి పూట ఆకాశవాణి కేంద్రానికి వచ్చి అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, అసలు ఫ్యాటీ లివర్ ఏ విధంగా తయారవుతుంది, దాని మూలంగా ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి, వాటిని ఏ విధంగా మనం నివారించుకోవచ్చు అనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. శ్రోతలు, ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ గారు తెలియజేసిన సలహాలు, సూచనలు విన్నారు. ఒక మంచి మాటతో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమాన్ని ముగించుకుందాం. మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలను నేర్చుకోవాలి అన్నారు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్.

ఇంతటితో ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో వింటారు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం, తరిద్దాం.

దానికి చిహ్నమైన మయూర ధ్వజం భక్తులకు స్వాగతం పలుకుతూ అహంకారాన్ని వీడి జ్ఞానమార్గంలో పయనించాలని ప్రబోధిస్తుంది.

ఈ ఆలయంలో ముడుపు కడితే 41 రోజుల్లో కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. శృంగేరి పీఠాధిపతుల వంటి యతీశ్వరుల పాదస్పర్శచే పునీతమైన ఈ పుణ్యధామం ఆధ్యాత్మిక సాధన చేసేవారికి ఒక ప్రశాంత నిలయంగా భాసిల్లుతోంది.

ఇక్కడి విద్యాగణపతి ఆరాధన విద్యార్థులకు మార్గదర్శిగా నిలుస్తూ ఉండగా, ప్రతి ఏటా జరిగే పుత్ర కామేష్టి మహాయాగం సంతాన ఫలాన్ని ప్రసాదించి దివ్య క్రతువుగా భక్తుల నమ్మకాన్ని చూరగొంది.

కామారెడ్డి సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి మొదలుకుని వార్షిక బ్రహ్మోత్సవాల వరకు ప్రతిదీ ఒక అద్భుత ఘట్టమే.

0: నిత్యం భక్తుల నామస్మరణతో వేద మంత్రాల ఘోషతో మారుమ్రోగుతున్న ఈ ఆలయంలో జరిగే వేడుకల వైభవాన్ని ఆలయ అర్చక వర్యులు శ్రీ సంపత్ కుమార్ శర్మ గారి మాటల్లో.
1: ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల ప్రతి మంగళవారం నాడు, తర్వాత ప్రతి నెల సంకష్ట చతుర్థి నాడు, తర్వాత ప్రతి నెల మాస శివరాత్రి రోజు ఆర్ద్ర నక్షత్ర పర్వకాలంలో, విశేషంగా తర్వాత ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ సంకష్ట చతుర్థి నాడేమో మహాగణపతికి, ఆర్ద్ర నక్షత్ర మాస శివరాత్రి నాడేమో శ్రీ భవానీ సమేత తారా గ్రామలేశ్వర స్వామి వారికి, పౌర్ణమి నాడు సాయంకాలము శ్రీ రమా సమేత సత్యనాథ వ్రత పూజ కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ భక్తుల సంపూర్ణ సహకారంతో విశేషంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరము వినాయక చవితి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు చాలా వైభవపేతంగా క్షేత్రంలో జరుగుతాయి. మరి వినాయక చవితి నవరాత్రుల్లో ఇక్కడా జరిగినట్టుగా ప్రత్యేకంగా స్వామివారి ఏకవింశతి సంఖ్యాక సోపాన మహాపడి పూజ మహోత్సవము, మనము సాధారణ భాషలో పడిపూజ అంటాము, అటువంటి విశేషమైనటువంటి పూజ. ఇక్కడ సుమారు 300 మంది గణపతి దీక్షాధారులు దీక్షను స్వీకరించి వారందరి సహకారంతో చక్కగా వైభవపేతంగా ఈ క్షేత్రంలో ఈ పడిపూజ మహోత్సవం జరుగుతుంది. దాంతోపాటుగా వినాయక చవితి నవరాత్రుల్లో 9వ రోజు నాడు ఆ సిద్ధిబుద్ధి సమేత సంకష్టర మహాగణ స్వామి యొక్క కళ్యాణమోత్సవము అంగరంగ వైభవంగా జరగడంతో పాటుగా స్వామివారికి 9 రోజులు విశేషంగా అర్చన చేసినటువంటి లడ్డూ ప్రసాద వేలంపాట జరుగుతుంది. అది ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే చాలా భారీ ధరకు పలకడము, తద్వారా దేవాలయంలో భక్తుల సౌకర్యార్థము ఆలయ కమిటీ ద్వారా అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా సామాన్య ప్రజల సౌకర్యార్థమై ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ, తర్వాత భవానీ మహిళా సేవా సమితి సంపూర్ణ సహకారంతో ఇక్కడ సంవత్సరంలో మహాశివరాత్రి పర్వకాలం తర్వాత 5వ రోజు నాడు సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి దంపతుల కోసము మంచి పుత్ర గణపతి వ్రత సహిత సామూహిక పుత్రకామేష్టి మహాయాగము సుమారుగా 108 హోమగుండాలతోటి కేవలం 108 దంపతులకు మాత్రమే అవకాశం కల్పించి విశేషంగా జరుగుతుంది. దాంతోపాటుగా వివాహ ప్రయత్నం చేసేటటువంటి యువతి యువకుల కోసం కళ్యాణ తిలక పూజా మహోత్సవం, తర్వాత ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్ష కోరుకునేటటువంటి సమస్త విద్యార్థిని విద్యార్థుల కోసము ఇక్కడ విద్యాగణపతి ఆరాధన, తర్వాత ఉద్యోగ పాశ్చాత రుద్రాభిషేకాలు, దాంతోపాటుగా ఆరోగ్యం కోసం, అంటే ఎన్నున్నా కూడా ఆరోగ్యం ప్రధానం కాబట్టి అనారోగ్యంతో బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యం పొందడం కోసం చెప్పి ఆరోగ్య సాధన కార్యక్రమము, దాంతోపాటుగా భక్తులు తమ ముక్కులను అనుసరించి సత్యగణపతి వ్రతాలు, తర్వాత ఇక్కడ ఎక్కడా జరిగినట్టుగా ఈ క్షేత్రంలో సంవత్సరంలో సుమారుగా 6-7 కళ్యాణోత్సవాలు జరుగుతాయి. వినాయక చవితి నవరాత్రుల్లో గణపతి కళ్యాణోత్సవము, తర్వాత ఈ స్వామివారి మహాశివరాత్రి పర్వకాలంలో శివపార్వతుల కళ్యాణోత్సవము, సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవము, శ్రీరామనవమి నాడు రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, తర్వాత హనుమ జయంతి నాడు సువర్చరా సమేత పంచముఖ వీరాంజనేయ స్వామి కళ్యాణోత్సవము, దత్త జయంతి నాడు అనగా సమేత దాని దత్తాత్రేయ స్వామి కళ్యాణోత్సవము, తర్వాత సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమాలు సంవత్సరంలో 7 ఈ దేవాలయంలో భక్తులందరి సహకారంతో అంగరంగ వైభవంగా మన తిరుమల తిరుపతి క్షేత్రాన్ని ఏ విధంగా అయితే అక్కడ అర్చక స్వాములు నడిపిస్తారో అలా ఇక్కడ అర్చక స్వాములు కూడా ఒక అంకిత భావంతో ప్రతి కళ్యాణోత్సవాలు వైభవంగా చేయడానికి సంకల్పం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సామాన్య భక్తులందరికీ కూడా ఈ క్షేత్రం ఒక తల్లి లాంటిది. ఎవరైతే వారి యొక్క సమస్యలు తన కన్నతల్లికి ఏ విధంగా చెప్పుకుంటారో అలా భక్తులందరూ కూడా తమకు ఎలాంటి ఆవేదన కూడా ఇక్కడ స్వామివారికి విన్నవించుకోవడము, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడ ముడుపు కట్టేటటువంటి ఒక సాంప్రదాయము సనాతనంగా వస్తుంది. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా అందులో మంగళవారం చాలా విశేషము, అందులో అంగారక సంకష్ట చతుర్థి చాలా విశేషం, తర్వాత మిగతా పర్వకాలలో కూడా ఎవరికి ఎలాంటి సమస్యలున్నా కూడా వాళ్ళ సమస్యలు తీసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం ఈ క్షేత్రంలో ముడుపు కట్టుకోవడం. కాబట్టి అది స్వయంగా భక్తులే తమంతట తాముగా ఇక్కడ కొన్ని లక్షల ముడుపులు కట్టి ఇప్పటికీ వాళ్ళ సమస్యలను తీర్చుకొని వాళ్ళు స్వామివారి భక్తితోటి సమర్పణ చేసినటువంటి ఆ ద్రవ్యంతో ఈ క్షేత్రం అంతా కూడా

అభివృద్ధి అయింది. తర్వాత ఇక్కడ సామాన్య భక్తులకు, తర్వాత పేద ప్రజలకు, మధ్యత కుటుంబాలకే విశేష ప్రాధాన్యము. ఎందుకోసమంటే డబ్బున్న వాళ్ళకు ఒక తీరు, డబ్బులు లేని వాళ్ళకు తీరు కాకుండా ఉన్నత నుంచి మొదలుకొని పేదవారి వరకు అందరినీ సమానంగా చూసేట క్షేత్రము. ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కూడా వారు సామాన్య భక్తులాగా వచ్చి దేవాలయం దర్శనం చేసుకుని సామాన్య భక్తులు కూడా అసౌకర్యం కలగకుండా ఇక్కడ ప్రవర్తిస్తుంటారు. అదొక గొప్ప విషయము. కాబట్టి ఇక్కడ ఇప్పటికీ సుమారుగా శృంగేరి జగద్గురులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారితో పాటుగా, తత్కరగమల సంజాతులు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారితో పాటుగా, పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద స్వామితో పాటుగా చాలా మంది యతీశ్వరులు ఈ ప్రాంతంలో ఎవరు ఎలాంటి కార్యక్రమం తలపెట్టాలనుకున్నా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా, సంకటాలు లేకుండా ఇక్కడ ఈ క్షేత్రంలో దర్శనం చేసుకుంటారు. కాబట్టి సుమారు 30 మంది యతీశ్వరులు దర్శించినటువంటి స్వామివారు ఇక్కడ మహాగణ స్వామివారు. అంతేకాకుండా ఈ క్షేత్రము కేవలము ఈ క్షేత్రం కోసమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరికి ఎలాంటి కరువు కాటకాలు వచ్చినా, ఎలాంటి వర్షాభావ పరిస్థితులు వచ్చినా, గతంలో ఆలయ కమిటీ సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘం సహకారంతో విశేషంగా వర్ణయాగాలు చేయడము, తర్వాత ఊర్లో ఎటువంటి కరువు కాటకాలు వచ్చినా కూడా వాటి కోసం ఇక్కడ పరిహారాల కోసము విశేషంగా వైదిక ధర్మ కార్యక్రమాలు చేయడము జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ క్షేత్రంలో ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయము ప్రాతకాల పూజ, సాయంకాల పూజ విశేషంగా అన్ని కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాహార బోనాలు మా ఇక్కడ భవానీ మహిళా సేవా సమితి ద్వారా చాలా అంగరంగ వైభవం జరుగుతాయి. మరి అంతేకాకుండా దసరా రోజు ఇక్కడ చాలా మంది వాహనాలు పూజ చేసుకున్నతో పాటుగా మహిళా మండలు ముఖ్యంగా 9 రోజులు ఇక్కడ దుర్గా భవాని దీక్ష తీసుకుని అమ్మవారి సేవ నిరంతరం చేస్తూ ఆ జగన్మాత కృపకు పాత్రలవుతారు. ఇటువంటి పరమపవిత్ర క్షేత్రాన్ని 50 మంది సమస్త భక్తమహాశయులందరూ కూడా తమ తమ అనుకూలంగా మంగళవారం నాడు గాని, సంకష్ట చతుర్థి నాడు గాని, ఆర్ద్ర నక్షత్ర నాడు గాని, మాస శివరాత్రి నాడు గాని తప్పనిసరిగా దర్శించి దేవీ దేవేళ్ల సంపూర్ణ ఆశీస్సులు అందజేయాలని చెప్పి మేము ఈ ఆకాశవాణి ద్వారా మీ అందరికి కూడా సమస్త భక్తులకు తెలియజేస్తూ అందరికీ స్వామివారి ఆశీస్సులు. శతమానం భవతి శతాయుః పురుషః.

భక్తులతో కిటకిటలాడే ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతుంటాయి. ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో జరిగే పల్లకి సేవలో పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయని, సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

0: ఇలా నిత్యం పూజలతో పక్షానికో ఉత్సవంతో విరాజిల్లుతున్న ఈ ఆలయానికి వచ్చే భక్తులందరిపై ఆ గణపతి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని భక్తుల విశ్వాసం. అందుకే శ్రీ సంకష్టహర గణపతి ఆలయం నిత్యం జనసందోహంతో సందడిగా ఉంటుంది. అలా వచ్చిన కొందరి భక్తులను ఆకాశవాణి పలకరించగా,
1: కామరెడ్డి మండలం, మాది గ్రామం శాబ్దిపూర్. అయితే డ్రైవర్ గారి దగ్గర ఉంటుంది శాబ్దిపూర్. అయితే చాలా రోజులు ఆయన ఇక్కడ వినాయకుని గుడి దగ్గరికి రావట్టి మేము. అయితే మేము ఇక్కడ ఈ దేవునికి మొక్కినాము, ముడుపు కట్టినాము ఉంటే మాకు మన్మడు పుట్టిండు. అక్కడ నుంచి రెగ్యులర్గా శనివారం, మంగళవారం, శనివారం ఇక మాకు వీలు తరక ఇక్కడ దేవుని కడికి వస్తానే ఉంటాము. కానీ ఇక్కడ చాలా మాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ దేవుని కడికి వస్తే బాగా మాకు సంతోషం అనిపిస్తుంది. మొక్కిన మొక్కుతో భగవంతుడితో బాగానే సహకరిస్తాడు. ఇక్కడికి వచ్చిన ముందుగా చాలా సార్లు మేము వస్తానే ఉంటాం ఎప్పటికి.
2: ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. నా పేరు భార్గవి, మాది కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామం. మేము ఇక్కడ ప్రస్తుతం దేవునిపల్లిలోనే ఉంటాము. నాకు పెళ్ళై 15 సంవత్సరాలు అయింది. కానీ ఒక 3-4 ఇయర్స్ వరకు పిల్లలు పుట్టకపోతే మా భర్త వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్క కలిసి ఇట్లా ఇక్కడ రండి మరి గణేష్ టెంపుల్కి వస్తే ఎక్కడ ఎట్లాంటి కోరికైనా నెరవేరుతుంది, ప్రతి ఒక్క సమస్యకు కూడా మనకు పరిష్కారం దొరుకుతుంది అక్కడ అనేసి చెప్పి ఆ అక్క తీసుకొచ్చింది. ఫస్ట్ టైం మాకు అరుణ, ఆమె పేరు అరుణ, అక్క తీసుకొచ్చింది. ఇక్కడ పంతులతో మాట్లాడిస్తే పంతులు అన్నాడు, సరే అమ్మ ఇట్లా ముడుపు కడదాము, గరికతో పూజ చేసుకోవాలి అనేసి ఒక 11 మంగళవారాలు గరికతో పూజ చేసుకోమని చెప్పిండు. గరిక కట్టలతో పూజ చేసుకోవడం, ప్రతి మంగళవారం ఉపవాసం ఉండాలి అని చెప్పేసి చెప్పిండు. పిల్లలు పుట్టేంత వరకు ఉపవాసం ఉండాలమ్మ, ఒక 1 ఇయర్ లోపు కొడుకు పుడతాడు ఖచ్చితంగా అనేసి పంతులు గారు సెలవు ఇచ్చారు. ఇంకా నాకు 1 ఇయర్ లోపే మంచి ఆరోగ్యవంతమైన కొడుకు పుట్టిండు. బాబు పుట్టిన తర్వాత ఉపవాసం మానేసుకోవచ్చు అని చెప్పిండు పంతులు. కానీ ఇక నాకు మంచి అనిపించింది, ఇక నేను మానలేదు ఇప్పటి వరకు కూడా. తర్వాత 2 బాబులే పుట్టిరు, నాకు చాలా మంచి అనిపించింది. ఇక అదే ఉందయ వల్ల మాకు షాప్ లో గిరాకీ గానీ, మాకు ఆయుర ఆరోగ్యాలు గాని దేవుని దయ వల్ల, ఆ లక్ష్మీ కటాక్షం కూడా మాకు చాలా మంచిగా ఉంది. ఆ గణేషుని దయ వల్ల మాకు చాలా మంచి అనిపిస్తుంది. మాకు కుదిరినప్పుడల్లా వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుంటాం.
3: అందరికీ జై శ్రీరామ్. ఓం విఘ్నేశ్వరాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కురుమహి దేవ సర్వకార్యేషు సర్వధా. నా యొక్క పేరు సిద్ధు స్వామి. మాది కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామం. అక్కడి నుండి ఈ యొక్క దేవాలయానికి, మన స్వయంభూ సంకష్టహర మహాగణపతి దేవాలయానికి రావడం జరిగింది. లోకల్ కామారెడ్డి జిల్లాలో లోకల్లోనే హౌసింగ్ బోర్డ్ కాలనీ బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది స్వామి. ఇక్కడ చాలా మొదటిసారిగా వచ్చాను నేను. చాలా అద్భుతంగా ఉంది. చూస్తా ఉంటే వేలాది భక్తులు, ఈ భక్తులను చూసి అరే ఇంత మహిమ గల్లది అసలు ఏంది అని చెప్పేసి లోపలికి వెళ్లేసరికి అంటే స్వామివారు స్వయంభుగా వెలిసిన శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయము. చాలా బ్రహ్మాండంగా ఉన్నారు వినాయకుడు. ఆయన నిజంగా చెప్పాలంటే చాలా భక్తుల నోటైనాను స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి ముందు నిలబడి మొక్కు మొక్కి ముడుపు కడితే 41 రోజుల్లో కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తుల నోట్ల, చాలా మంది నోట్ల నేను వినడం జరిగింది. చాలా అదృష్టవంతం. నేనైతే ఈరోజు నిజం చెప్తున్నాను, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా. ఈరోజు స్వామివారి దర్శనం నాకు కలిగింది అంటే నేను అదృష్టవంతుని అనుకుంటున్నాను. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వామిని విచ్చేస్తే మీ యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న నేను కోరుకోవడం కాదు, ఇక్కడ ఉన్న భక్తులు కూడా చెప్తున్నారు చాలా మంది. అదే కాకుండా ఈ యొక్క సంకష్టహర మహాగణపతి ఆలయంలో ప్రతి సంవత్సరం 108 హోమగుండాలతో 108 దంపతులు కూర్చోబెట్టి పుత్ర కామేష్ట యోగం జరపడం జరుగుతుందట. ఇది చాలా అద్భుతం. ఈ దీంట్లో కూర్చోవడం అంటే ఎంత అదృష్టంగా భావించాలి.

0: ఆలోచన చేయండి. ఈ యాగంలో కూర్చున్న దంపతులకు తప్పకుండా సంతానం కలిగే సాక్ష్యాలు, అంటే చాలా మంది కూర్చున్న వాళ్ళు గత సంవత్సరం అంత ముందు సంవత్సరం కూర్చున్న వాళ్ళు సంతానం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారట. చాలా అదృష్టంగా భావించవచ్చు. పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది ఒక విశిష్టమైన ఆధారం. స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి ముందు కోరిక కోరుకుంటే, అలాగే ఈ యొక్క ఆలయం ప్రతి మాసంలో సంకటహర చతుర్థి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే నవరాత్రుల్లో చాలా అద్భుతంగా, నవరాత్రులు చాలా అవుతున్నాయి కాబట్టి ఆ రోజులలో చాలా అద్భుతంగా స్వామివారికి నవరాత్రులలో పూజలు పురస్కారాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయట, జరుగుతాయి కూడా. నేను కూడా చూడలేదు, ఈ సంవత్సరం చూసే భాగ్యం భగవంతుడు మనకు కల్పిస్తే తప్పకుండా మేము చూస్తాము. ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఇవన్నీ విషయాలు, చాలా అద్భుతంగా ఉంది స్వామి. ఇక్కడ స్వామివారి మందిరంలో దగ్గరలోనే, అంటే ఇదే మందిరంలో తారగ్రహ మండలేశ్వర స్వామి వారు ఉన్నారు, భవానీమాత అమ్మవారు ఉన్నారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు, ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, మయూర ధ్వజం దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఇక్కడికి వస్తే సాక్షాత్తు కొన్ని దేవతలందరినీ దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది స్వామి. విఘ్నేశ్వర భగవానకి జై.
1: సంకటాలను హరించి ఆ గణపతిని మనసారా స్మరిస్తే చాలు, కొండంత కష్టమైనా మంచులా కరిగిపోతుంది. ముల్లోకాలను కాపాడి ఆ మూషక వాహనుడు తనను నమ్ముకున్న భక్తులందరి ఇళ్లలోనూ సుఖశాంతులను నింపాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలను తొలగించి విజయాలను ప్రసాదించాలని కోరుకుందాం. ఆ సంకష్టహర మహాగణపతి కరుణా కటాక్ష వీక్షణాలు మీపై మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఓం గం గణపతియే నమః.

0: ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి
1: మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.
0: అందాక సెలవా మరి, నమస్తే.

శ్రోతలు, ఇంతవరకు మన ఆలయాలు కార్యక్రమంలో ఈరోజు కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు రెండవ భాగం విన్నారు. వ్యాఖ్యానం ఎర్రంరాజు, ఎం శశిరేఖ, సహకారం ఎర్రంరాజు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు

గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల నిమజ్జన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. చెరువులు, నదులు, లోతైన ప్రాంతాల్లో ఈత రాని వారు దిగకూడదు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసుల సూచనలు తప్పనిసరిగా అనుసరించాలి. అధికారికంగా ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రదేశాలు మాత్రమే ఉపయోగించాలి. అలాగే విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లకు దూరంగా ఉండాలి. అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే శబ్ద కాలుష్యం, పర్యావరణ కాలుష్యం కూడా లేకుండా చూసుకోవాలి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది. కాసేపట్లో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మోహిని అవతారం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం 9:30 హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాల్లో తిరిగి కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఓం నమో వెంకటేశాయ.
1: యో బ్రహ్మాదిసురాన్ మునీంశ్చ మనుజాన్ బ్రహ్మోత్సవాయాగతాన్ దృష్ట్వా హృష్టమనా బభూవ బహుశః తైరర్చితః సంస్తుతః. తేభ్యో యః ప్రదదాద్ వరాన్ బహువిధాన్ లక్ష్మీనివాసో విభుః శ్రీమద్వేంకటభూధరేంద్ర రమణః కుర్యాద్ ధరిర్మంగళం. పరమాత్మని దేవః అని పిలుస్తారు. దేవః అనే శబ్దము దివుక్రీడాయామనే ఒక ధాతుతో నిష్పత్తి అయి, అనగా క్రీడాదిగుణ విశిష్టుడు అని పరమాత్మని చెబుతారు. ఎవరి స్తోత్రము, ఎవరి పూజ, ఎవరి అలంకరణ ఏది కూడా పరమాత్మకి అవసరం లేదు. ఎందుకంటే పరమాత్మ తన ఆనందానికి తనే కారణం. కానీ తన బ్రహ్మోత్సవానికి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలను, మునులను, సామాన్య ప్రజలను ఈ విధంగా అందరినీ చూసి చాలా సంతుష్టుడై, వారి చేత పూజింపబడి వారి వారి అభీష్టాలను తీర్చినటువంటి ఆ వెంకట భూధరేంద్ర రమునికి నమస్కారాలు తెలుపుతూ, మనం ఈరోజు మోహిని అవతారం అలాగే కృష్ణావతారం రెండు అవతారాల యొక్క యత్కించిత్ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ ఇక్కడ మోహిని రూపంలో మలయప్ప స్వామి వారు మోహినిగా ఇక్కడ అవతరిస్తను మనకు దర్శనమిస్తూ తను ఒక విశేషాన్ని చెబుతున్నాడు. అదేమిటంటే సామాన్యంగా పరమాత్మ యొక్క అవతారాలకి కొన్ని కారణాలుంటాయి. శ్రీమద్ భగవద్గీతలో పరమాత్మయే చెప్పిన విధంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పి

0: విధంగా ధర్మ సంస్థాపన కొరకు, అధర్మం యొక్క నిరసన కొరకు పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. అలాగే సజ్జన రక్షణ, శిష్ట దుష్ట శిక్షణ, ఇవి కూడా కారణంగా మనం చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ పరమాత్మ మోహిని అవతారంలో మనకు దర్శనమిస్తున్నాడంటే, మోహినిగా అతను వచ్చాడంటే దానికి కారణమేమిటి అనే విషయాన్ని కూడా మనకు ఈ విధంగా చెబుతారు. ముక్తంత్వయా శక్తి మతాపి దైత్యాన్ సత్యచ్యుతాన్ కారయితుం వధాయ. ఎప్పుడైతే దేవతలు అలాగే రాక్షసులు వీరందరూ కూడా క్షీరసాగర మథనానికి పూనుకున్నారో, అప్పుడు వారందరూ కూడా అమృతం వచ్చేదాకా కూడా ఆ క్షీరమతనాన్ని కావించాలని వారు సంకల్పించారు. కానీ ఎప్పుడైతే పరమాత్మ తను తథోభవాననుపముత్తమం తథోభవద్దస్తకం దిరే సుతాః సుధాపరం కలశం చాపచహురుః, ఆ అమృత కలశాన్ని ఎప్పుడైతే వారందరూ కూడా రాక్షసులు అప్పించారో, దాన్ని చూసి పరమాత్మ తను మోహినిగా తను అవతరించాడు. అందులోనూ కూడా ధర్మచ్ఛలం పాపజనేషు ధర్మ ఇది త్వయా జ్ఞాపయితుం తదోక్తం యద్యత్ కృతం మే భవతాం యదీహ సంవాద ఏవో ద్విభజే సుధామిమాం. ఎవరైతే పాపిష్ఠులు ధర్మాన్ని వదులుతారో, అధర్మాన్ని ఆశ్రయిస్తారో, అధర్మం పెచ్చుమీరుతుందో, అధర్మమే తాండవిస్తుందో, ఆ సందర్భంలో పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. సమానంగా దక్కవలసినటువంటి అమృత భాండాన్ని అపహరించిన రాక్షసులందరూ కూడా వారు వెంటనే అమృత భాండాన్ని తీసుకుని వెళ్తూ, మాకు మాత్రమే ఇది దక్కాలి, దేవతలకు దక్కకూడదు అని వారు ఎప్పుడైతే అనుకున్నారో, అప్పుడు మోసం చేసిన వారిని మోసంతోనే, పరమాత్మకు మోసం చేసే అవసరం లేదు ఎనగా, ఎందుకంటే సర్వశక్తి మంతుడు. కానీ లోక వ్యవహారంలో ఆ విధంగా చూపడం కోసం పరమాత్మ ఆ మోహినిగా తను ఇక్కడ అవతరించాడు. ఆ మోహిని రూపంగా వచ్చినటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడుంటే, తథోభవాననుపముత్తమం వపుః బభూవ దివ్య ప్రమదాత్మకం త్వరన్ శ్యామం నితంబార్పిత రత్నమేఘలం జాంబూనదాంబాంబర్భత్ సుమధ్యమం బృహన్ నితంబం కలశోపమస్తమం సత్పుండరీకాయత నేత్రముజ్వలం సమస్త సారం పరిపూర్ణ సద్గుణం దృష్ట్వైవ తత్ సమ్ముహు సురారయః. ఎంత ఉత్తమమైనటువంటి రూపమంటే, ఆ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక అవయవ సౌష్ఠవంతో అలాగే అంతఃసౌందర్యంతో విరాజిల్లేటువంటి ఒక స్త్రీ రత్నం ఎలాగైతే ఉండాలో పరమాత్మ అలాగే ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. పరమాత్మ ఎలా ఉన్నాడనే విషయాన్ని ఒకే ఒక పదంలో చెబుతున్నారు. సమస్త సారం, ప్రపంచంలో ఉండేటువంటి సారభూతమైనటువంటి వస్తువులన్నీ కూడా ఒకే చోట మనం కలబోస్తే దాని రూపమే ఈ మోహినిగా పరమాత్మ తను కనబడుతున్నాడు. ఆ రూపాన్ని చూసి అందరూ కూడా ఎంతో మోహితులైపోయారు. వారు వారు నిలబడిన విషయాన్ని, కూర్చున్న విషయాన్ని, వారికి జరిగేటువంటి సుఖ దుఃఖాలను అన్నిటినీ కూడా మర్చిపోయారు అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా. అక్కడ ఉండేవారు సామాన్యులు కారు, దేవతలున్నారు, రాక్షసులున్నారు, వారందరూ కూడా ఎంతెంతో తపస్సు చేసిన వారు, ఎంతో శక్తిమంతులు. అయినప్పటికీ కూడా వారి శక్తి సామర్థ్యాలను అన్నిటినీ కూడా మర్చిపోయి ఈ పరమాత్మ వెనుక, మోహిని రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ వెనుక వారందరూ కూడా పరిగెత్తుతున్నారు. ఇటువంటి మోహిని కృష్ణుల యొక్క అవతార విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి గురుగారి ద్వారా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు. మోహిని అవతారంలో స్వామివారు తిరువీధుల్లో జగన్మోహనాకారుడైన పరమాత్మ తాను జగన్మోహినిగా, జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మగా రెండు వాహనాలలో చక్కగా దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. స్వామివారి విశేషమైనటువంటి అవతారాలు అనేకములు. ఆ అవతారములన్నీ కూడా దేనికయ్యా అని అంటే, అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని రక్షించడమే పరమ ప్రయోజనం. ఈ మోహిని అవతారం కూడా అలాంటిదే. అందులో మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కర్

0: రమయా సహమోదతే అని సమస్త మాయలకు అధిపతి అయిన పరమాత్మ పరమానందమైన శ్రేష్టమైన వైకుంఠధామాన్ని విరచి అమ్మవారితో కలిసి స్వామి పుష్కరిణి తీరంలో ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు. భక్త సులభుడైన పరమాత్మ కలియుగంలో భక్తులపై అపారమైనటువంటి కరుణతో వెంకటాచలంపై అర్చావతార స్వరూపుడై తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. అర్చావతారంలో ఉన్న పరమాత్మ భక్త సులభునిగా, భక్తుడు తాను ఏ విధంగా పరమాత్మను సేవించుకుంటే తరిస్తాడో అంతటి సౌలభ్యాన్ని దర్శింపజేస్తూ తన పాదమును ఆశ్రయించినటువంటి వారిని తరింపజేస్తానని అభయహస్తం ద్వారా పాదములు దర్శించమని తెలియజేస్తూ ఉన్నాడు. చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ఉదయం ఆపద మొక్కలవాడైన ఆ పరమాత్మ ఆశ్రయించిన వారి మోహాన్ని తొలగింపజేస్తూ జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణస్వామిగా ఒక వాహనంలో, జగన్మోహినిగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ దంతపు పల్లకీలో, ఇలా రెండు వాహనాలుగా స్వామివారు చక్కగా నేత్రానందకరమైనటువంటి మనోహరమైన దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. మోహిని అనగానే అందము, ఆకర్షణ, మనోహరత్వము అనేటటువంటివే గుర్తుకొస్తాయి. అంటే మోహిని అంటే మోహింపజేసేటటువంటిదే కాదు, మోహాన్ని కూడా తొలగింపజేస్తాను అని చెప్పి అక్కడ జగన్మోహనాకారుడు తాను పక్కనే ఉండి ఆ మాయ ఏదైతే ఉన్నదో ఆ మాయను తనను ఆశ్రయించినటువంటి వారు దాటగలుగుతారనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. అక్కడ ఈ మాయ అనేటటువంటిది ఏమిటయ్యా అనంటే, భగవంతుడి అధీనంలో ఉంది కానీ జీవుడు ఆ మాయ నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి అంటే పరమాత్మ యొక్క దివ్యమైన పాదారవిందములను వేడుకోవడమే. ఆ పాదారవిందములను నిరంతరము కూడా ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడం ద్వారా ఆ మాయను దాటగలుగుతాడు. కనుక అలాంటి మాయను తాను దాటించుతానని చెబుతూ ఒకవైపు తాను శ్రీకృష్ణ పరమాత్మగా ఈ జగత్తునంతటినీ కూడా ఆవరించినటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్నటువంటి పరమాత్మగా తాను దర్శనాన్నిస్తూ తాను ఈ విధంగా వెడుతూ ఉంటే ముందర గజరాజులు అలాగే అశ్వములు తమ రాజసాన్ని తెలియజేస్తూ కదులుతూ ఉన్నాయి. అనేక భక్త బృందాలన్నీ కూడా తమ కళా విన్యాసం చేత ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ ధర్మానికి విఘాతం కలుగుతుందో, ఎక్కడ అధర్మం పెచ్చుమీరుతుందో అక్కడ తాను అవతరిస్తానని ఒక విశిష్టమైనటువంటి రూపాన్ని స్వీకరిస్తాడు పరమాత్మ. అలాంటి అద్భుతమైనటువంటి అవతారాల్లో ఈ మోహిని అవతారం కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక అపూర్వమైనటువంటి సౌందర్యంతో ఒక స్త్రీ రూపాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని అందించినటువంటి ఘట్టము ఇక్కడ మనం స్మరణకు చేసుకోవాలి. రాక్షసులు దేవతలు కూడా కలిసి తిరిగి తాము తమ యొక్క సంపదలను కోల్పోయినటువంటి సంపదలను పొందడానికి ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు పంచుకోవాలి అనేటటువంటి సందిగ్ధంలో ధర్మానికి రక్షణ కలిగింపజేస్తూ ధర్మాన్ని రక్షించడం కోసం తను జగన్మోహిని రూపధారణమున దేవతలకు అమృతం విచ్చిన దివ్యుడదిగో మోహిని అవతారాన ముద్దులొలుక వెన్న ముద్దను చేపట్టి వెన్న దొంగ వేరు వేరు వాహనముల వేడుకతోడ భక్త కోటిని పాలించవచ్చనేడు. ఆ అవతార విశేషాన్ని చెబుతూ ఇక్కడ అంటారు, జగత్తునంతటినీ కూడా మోహింపజేయగలిగేటటువంటి దివ్యమైనటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్న పరమాత్మ ధర్మరక్షణ కోసం తాను జగన్మోహిని రూపాన్ని ధరించినటువంటి సందర్భమేనయ్యా అవతార విశేషము అని అన్నారు. అలా ఒకవైపు జగన్మోహినిగా సమస్త జగత్తును కూడా ఆకర్షించినటువంటి ఆ మహావిష్ణువు, మరోవైపు వెన్నముద్దను చేతబట్టి వెన్నదొంగగా బాలకృష్ణుడై గోపికల హృదయాలను దోచుకున్నటువంటి గోపీ మానసచోరుడై తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. రాక్షసులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చినటువంటి జగన్మోహినిగా ముద్దులొలుకుతూ శృంగార రసాది దేవతగా ఒక పల్లకీలో తాను కదులుతూ ఉంటే జగన్నాటక సూత్రధారి జగన్మోహనాకారుడు శ్రీకృష్ణ పరమాత్మ సర్వాలంకార భూషితుడై దంతపు పల్లకిలో వెంట వస్తూ కనుల పండుగగా నేత్రానందాన్ని కలిగింపజేస్తూ ఉన్నారు. అన్ని వాహనములు కూడా వాహన మండపం నుంచి బయలుదేరుతాయి. ఊరేగింపుగా ఆ స్వామివారు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ ఈనాటి ఈ మోహిని అవతారంలో ఉన్న విశేషం ఏమిటయ్యా అనంటే, వాహన మండపం నుంచి కాక మోహిని అవతార స్వరూపంగా తాను నేరుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ కూడి ఆ జగన్మోహిని స్వరూపంగా రెండు వాహనములు కూడా ఆలయంలో నుంచే బయటకు వస్తాయి. అలా ఆలయంలో నుంచి తాను వచ్చి తన భక్తుల యొక్క మోహాన్నంతటినీ కూడా నశింపజేసి వారందరినీ కూడా అనుగ్రహింపజేస్తాను అని చక్కగా వస్తాడు. అలా మోహిని అవతారంలో ఉన్న పరమాత్మ ఏ విధంగా ఉన్నాడంటే, తెల్లని పట్టు పుట్టము ధరించినటువంటి వాడై సూర్యచంద్ర హారములు ధరించి రత్న కిరీటములు కర్ణపత్రాలు వజ్రపు ముక్కుపుడక శంఖుచక్ర స్థానముల్లో రెండు వికసించినటువంటి పద్మములతో చక్కగా అలంకృతుడై ఉన్నటువంటి వాడై ఆ కుడి చేతిలో చిలుకను పట్టుకొని దివ్య వైభవంతో భక్తకోటికంతటికీ కూడా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మరొక పల్లకిలో వెన్నదొంగగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ తన యొక్క జగన్మోహన స్వరూపాన్ని దర్శింపజేస్తూ ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆ స్వామివారి యొక్క తత్వాన్ని చక్కగా తెలుసుకోమని, తనను ఆశ్రయించమని, తన యొక్క పాదములను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆ కృష్ణుడు వెన్న దొంగలించడం అనేటటువంటి అంతరార్థాన్ని చూస్తే, చతుర్విధమనేటటువంటి పురుషార్థములనే సిరుల నుండి కోరికలనేటటువంటి క్షీరము రాగా ఆ పాలను ప్రేమ అనేటటువంటి పాత్రలో పోసి దాన్ని సాధన అనేటటువంటి పొయ్యిపై ఉంచి కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాలనేటటువంటి అరిషడ్ వర్గాలనేటటువంటి కర్రలను భక్తి అనేటటువంటి నిప్పుతో రగల్చి పూజ అనేటటువంటి గాలిని ఊదగా నిరంతర స్మరణ జ్వాలలు పుట్టి ఆ మంటలో పాలు కాగి పాలు పొంగితే ఆ పొంగినటువంటి పాలను శాంతి అనేటటువంటి ప్రశాంత వాతావరణంలో చల్లార్చి విశ్వాసమనేటటువంటి తోడువేయగా జ్ఞానమనేటటువంటి పెరుగు తయారవుతుంది అని అన్నారు. అందులో మనసనేటటువంటి కవ్వము సాధన అనేటటువంటి దారపు పోగులతో తయారు చేసినటువంటి ఏకాగ్రతతో చుట్టినటువంటి ఆ తాటితో మదనం చేస్తే అందునుంచి వచ్చినటువంటి ఆ చిలుకగా వచ్చినటువంటి సారం ఏదైతే ఉందో దాన్ని వెన్న అని చెప్పని అన్నారు. అలాంటి ఆ ఫలము ముగ్ధ మనోహరంగా తయారవుతూ ఉంటుంది. సాధకుడు ఆ ఫలాన్ని భగవంతుడికి భక్తిగా సమర్పిస్తే దాన్ని స్వీకరించడమే వెన్న దొంగగా తన అంతరార్థాన్ని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. అలాంటి ఆ అంతరార్థాన్ని తెలియజేస్తూ వెన్నెల దొంగగా దంతపు పల్లికలో దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ తన మాయను దాటగలగడానికి తనను ఆశ్రయించమని చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి వాహన సేవ విశేషాలను రాఘవేంద్ర గారి ద్వారా మనం చాలా చక్కగా మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పరమాత్మ ఇక్కడ రెండు వాహనాలలో వచ్చేటువంటి విషయాలు మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకున్నాం. ఈ రెండు రూపాలు కూడా పరమాత్మ యొక్క రూపాలే. ఆ రెండు రూపాలను ధరించినటువంటి పరమాత్మ ఒకే వాహనంలో రావచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దీనికి సమాధానంగా మనం ఈశావాస్యోపనిషత్తులోని విషయాలు మనం ప్రస్తావన చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క ముక్తి యోగ్యుడైనటువంటి జీవునికి రెండు అవస్థలను చెబుతారు, విద్య అవిద్య, సంభూతి మరియు వినాశము అని. విద్య సంభూతి అలాగే వినాశము మరియు అవిద్య అని రెండిటిని మనం విభాగం చేసుకోవాలి. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ విద్యాంచ విద్యాంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే, అలాగే సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే అని చెబుతారు. అనగా విద్య అనగా పరమాత్మని సరిగ్గా తెలుసుకొనుట, సరి అయినటువంటి సాధనములతో పరమాత్మని తెలుసుకొనుట. అవిద్య అనగా ఏదైతే అజ్ఞానం ఉంటుందో ఆ అజ్ఞానాన్ని మనం నిందించాలి, అజ్ఞానాన్ని నిందించాలి, దాన్ని మనం తెలుసుకోకూడదు, తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని నిందించడం కోసం, ఖండన చేసుకోవడం కోసమైనా మనం దాన్ని తెలుసుకోవాలి అని చెబుతారు. ఈ విధంగా తెలుసుకుంటే ఎవరైతే అవిద్యను తెలుసుకుంటారో, ఆ విద్యను ఖండిస్తాడో, అవిద్యను నిరాకరిస్తాడో, అటువంటి వాడు ఆ అవిద్యను నిరసన చేసినటువంటి ఫలితముగా అవిద్యగా మృత్యుం తీర్త్వా, అవిద్య నుండి ఈ మృత్యువునగా పుట్టటము చావటము అనే ఈ సంసార సాగరం నుండి మనం దాటిన వారమై విద్యయా వేద్యతే అనయా అర్థః ఇతి విద్య అని చెబుతారు. దేని ద్వారా అయితే మనం పరమాత్మని చక్కగా తెలుసుకుంటాము అనగా బ్రహ్మసూత్రాది బ్రహ్మసూత్రోపలక్షితమైనటువంటి జైమిని సూత్రాలు ఇత్యాది సూత్రముల చేత పరమాత్మని, వేదాలు పురాణాలు ఈ అన్నిటి చేత పరమాత్మని మనం నిర్దిష్టంగా దేన్నైతే మనం పరమాత్మనైతే తెలుసుకుంటామో దాన్నే విద్య అంటారు. అటువంటి విద్య చేత విద్యయా అమృతమష్టుతే, దాని ద్వారా మాత్రమే మనము అమృత స్వరూపమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతాము అని చెబుతాము. అటువంటి పరమాత్మ తనిక్కడ మోహిని అవతారంలో వస్తూ, మోహినిగా పరమాత్మ నన్ను మోహినిగా చూడవద్దయ్యా, నన్ను కృష్ణునిగా చూడు, ఎందుకంటే మోహింపజేసేది సమస్త ప్రపంచమంతా కూడా. ఇటువంటి మోహాన్ని వదులు, నా నిజస్వరూపమైనటువంటి సచ్చిదానందాత్మకమైనటువంటి నా స్వరూపాన్ని నీవు భజించు, తద్వారా మాత్రమే నీకు మోక్షం ప్రసాదించగలుగుతానని పరమాత్మ మనక్కడ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వరాహ పురాణంలో ఇంకొక విషయాన్ని కూడా చెబుతారు. పరమాత్మ దేవతలకి తను ఆదేశిస్తాడట, త్వంచదేవ మహాబాహో మోహశాస్త్రాన్ని కారయ, అతథ్యాని వితథ్యాని దర్శయస్వ మహాభుజ, ప్రకాశం కురు చాత్మానం అప్రకాశం చ మాంకురు. దేవతలకు పరమాత్మ తను ఆదేశిస్తూ, దేవతలారా మీరందరూ కూడా భూలోకంలో జన్మను పొంది మీ యొక్క స్వరూపాన్ని కూడా అలాగే నా నిజమైనటువంటి స్వరూపాన్ని కూడా మీరందరూ కూడా మూసివేసి దాన్ని ఎవరికి కూడా తెలియకుండా ఉండకుండా అవైదికమైనటువంటి ఏవైతే చార్వాకాది మతాలున్నాయో వాటిని ప్రచారం చేయండి. భస్మీభూత స్థితేహస్య పునరుత్థాపనం కుతః ఇత్యాది ఏవైతే వ్యవహారంగా దేన్నైతే వింటూ ప్రజలందరూ కూడా మోహాన్ని పొందుతారో అటువంటి మోహాత్మకమైనటువంటి శాస్త్రాన్ని రచించమని పరమాత్మయే ఆజ్ఞాపిస్తాడట. ఆ విధంగా మోహ శాస్త్రాలను వదులు, నా నిజస్వరూపమైనటువంటి ఇంతకుముందే మనం విన్నట్టుగా మోక్ష ప్రసాదమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనం భజించాలి అనే ఒక సందేశాన్ని తెలపడం కోసం పరమాత్మ రెండు వాహనాలలో రెండు రూపాలలో మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు. పరమాత్మని మనం ఎలా భజించాలో తెలుసా? ఎందుకంటే మనం ఎన్నో సౌలభ్యాన్ని పొందుతూ ఉంటాము, ఎన్నో సుఖాలని పొందుతూ ఉంటాము. ఆ సుఖాలని పొందే సందర్భంలో మనం పరమాత్మని స్మరించము. సంకట సమయే వెంకటరమణ అనే ఒక నానుడి, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడు మాత్రమే మనం పరమాత్మని స్మరిస్తూ ఉంటాం. కానీ కష్ట సమయాల్లో కాకుండా సుఖాన్ని అనుభవించే సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి. ఎందుకంటే మన యొక్క ప్రతి ఒక్క సుఖానికి పరమాత్మయే కారణం. ఉదాహరణకి ఇంతకుముందే మనం అమృతమథనాన్ని మన ప్రస్తావన చేసుకున్నాం. అమృతమథనం జరిగే సందర్భంలో పరమాత్మ యొక్క అనుగ్రహం ఎంత ఉంది అంటే, ఉపర్యధశ్చాత్మని నేత్ర గోత్రయోహో త్వయే పరేణ విషతా సమేచితాః. మోహిని అవతారంగా పరమాత్మ రావడానికి ముందు అక్కడ పర్వతాన్ని పెట్టారు, మందర పర్వతం. ఆ మందర పర్వతం కూడా దేవతల యొక్క రాక్షసుల యొక్క బలం చేత చిలకడం చేత అది కూడా పొడి పొడిగా అవుతోంది. పరమాత్మ ఆ మందర పర్వతంలో తను ప్రవేశాన్ని పొంది దాన్ని గట్టిగా నిలిపాడు. దేవతలు రాక్షసులు కలిపి రాగుతూ ఉంటే వాసుకి జర్జరితమైపోతూ ఉన్నాడు, తన ముఖం నుండి రక్తం వస్తుంది. ఆ సందర్భంలో నేత్ర గోత్రయోహో, ఆ గోత్రము అనగా తాడుగా ఉండేటువంటి వాసుకి ఎందు కూడా పరమాత్మయ్యే తను ఆవిష్టుడయ్యాడు. దేవతలకి రాక్షసులకి ఎంతసేపు చిలికినా కూడా అమృతం రాకపోయేసరికి వారందరూ కూడా ఎంతో శ్రమను పొందారు. వారి ఎందు కూడా పరమాత్మయ్యే తను ఆవిష్టుడై ఆ అమృతమథన యొక్క కార్యక్రమాన్ని గావించాడు. ఈ విధంగా దేవతలైన రాక్షసులైన సిద్ధ గంధర్వ సాధ్య సామాన్య ప్రజలైన మన అందరి సుఖంలో కూడా పరమాత్మ తను గొప్ప కారణంగా ఉంటున్నాడు. అందుకే అటువంటి సుఖ సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి. అనే విషయాన్ని ఈ మోహిని అవతారంలో వస్తూ పరమాత్మ మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక కృష్ణుడిగా వచ్చాడు పరమాత్మ. కృష్ణుడిగా వస్తూ తను ఒక చేతిలో వెన్నెర పెట్టుకున్నాడు, ఇంకొన్ని రూపాలు చూస్తాము, ఇంకొక చేతిలో కవ్వాన్ని కూడా పెట్టుకొని ఉంటాడు. కవ్వము అలాగే కవ్వాన్ని చిలికేటువంటి తాడును కూడా పెట్టుకొని ఉంటాడు. ఆ విషయాన్ని కూడా శాస్త్రంలో చెబుతూ నిర్మత్యోగ్ర భవాన్నవే నిజ మనోభీష్టం దిశామీతి యహ సమ్యజ్ఞాపయితుం కరేణ విలసన్ మంథాన మన్యేన చ రమ్యం ధామ దదన్ మహేశ రజత గ్రామ శ్రీయోలంకృతే కర్మందీశ్వర భక్తి బంధన వశః ప్రీతోస్తు కృష్ణ ప్రభు. నాయన, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా నన్ను కట్టివేయాలంటే మీ భక్తి పాశమే దానికి కారణము. భక్తైకలభ్య పురుషోత్తమోసి అని శ్రీమద్ భగవద్గీతలో చెప్పిన విధంగా భక్తి ద్వారా మాత్రమే మనం పరమాత్మని పొందగలము అనే ఒక గొప్ప విషయాన్ని తెలపడం కోసం పరమాత్మ కొన్ని రూపాలలో తన చేతిలో తాడుని కట్టుకుని ఉంటాడు. ఇక అసారమైనటువంటి సంసారం, ఈ సంసారంలో సారభూతమైనటువంటి ఏదైనా వెతకాలంటే మొదటగా ఇప్పుడు క్షీరసాగరాన్ని చిరికినట్టు ఈ సంసార సాగరాన్ని కూడా చిలకాలట. ఆ చిలకడానికి సాధనమంటే కవ్వము. అందుకోసమే అటువంటి కవ్వాన్ని కూడా పరమాత్మ ధరించాడు. మరొక చేతిలో తను వెన్నను పెట్టుకుని ఉన్నాడు. అదేమిటంటే పరమాత్మయే ఆ వెన్న. అనగా మనం ఏదైనా హోమం చేస్తాం, లేకపోతే పూజలు చేస్తాం, అర్చనాదులు గావిస్తాం, దానం చేస్తాం, ఏది చేసినా కూడా చివరికి ఆ పరమాత్మ యొక్క ప్రీతి కొరకు మాత్రమే మనం చేస్తూ ఉంటాం. అటువంటి పరమాత్మ ప్రీతి అనగా పరమాత్మయే కారణం కాబట్టి ఆ పరమాత్మ కోసమే, ఆ పరమాత్మ యొక్క ఫలం కోసమే మనం కార్యక్రమాన్ని, మనం ఏదైనా పూజాదులను గావించాలనే విషయాన్ని మనకు తెలుపుతూ ఉంటారు. ఆ విధంగా ఇంకొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
0: ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణుడు స్వయం వ్యక్త అర్చావతారుడై దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తాను గజశేషాదిక వాహనం బుల సువిఖ్యాత దేవేరులున్ నిజ పట్టం బున మడవీధుల సదా నీలాభ్రదేహుండు తా ధ్వజ చత్రాదిక లాంఛనం బుల భళా వ్యాఖ్యాళిగావించుచున్ నిజ భక్తాళికి దర్శనం విడు శతానీకాతి భోగం బులన్ అని చక్కటి గజవాహనాదులలో ఆయన నిరంతరము కూడా దర్శనభాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తన దర్శనం ద్వారా భక్తులందరికీ కూడా వారి తాపాలన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉంటాడు. అలాంటి ఆ పరమాత్మ అనుగ్రహిస్తేనే మనకు సర్వస్వము, తప్ప మనంతకు మనము ఏది కూడా పొందలేమనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకనే అర్చాస్వరూపుడై విరాజిల్లుతున్నటువంటి ఆ దేవాది దేవుడు తాను తిరువీధుల్లోకి వచ్చి తన భక్తకోటిని అనుగ్రహించాలి అని బ్రహ్మోత్సవాలలో పూటకొక్క వాహనం మీద సంచరిస్తూ ఉంటాడు. కనుక భగవత్ సేవ అనేటటువంటిది ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే పరమాత్మయే అనుగ్రహించాలి. అదే అవిద్యను దూరం చేసుకుని విద్యను పొందడము అని అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, ఆ పరమాత్మని అనుగ్రహించాలి. అందుకని లోకంలో అనేక రకాలుగా అనేక మంది అనేక విధములైనటువంటి తత్వాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏది తెలియకపోయినా పరమాత్మను గోవిందా అని ఒక్కసారి నామస్మరణ చేయడం ద్వారా వారు తమను తాము తరింపజేసుకుంటూ ఉంటారు. అదే విషయాన్ని చెబుతూ అన్నమాచార్యుల వారు చేసినటువంటి కీర్తనకు ముదివర్తి వారు చక్కగా ఒక శీసపద్యాన్ని చెబుతూ అంటారు ఆయన, కలకాలమొక్కండు కడంగి చదువుచుండు గరిమ నీ కృప నిన్నుగనునొకండు. ఒకడు నిరంతరము అధ్యయనం చేస్తూనే ఉన్నాడు, అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. అలా తన జీవితమంతా కూడా అధ్యయనంలోనే గడిచిపోయింది. శంకర భగవత్వాచార్యులు అంటారు, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే డుక్రీంకరణే అని. నీ అధ్యయనం అంతా కూడా పరమాత్మను చేరడానికి ఉపయోగపడాలి. అందుకని ఆయన అన్నాడు, గరిమ నీ కృప నిన్నుగనునొకండు. కేవలం నీ దయచేత, నీవు అనుగ్రహించినటువంటి దర్శనం చేత నిన్ను చూసి తరించి తాను తరించిపోయాడు అనుకుంటాడు వాడు, ముక్తిని పొందుతాడు. కనుక అధ్యయనం కాదయ్యా, కావలసింది ఏమిటయ్యా అంటే నీ పాద సంసేవనాసక్తియే కాక జంతు తదికిన్ అని ఆ పాదములు ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని ఇవ్వమని పరమాత్మను వేడుకోవాలి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంత అపారభూత దయ్యను తాపసంబంధార నాకు దయసేయంగది అని ఆ పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడానికే తాను ఆ ఆలయం నుంచి వెలుపలికి వచ్చి ఈ తిరువీధులలో భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తున్నాడు. అలాంటి పరమాత్మ తాను దర్శింపజేస్తున్నటువంటి జగన్మోహనాకార స్వరూపంతో శ్రీకృష్ణస్వామిగా ఆ మాయను జగన్మోహిని స్వరూపంగా దర్శింపజేస్తూ ఉన్నటువంటి ఆయన్ను మాయను అధిగమింపజేసి ఆ పాదములను ఆశ్రయించండి అనే తత్వాన్ని తెలియజేస్తున్నటువంటి మోహిని అవతార స్వరూపంలో చక్కగా దర్శనాన్నిస్తున్నాడు. అలాంటి పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ చక్కగా భగవంతుని నామస్మరణ చేసి తరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
1: గోవింద.

0: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె వాసుదేవకుమార్, పి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతార ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:30. ఇప్పుడు వినండి హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాలు. 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కార్యక్రమాలు ట్యూన్ చేసి వింటున్న శ్రోతలందరికీ మీ రేడియో నిస్తం స్వాగతం పలుకుతుంది. హృదయ రాగాల్లో మీకు నచ్చిన పాటలు కూడా వినాలంటే 8462245066 నంబర్కు మీ పేరు, ఊరు, పాట వివరాలు టైప్ చేసి పంపించండి. సమయ అభావం వలన అందరి రిక్వెస్ట్లు వినిపించలేము కాబట్టి నిరాశ చెందకుండా ఈ రోజు ప్రసారమైన వారు కాకుండా మిగతా వారు రేపు ప్రయత్నించండి. చాలా మంది శ్రోతలు ఈరోజు మన ఆలయాల్లో ప్రసారమైన శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలపై వారి స్పందనను తెలియజేశారు. ఎఫ్ఎం నిజామాబాద్ కార్యక్రమాలు వింటున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన కార్యక్రమంలో మిగతా రిక్వెస్ట్లు చూద్దాం. హృదయ రాగాలు కార్యక్రమానికి ఫస్ట్ రిక్వెస్ట్ ఆర్మూరు చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి లక్ష్మి వారి కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ పంపారు. అలాగే వినాయక్ నగర్ నిజామాబాద్ శ్రీనగర్ కాలనీ శ్రోతలు కూచన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, రిధిమా, జగిత్యాల శ్రోతలు అశోక్ కుమార్, విలాస్ వారి కుటుంబ సభ్యులు, వీరితో పాటు ఎర్గట్ల మండలం తాళ్ళారాంపూర్ నుండి సురేందర్, రజిత, బుచ్చమ్మ, అభినయ, వివేక్ చారి. మరి వీరందరి కోసం ఇప్పుడు వినేద్దాం రుద్రవీణ చిత్రం నుండి ఈ బ్యూటిఫుల్ మెలోడీ కేజే యేసుదాసు, ఎస్ జానకి పాడింది.

0: హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల్లో మిగతా రిక్వెస్ట్లు తెలుసుకునే ముందు ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
5: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

0: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS MS ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
3: అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
3: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: కలిలవాడి, నిజామాబాద్.
3: సెల్ 9912317190.
2: దరమాండ్ షాప్,
3: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
2: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
3: ఏకైక కంపెనీ షోరూమ్
2: దరమాండ్ షాప్,
3: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
3: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల,
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
5: మాతృత్వం ఒక మధురమైన వరం.
6: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
5: సంప్రదించండి.
6: డాక్టర్ బండారి సుజాత,
5: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
6: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344. దరమాండ్ షాప్,
3: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
2: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
3: ఏకైక కంపెనీ షోరూమ్
2: దరమాండ్ షాప్,
3: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
7: భూమనా, ఇలా రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
8: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
7: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
8: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
9: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి FM 103.2 MHz, ఆకాశవాణి, నిజామాబాద్. ప్రకటనలు విన్నారు శ్రోతలు, ట్యూన్ చేశారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాలు కార్యక్రమంలో. తర్వాత రిక్వెస్టులు, మన ఆలయాలు కార్యక్రమంపై, ఇంకా రాధాష్టమిపై తమ అభిప్రాయాలను తెలియజేస్తూ పాటలు కోరిన శ్రోతలు కందకుర్తి నుండి రవీంద్రబాబు, ద్రుపదబాయి,
10: నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి వారి కుటుంబ సభ్యులు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు. అలాగే సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ హనుమాన్లు, వసంత. మరి వీరందరి కోసం వినిద్దాం అన్నమయ్య చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటను.

0: హృదయ రాగాల్లో ఇప్పుడు తీసుకుందాం విరామం.
1: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
2: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
6: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
7: మాతృత్వం ఒక మధురమైన వరం.
8: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
7: సంప్రదించండి
8: డాక్టర్ బండారి సుజాత,
7: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
8: ఖలీల్ వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334.
9: గుమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలో జర చెప్తావా
10: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
9: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
10: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490407880.
11: గజ్జా బొబ్బలా,
12: సై బాల్.
11: నడుబుల కామరా,
12: సై బాల్.
11: బురద పుల్లా,
12: సై బాల్.
13: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: విరామం అనంతరం హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాలకు పునఃస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి మరిన్ని రిక్వెస్ట్లు, నిజామాబాద్ నందిపేట నుండి గంగమణి, భూదేవి, సంధ్య, నాగమణి, గంగాధర్, వినీత్, వికాస్, జగన్, ఇంకా జక్రంపల్లి నుండి అరుణ, రాజేందర్, గోపికానగర్ నుండి శివకృష్ణగౌడ్, ప్రణీత్ గౌడ్, వనపర్తి నుండి ఎం సుధారామయ్య, కార్తీక్, భవ్య, యామిని, చైత్రిక, ఇంకా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాపూర్ నుండి గణిత, గణేష్, మహేష్, రంజిత్ కుమార్, సత్య. మరి వీరందరి కోసం ఇప్పుడు వినేద్దాం దేవత చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాటను.

హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజిత, ప్రత్యూష, దిలీప్, అన్విత రిక్వెస్ట్ చేశారు. అలాగే ఆర్మూర్ నుండి రాధా కుమారస్వామి, రియాన్స్, సహర్ష కూడా మనకు రిక్వెస్ట్ పంపించారు.

నిజామాబాద్ నుండి అజీజ్ భాయ్ ఇంకా వారి మిత్రులు కూడా మనకు రిక్వెస్ట్ పంపించారు. మరి వీరందరి కోసం వినేద్దాం మంగమ్మ గారి మనవడు చిత్రం నుండి ఈ పాటను.

కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో వింటారు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు. మరి కాసేపట్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 10 గంటలు వార్తల ముఖ్యాంశాలు వింటారు.
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000 పైగా యువతకు నియామక పత్రాలు అందజేసి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో జరగనుంది. జెన్జీ యువత ధర్మంపై ఆసక్తి చూపడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉజ్జయినిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగించడం ద్వారానే భారత్ విశ్వగురువుగా ఎదుగుతుందని అన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇవాళ సాయంత్రం కీలక ఘట్టానికి చేరుకోనున్నాయి. ఉదయం మోహిని అవతారంలో మలయప స్వామిని ఊరేగించనున్నారు. తిరుమలలో సాయంత్రం గరుడ సేవ నిర్వహించనున్నారు. నేటి నుంచి 2026 ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. జపాన్లోని ఐచి నగోయాలో వచ్చే నెల 4 వరకు జరిగే ఈ క్రీడల్లో భారత్ నుంచి 503 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఎల్నినో కరువు పరిస్థితుల నేపథ్యంలో 20,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట శాసనసభ కోరింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. రాష్టంలోని 19 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొందని పేర్కొంది. రాష్టంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాల తయారీ నిబంధనల్లో దేవాదాయ శాఖ మార్పులు చేసింది. ప్రసాదాలను ప్రైవేటు వ్యక్తులు, క్యాటరింగ్ సంస్థలతో తయారు చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆలయ అధికారుల సమక్షంలోనే తయారు చేయించాలని పేర్కొంది. జపాన్లో తెలంగాణ యువతకు నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ కీలక ముందడుగు వేసింది. జపాన్కు చెందిన పోగ్లీ కంపెనీ లిమిటెడ్తో మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో జరిగిన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రైట్, 10:33 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. అండ్ ఈఆర్ లో అంటే ఈ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం ఇవాళ ప్లే చేసుకుంటున్నాం 1995 నుంచి 2005 ఈ డికేడ్ లో, ఈ 10 ఇయర్స్ లో వచ్చిన సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని మనం ప్లే చేసుకుందాం. ఈ 10 ఇయర్స్ లో వచ్చిన పాటల్ని మీరు వినాలి అనుకుంటే, అంటే ఈ టైం బౌండ్ లో మీకు నచ్చిన పాటల్ని వినాలి అనుకుంటే హ్యాపీగా నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు 0402324082. అండ్ ఈ పాటలతో పాటు గణేష్ నవరాత్రులు నడుస్తున్నాయి కదా, సో గణేష్ నవరాత్రులు అనగానే మీ గుర్తుకొచ్చే మెమరీస్ ఏంటి, మీకు బాగా గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏదైనా ఉన్నా కూడా నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి హ్యాపీగా, అవన్నీ కూడా మన శ్రోతలతో పంచుకుందాం. రైట్, నాకు గుర్తుకొచ్చే సిచ్యువేషన్ అంటే గణేష్ నవరాత్రులు అంటే నాకు గుర్తుకొచ్చేవి ఆల్రెడీ నేను ఇంతకుముందు జనరంజన్లో కూడా ఒకసారి మెన్షన్ చేశాను. అండ్ మళ్ళీ ఇంకొకసారి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా, బట్ దానికన్నా ముందు ఒక అదిరిపోయే పాటతో స్టార్ట్ చేద్దాం ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్. 1997 ఆ టైంలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్, ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారి కాంబినేషన్లో వచ్చిన పాట మీకోసం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం 10:14 ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మనము అన్నయ్య సినిమా నుంచి ఎస్పీ బాలు గారు, చిత్ర అండ్ ఎస్పీ చరణ్ పాడిన పాట, మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన పాట, 2000 లో వచ్చింది సినిమా. రైట్, ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 1995 నుంచి 2005, ఈ 10 ఇయర్స్ ఈ టైం బోర్డులో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. అలాగే మీరు నాతో షేర్ చేసుకోవచ్చు, గణేష్ నవరాత్రులు నడుస్తున్నాయి కదా, గణేష్ నవరాత్రులు అనగానే మీకు గుర్తుకొచ్చే ఇన్సిడెంట్, మీకు గుర్తుకొచ్చే మెమరీస్ కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. తెలుసుగా మా నెంబర్ 0402324082. అండ్ ఈ టైం బోర్డులో వచ్చిన ఇంకొక అదిరిపోయే పాట మీకోసం వచ్చేస్తుంది, స్టే ట్యూన్.

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM 10:25:32 ఎగ్జాక్ట్ గా. రైట్, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎస్పీ బాలు అండ్ చిత్ర పాడిన పాట, ఎంఎం కిరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన పెళ్లి సుందరి సినిమా నుంచి మనం విన్నాము. మనం ఇవాళ 95 నుంచి 2005 ఈ టైమ్ బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్ గా. అయితే ఈ టైమ్ బౌండ్ లో ఏదైనా పాట మీరు వినాలి అనుకుంటే హ్యాపీగా నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేసు 0402324085 నెంబర్ కి. ఆల్రెడీ కొన్ని మెసేజ్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా బండి రావిరాల విలేజ్ నుంచి లక్ష్మి, వరలక్ష్మి, విజయలక్ష్మి, జయలక్ష్మి, బంగారలక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ జనరంజని అంటూ, జనరంజని అయిపోయిందండి, ఎవర్ గ్రీన్ హిట్స్ కి వచ్చేసాం. రైట్, రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అంటూ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి, ఎవర్ గ్రీన్ హిట్స్ కి వెల్కమ్. వెల్కమ్ అండి. ఎవరు మెసేజ్ చేశారు అంటే నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ బాయ్, నయూముద్దీన్, మార్టిన్ షేక్, చాంద్, ఫరూక్, సయ్యద్, కలీం, ముబీన్ భాయ్ అండ్ ఎండి యాసిన్, ముసా, కరీం, షేక్, సలీం, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి. రైట్, అయితే మీరు సాంగ్స్ తో పాటుగా గణేష్ నవరాత్రులు నడుస్తున్నాయి కదా, గణేష్ నవరాత్రులు అనగానే మీకు గుర్తుకొచ్చే మెమరీస్ ఏంటి? చైల్డ్హుడ్ మెమరీస్ చాలా ఉంటాయి. అప్పుడు ఇప్పుడు గణేష్ ఉత్సవాలలో చాలా డిఫరెన్స్ మనం చూస్తున్నాం. సో ఇలాంటి వేరియేషన్స్ మీరు అబ్జర్వేషన్ అయ్యి చాలా విషయాలు గణేష్ ఉత్సవాల గురించి మీరు నాతో షేర్ చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారా 0402324085 నెంబర్కి. అయితే ఈ టైం బౌండ్ లో వచ్చిన ఇంకొక అదృపై పాట నేను మీకోసం ప్లే చేస్తున్నాను. రమణ గోకుల గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఆయనే పాడిన పాట స్టే ట్యూన్.

doesn't you just love me? Just love me. అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసి కొట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.

బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:37:35 ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఇవాళ మనము 95 నుంచి 2005 ఈ టైం బౌండ్ లో, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. నార్మల్ గా గణేష్ చతుర్థి, గణేష్ నవరాత్రులు అనగానే మనందరికి ఈవినింగ్ టైం హ్యాపీగా ఫ్యామిలీస్, మన స్ట్రీట్ లో ఉన్న వాళ్ళందరం కూడా గణేష్ దగ్గరకు వచ్చి పిల్లలతో ఆడుకోవడం, మైక్ సీట్ దగ్గర పాటలు పాడటము, అప్పట్లో నాటకాలు కూడా వేసేవాళ్ళు, చిన్నగా సినిమా పాటలకి డాన్స్ కూడా వేసేవాళ్ళం కదా. అలాగే ప్రసాదాలు, పూజ ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ప్రసాదాలు పెడతారా, పులిహోర, దద్దోజనము, సేమియా పాయసము, ఉండ్రాళ్ళు, ఇవన్నీ ఎప్పుడు తింటామా. అయితే కొన్నిసార్లు రెండు సార్లు, అంటే ఒక పూజ కాక రెండు పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా ఆ రెండు పూజలు ఎప్పుడైపోతాయా, రెండు పూజల ప్రసాదాలు ఎప్పుడు వస్తాయా అని కూడా నేను వెయిట్ చేసేవాను అనమాట. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా అయితే హ్యాపీగా నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు 0402324082 నెంబర్ కి. రైట్, ఇంకొక అదిరిపోయే పాట మనం ప్లే

చేసుకుందాము. ఇంతకుముందు మీరు విన్న పాట ఆజాద్ సినిమా నుంచి సుఖ్వీందర్ సింగ్ అండ్ చిత్ర గారు పాడిన పాట, మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ టైం బౌండ్ లో వచ్చిన పాటనే. అండ్ ఇదే టైం బౌండ్ లో వచ్చిన ఇంకొక అదిరిపోయే పాట ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారు, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన ఇంకొక పాటని మీకోసం ప్లే చేసిన స్టేజ్

0: అందరికోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
0: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
2: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
3: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
4: 10:45:25 ఎగ్జాక్ట్ గా సీతారామరాజు సినిమా నుంచి అద్దరిపోయే పాట మనం విన్నాము. ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 1995 నుంచి 2005 ఈ టైమ్ లో ఈ డికేడ్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో. నిజామాబాద్ శివాజీ నగర్ నుంచి విజయ సత్యనారాయణ, సౌజన్య, సౌమ్య, మౌనిక మనకి మెసేజ్ చేశారు. అలాగే రాజు, ఉమా, రాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, నిజామాబాద్, ఆర్ఆర్ చౌరస్తా నుంచి మనకి మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ జనరజని, గుడ్ మార్నింగ్ అండి. జనరజని అయిపోయిందండి, యాక్చువల్గా మనము ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో ఉన్నాం. అయితే హైదరాబాద్లో ఉన్నాం మేము. ఆ వినాయకుని ప్రతిరోజు ఉదయం పూజలతో ప్రారంభిస్తాం మేము. ఆ రోజు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఓకే, మీరు ఇన్విటేషన్ పెట్టారా? నేను నార్మల్గా మీరు మీ వినాయకులకు సంబంధించి అంటే మీ గణేష్ నవరాత్రులకు సంబంధించి ఏదైనా విషయాలు మాతో షేర్ చేసుకుంటున్నారేమో అనుకుంటున్నాను అనమాట. రైట్, ఎనీవే థ్యాంక్ యూ మీరు ఇన్విటేషన్ పంపించినందుకు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్ ఈ మెసేజ్ పంపించారు. రైట్, ఇదివరకు నిమజ్జనాలు అనే కార్యక్రమం ఉంటుంది కదా, సో ఆ నిమజ్జనం కార్యక్రమం కోసము మాకు హాలిడేస్ ఉండేవి కాదనమాట. ఓన్లీ వినాయక చవితి టైంలో మాత్రమే హాలిడే ఉండింది, బట్ నిమజ్జనం టైంలో మాకు హాలిడే ఉండకపోయేది. హాఫ్ డే అలా స్కూల్లో పర్మిషన్ అడిగి రిక్వెస్ట్ చేసి బ్రతిమిలాడి వచ్చేవాళ్ళం. ఇన్ కేస్ ఈ 9th 10th స్టాండర్డ్లో అయితే ఆ పర్మిషన్ కూడా ఇవ్వకపోయేది అనమాట. సో మేము చాలా మిస్ అయిపోతూ ఉండేవాళ్ళము. మేము వచ్చేసరికి మన వీధి దాటిపోయి చెరువు దగ్గర దాకా వెళ్ళిపోయేది అనమాట ఊరేగింపు. సో అప్పటితో మేము చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం అనమాట. ఇలాంటివి నాకు గుర్తుకొచ్చేవి. తర్వాత మనం 10th క్లాస్ తర్వాత కొంచెం మనకి ఫ్రీడమ్ వచ్చింది కదా, ఆ తర్వాత హ్యాపీగా వినాయక చవితి నిమజ్జనప్పుడు మాకు హాలిడే ఉండింది అనమాట. అంటే ఇవ్వకపోయినా మనం తీసుకునేవాళ్ళం ఇప్పట్లాగా. రైట్, సో ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా నాకు బాగా గుర్తుకొస్తూ ఉంటాయి గణేష్ చతుర్థి, గణేష్ నవరాత్రులు అంటే. రైట్, మరిన్ని విషయాలు మనం మాట్లాడుకునే ముందు ఈ టైం బాండ్లో 1995 నుంచి 2005 టైం బాండ్లో వచ్చిన ఇంకొక అదిరిపోయే పాట మనం ప్లే చేసుకున్నాం. రాజేష్ కృష్ణన్, చిత్ర గారు పాడిన పాట, ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో. స్టే ట్యూన్డ్.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఇవాళ మనం 1995 నుంచి 2005 ఈ టైం బౌండ్ లో వచ్చిన సాంగ్స్ ని ఎవర్ గ్రీన్ హిట్స్ ప్లే చేసుకున్నాం ఈ టైం బౌండ్ లో వచ్చిన పాటల్లో. అండ్ అలాగే మనం గణేష్ నవరాత్రులు గురించి మాట్లాడుకుంటున్నాం, గణేష్ నవరాత్రి మెమరీస్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం అనమాట. సో అలా మాట్లాడుతుండగానే మా ఆర్జీ కూడా స్టూడియోలో ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ మా నెక్స్ట్ షో ఆర్జీ గుర్తుకొస్తున్నాయి అంటూ అప్పుడే చాలా మెమరీస్ ని తీసుకొచ్చింది. యాక్చువల్గా మేము మా షోలో కూడా మెమరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం, గణేష్ నవరాత్రి మెమరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ మీరు చెప్పండి, అనుపమ గారు వచ్చారనమాట.
2: గుడ్ మార్నింగ్.
1: సో గణేష్ నవరాత్రులు అనగానే మీకు మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏంటండి?
2: నాకైతే ఫస్ట్ గుర్తొచ్చేది యాజ్ యూజువల్ గణేష్ ని చూడగానే, గణేష్ ని చూసాక ఆయన చేతిలో కనిపించే లడ్డు. ఓకే, నేను ఒక స్వీట్ పర్సన్ ని, సో నాకు స్వీట్ ఆ లడ్డు ఎంత బాగుంది అనుకునేదాన్ని. ఆ క్యూ లైన్ లో నుంచొని వాళ్ళు తర్వాత ఇచ్చే ప్రసాదము, ప్లస్ ఆ క్యూ లైన్ లో నుంచినప్పుడు ఆ పక్కన అన్ని చిన్న చిన్న ఫ్యాన్స్ బొమ్మలు అలాంటివన్నీ అమ్ముతుండేవాళ్ళు కదా, అది కొనిమని మా మమ్మీని అడిగితే ఇప్పుడు కాదు ఫస్ట్ దర్శనం అని చెప్పడము, ఈ క్యూ లైన్ ఎప్పుడైపోతుంది, లడ్డు ఎప్పుడు తింటా, బొమ్మలు ఎప్పుడు కొనుక్కుంటా, ఇది తప్ప ఇంకొక థాట్ రాలేదు.
1: అంటే మేము మా గల్లికా గణేష్ గురించి మాట్లాడుకుంటున్నాం.
2: ఓకే, సో గల్లికా గణేష్ ఏంటంటే అందరం పిల్లలం కలిసి మాకున్న చిన్న చిన్న పాకెట్ మనీ అంతా వేసుకుని ఒక గణేష్ అయితే తీసుకొచ్చేవాళ్ళు పెద్దవాళ్ళ హెల్ప్ తో. దాని తర్వాత ఆ గల్లిక గణేష్ ప్రసాదం ఎవరింట్లో నుంచి బాగా వస్తుంది టేస్టీగా, దానికి కాంపిటీషన్, ఆ కాంపిటీషన్ లో ఎప్పుడు గెలవాలి, అదొక సరదా. ప్లస్ నైట్ ఎప్పుడైనా మూవీస్ కూడా వేసేవాళ్ళు అప్పుడప్పుడు, సో అది ఒక మంచి స్వీట్ మెమరీ.
1: అలా చాలా చాలా మెమరీస్ మనకి గుర్తుకొస్తున్నాయి. అయితే అప్పటికి ఇప్పటికి ఫెస్టివల్
2: చాలా చేంజ్ అయ్యి
1: నార్మల్ గా అప్పుడు వేలం పాటలు ఇంత ఇప్పుడు
2: లేదు. అప్పుడు వేలం పాట అనేది యాజ్ సచ్ మాకైతే తెలీదు. ఏంటంటే మొత్తం పండగ అయిపోయాక అందరికి పంచేవాళ్ళు ప్రసాదము, ఆ పంచడంలో కూడా ఏంటి పిల్లలందరూ ఒక గ్యాంగ్ లాగా వెళ్ళి ఆ మజా వేరే ఉండేది.
1: అండ్ మా దగ్గర ఏం చేసేవాళ్ళం అంటే లాస్ట్ డే రోజు పులిహోర అందరు ఎవరైతే చందాదారులు ఉంటారో, ఎవరైతే గణేష్ కి సంబంధించి, వాళ్ళందరికీ కూడా ప్రసాదం పర్టికులర్ గా వెళ్ళాలని ఒక లిస్ట్ పెట్టి ఆ లిస్ట్ మాత్రం చదివించేవాళ్ళు అనమాట. వీళ్ళింటికి వెళ్ళిందా, వీళ్ళింటికి వెళ్ళలేదా, మళ్ళీ తర్వాత మనకి మాట వస్తుంది, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు అనమాట ఆ సభ్యులందరూ కలిసి. మెయిన్ మెయిన్ పర్సన్స్ ఉంటారు కదా, అందరు కూడా మన స్ట్రీట్ లో ఉన్న అంకుల్స్ వాళ్ళే కానీ, బట్ ఈ బాధ్యతలు అప్పగించే వాళ్ళు అనమాట. సో అప్పుడే మనలో కొన్ని లీడర్షిప్ సండే రోజు గణేష్ నవరాత్రుల్లో సండే రోజు పిల్లల కోసం సెపరేట్ గా పూజ
2: చేసేవాళ్ళు,
1: స్పెషల్ పూజ. మేము బుక్స్ పట్టుకుని వెళ్లే వాళ్ళము, అయ్యవారు ఓం అని
2: రాసేవాళ్ళం అందరికి. బుక్స్ అంటే మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది, పాస్ మార్క్స్ కదా, టాప్ మార్క్స్ వస్తాయని మనకి కూడా ఒకటి. బట్ నాకు ఆన్ దిస్ నోట్ ఐ వాంట్ టు టెల్, అంటే జనరేషన్స్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, జెన్ ఆల్ఫా జెన్ బీటా ఏది వచ్చినా సరే, గణేష్ నవరాత్రి ఎవర్ గ్రీన్
1: కదా.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ ఎలా అయితే మనం 10 కి ప్లే చేస్తామో అంతకంటే ఎవర్ గ్రీన్ అంటే గణేష్ ఫెస్టివల్.
1: సో అది ఇవాళ మా మెమరీస్ అనమాట, గణేష్ చతుర్థికి సంబంధించి, గణేష్ నవరాత్రులకు సంబంధించిన మెమరీస్. అండ్ చాలా మంది చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు వాట్సాప్ లో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1995 నుంచి 2005 ఈ టైం బౌండ్ లో మనం ప్లే చేసుకుంటాం కదా సాంగ్స్. బాంబే నుంచి ఒక సాంగ్ అడిగారనమాట. ఎవరు అడిగారంటే కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్ని, మాయ, కట్ల వారి ఫ్యామిలీ మెంబర్స్ అన్ని మెసేజ్ పెట్టారనమాట. ఓకే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి వీళ్ళంతా. సో వీళ్ళు అడిగిన పాటతో ఇవాళ షోకి మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నెక్స్ట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత గుర్తుకొస్తున్నాయి అంటూ అనుపమ ఆర్జీ అనుపమ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతుంది. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం
2: అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈరోజు శనివారం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాము? ప్రాసలతో ప్రయోగాలు చేసి యాసలతో యమహో అనిపించుకున్న హాస్య తోరణాల మాటల రచయిత జంధ్యాల గారిని గుర్తు చేసుకుందాం. ఈరోజు చక్కిలిగిలి పెట్టించే డైలాగ్స్ తో తెలుగు సినిమాకు గిలిగింతలు పెట్టిన జంధ్యాల గారికి కొన్ని సూత్రాలున్నాయి తెలుసా? అవేంటో చెప్పనా? నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. ఇవి ఆయన మార్క్ సూత్రాలు. బహుబాగుగా ఉన్నాయి కదా. నవ్వుతూనే ఇలానే ఆనందంగా ఒక మంచి పాట వినేద్దాం ముందుగా.

0: మనసు దాచుకోకు బుల్లెమ్మ, మనసు దోచుకున్న ఓయమ్మ, నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ.
1: కంచి వా.

జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి, ఇది జంధ్యాల గారి పూర్తి పేరు. మనందరికీ ఆత్మీయులైన జంధ్యాలగా మనకు తెలుసు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో 1951 జనవరి 14 పుట్టారు. మరి చిన్నప్పటి నుంచి కళారంగం పట్ల ఆసక్తితో నాటకాలలో బాలనటుడిగా పాల్గొన్న జంధ్యాల గారు కాలేజ్ సమయానికొచ్చేసరికి నాటికలు కథానికలు రాసే స్థాయికొచ్చేశారు. ముఖ్యంగా నాటి సామాజిక స్థితులను అద్దం పట్టినట్టు రాసేవారి శైలి పట్ల అందరూ ఆకర్షితులయ్యారు. నాటకాలలో ఏక్ దిన్ కా సుల్తాన్ కి చాలా పేరొచ్చింది. సినిమాల్లోకి మరి రావడానికి ఏం జరిగింది అనంటే, ఆయన రాసిన సంధ్యారాగంలో శంఖారవం తొలి అడుగుగా మారింది. ఏంటి సంధ్యారాగంలో శంఖారవం, ఈయన సినిమాల్లోకి ఎలా వచ్చారు, మాట్లాడుకుందాము.

0: తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాము మాటల రచయిత జంధ్యాల గారిని. మరి ఇందాక నేను మీ అందరికీ చెప్పాను కదా, సంధ్యారాగంలో శంఖారావం సినిమాలో రావడానికి ఆయనకు తొలి అడుగు అయ్యింది అని. ఇంతకీ అదేంటో తెలుసా? ఇది జంధ్యాల గారు రాసిన నాటిక. ఈ నాటికను చూసి అప్పట్లో బిఎన్ రెడ్డి గారు బీనాదేవి అనే నవలా రచయిత్రి రాసిన ఓ పుణ్యభూమి కళ్లు తెరు, ఈ నవలను నువ్వు సినిమాగా రాయబ్బాయి, నేను తీస్తాను అని చెప్పి ఆఫర్ ఇచ్చారు. ఈ సంగతి తెలుసుకుని ఇదేదో బాగుంది, నేను కూడా సినిమాల్లో రంగప్రవేశం చేసే సమయం వచ్చింది కదా అని చెప్పి మద్రాసుకు వచ్చేశారు జంధ్యాల గారు. ఇది జరిగింది 1974లో. కానీ అనుకోకుండా అదే సమయానికి ఈ ఆఫర్ వచ్చి జంధ్యాల గారు చెన్నైకి వచ్చాక బిఎన్ రెడ్డి గారికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దాంతో ఆ చిత్రం పట్టాలెక్కలేదు. మరి సినిమా ఆగిపోతే ఈయన మద్రాసుకు వచ్చి ఏం చేస్తారు? తొలి అవకాశం ఎలా వచ్చింది? అసలు రోజులు ఎలా గడిచాయి? మాట్లాడుకుందాం.

మరి మద్రాసుకి మకాం మార్చగానే ఇలా బిఎన్ రెడ్డి గారి ఆరోగ్య సమస్యల వల్ల అనుకున్న సినిమా పట్టాలెక్కలేదు అని చెప్పి ఎప్పుడు బాధపడలేదట జంధ్యాల గారు. చూద్దాం అని నవ్వుతూనే అనుకున్నారు. ఆ లోపలేం జరిగింది, ఈ నాటకాలు, ఈ సినిమా ఆఫర్, ఈ విషయాలన్నీ కూడా ఏ ఆనంద్ మోహన్ గారి వరకు వెళ్లాయి. వారు పెళ్లి కాని పెళ్లి సినిమాకు మాటలు రాయమని కోరారు. ఆ పనిలో తన పూర్తిగా నిమగ్నమైపోయి తలమునకలైపోయారట జంధ్యాల గారు. అదే సమయంలో వి హనుమాన్ ప్రసాద్ గారు దేవుడు చేసిన బొమ్మల సినిమాకు రచయితగా మరొక అవకాశం ఇచ్చారు. ఏకకాలంలో రెండు చిత్రాలకు పనిచేశారు జంధ్యాల గారు. కాని తొలిగా మాత్రం విడుదలైంది దేవుడు చేసిన బొమ్మలు. ఈ సినిమాతో మంచి పేరు కూడా వచ్చింది జంధ్యాల గారికి. అలా ఒక్క మీరు గమనిస్తే కనుక జంధ్యాల గారి సినీ ప్రయాణాన్ని 5 సంవత్సరాలలో దాదాపు 200 సినిమాలకు మాటలు రాశారు.

0: కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: జందేల్ కరు సిరిసిరి మూవ తర్వాత

0: శుభోదయం సాగర్ సంగమం శంకరాభరణం స్వాతికిరణం జాబితా ఎంత పెద్దదో కె విశ్వనాథ్ గారితో సినీ ప్రయాణం అంతకంటే గొప్పది అంటారాయన. శంకరాభరణం చిత్రంలో జేవి సోమయాజులు గారు సాక్షి రంగారావు గారితో అనే మాట గుర్తు చేసుకోవాల్సిందే. సుఖాలను కలిసి పంచుకున్నాం, కష్టాలని కలిసే పంచుకుందామని హాస్యరస బ్రహ్మ కలం నుంచి జాలువారిన ఈ ఒక్క మాట చాలదు మేరు పర్వతంలా ఆయనలోని రచయితని నిలబెట్టడానికి. చెప్పండి.
1: చేతులకి పని లేకుండా పోయింది అయ్య గారు. నేను కన్ను మూసే లోపల ఒక్కసారైనా మళ్లీ తమ కచేరీకి మృదంగం వాయించే అవకాశం రావాలని వేయి దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు బాబు.
2: నీకు అవకాశం రావడం కాదయ్య, జనానికి సుస్వరమైన సంగీతాన్ని వినే అదృష్టం లేదు. కానీ ఎల్లకాలం ఇలా ఉండిపోదు బాబు, మళ్లీ శాస్త్రీయ సంగీతానికి ఆదరణ లభిస్తుంది. త్వరలోనే ఆ రోజు వస్తుంది గోపాల్.
1: మీకు కొన్నంత మనోబలం ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తోంది, కానీ మహారాజులాగా బ్రతికిన మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నా గుండె నీరైపోతుంది అయ్య గారు.
2: చెట్టివాడ, నేను సంపాదించిన ఆస్తి కరిగిపోయినా ఆ దేవుడిచ్చిన ఈ వరం కరిగిపోలేదు. నేను బాధపడేది పిండి లేని రోజున కాదు, నేను పాడలేని రోజు. ఈ డబ్బు తీసుకో గోపాల.
1: తమరు అప్పు చేసి మరీ దానం చేస్తున్నారా బాబు?
2: సుఖాల్ని కలిసి పంచుకున్నాం, కష్టాల్ని కూడా కలిసే పంచుకుందాం గోపాల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జంధ్యాల గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో. మరి వారి గురించి మాట్లాడుతున్నప్పుడు మనందరికీ ముందుగా ఎప్పుడు అహనా పెళ్లంట లాంటి హాస్య చిత్రాలు వెంటనే స్ఫురణకొస్తాయి కదా. హాస్యంలోకి తొంగి చూసే లోపలే సాగర సంగమం, ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రం. అందులోని భంగిమ అంటూ తన మార్క్ హాస్యం పండిస్తూనే జయప్రద గారు చెప్పిన ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్ గురించి చెప్తున్నప్పుడు ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే అన్న మాటకు కమల్ హాసన్ గారి భావోద్వేగం, ఆ ఒక్క మాట వల్ల కలిగిన ఆత్మానందం, మాటలకందని భాష. మరి అదే సినిమాలో ఎస్పీ శైలజ, ఎన్ని సాంప్రదాయాలున్నాయో కూడా తెలుసా నీకు, దీన్ని భరతనాట్యం అంటారు అని పొగరుగా అన్నప్పుడు కోపగించుకొని ప్రేక్షకుడు ఉండరేమో కదా. నవరసాలను నమ్రతగా కనిపిస్తూనే చురుకుగా కళాన్ని కదిలించారు, మన మనసుల్ని దోచుకున్నారు జంధ్యాల గారు.
2: గోపికృష్ణ ఈసారి అందరూ పెద్దవాళ్ళేనండి. క్లాసికల్ డాన్స్ సైతం బై బాలక్.
3: ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే.

మురిసి ముద్దైపోయింది తెలుగు ప్రేక్షకలోకం. మరి ఈ ఒక్క మాటతోటి మురిసిపోయాం మనందరం. మౌనంగా మరికొన్ని మంచి పాటలు విందాం.

0: హాస్యం, కరుణ, ప్రేమ ఇవి ఒక్క ఎత్తైతే ఎన్టీ రామారావు గారి సినిమాలలో ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎదురు లేకుండా నిలబెట్టిన చిత్రాలలో అడవి రాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు తప్పకుండా గుర్తు చేసుకోవాల్సిందే. ఈ చిత్రాలలోని డైలాగ్స్ ఎంత బాగా పండాయో మనందరికీ తెలిసిన విషయమే కదా.
1: అంత నిర్మోహమాటంగా ఒళ్ళు మండి వచ్చేసాను.
2: హరి, నీకు కావలసిన యువతి నువ్వు ప్రేమించిన పడతి, నిన్ను ఆస్తిపరుణ్ణి చేయగల పూబంతి, నిన్ను కోటీశ్వరుణ్ణి చేయగల ఇంతి, నీకు సహధర్మచారిణిగా మెలగవలసిన సుదతి, నిన్నో మాట అందని చిరాకు పడిందని నువ్వు ఆవేశపడి హైరాణపడి కోప్పడి వచ్చేస్తావా లోకజ్ఞాన రహిత? అది ప్రణయ కలహం రాపిచ్చిన అన్న.
1: ఏమిటో నువ్విప్పుడు మాట్లాడిన మాటలో ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు సుమా. ప్రాస మెయింటైన్ చేయడం కోసం ఎందుకింతగా కష్టపడతావో దేవుడికే తెలియదు.
2: రే, నేను సమాసాల చక్రవర్తిని, భాషా వక్రవర్తిని, నన్ను అనకు, కళ్ళు పోతాయి.
0: ఇదేంటి, ఇది రావు గోపాలరావు గారి టాలెంట్ ని ఇంతగా మాకు వినిపించేశారే అని చెప్పి నవ్వేసుకుంటున్నారా? మరి ఇది రావు గోపాలరావు గారు తెరపై మనకి చూపించిన టాలెంటా, జంధ్యాల గారి మాటల మ్యాజిక్ అని మనం ఆలోచిస్తూ ఉందాము ఈ పాట వింటూ.

అదేంటి ఎన్టీ రామారావు గారి గురించి చెప్పి రావు గోపాలరావు గారి డైలాగ్స్ ని వినేశామంటారా? ఆ ప్రాసల మాయ అలాంటిది. మరి జంధ్యాల గారిని ఒకసారి ఎవరో అడిగారట, ఈ ప్రాసల పిచ్చేంటండి అని. ఆయన ఏమన్నారో తెలుసా? అది భాష మీద నాకున్న మమకారమని. ఆహ్, ఇంకా ఏం మాట్లాడాలనిపిస్తుంది చెప్పండి. తెలుగు భాష మీద ఆయనకున్న మమకారాన్ని, అభిమానాన్ని, ప్రేమని రంగరించి మనందరికీ వినిపించేసేవారు తన మాటల్లో. ఎన్టీ రామారావు గారి చిత్రాలకే కాదు, కృష్ణగారి బురిపాలెం బుల్లోడు, మండేగుండలు చిత్రానికి కూడా మాటల రచయితగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు జంధ్యాల గారు. ఇందాక చెప్పినట్టు రచయిత నవరసాలను నవ్యంగా రాయగల దిట్ట అని ఎవరన్నా ఉన్నారు అనంటే జంధ్యాల గారు అని చెప్పి ముందుగా మనందరం అనేసుకుంటాం, అవునా?

0: ఏమిటి బాబు నీకు నచ్చనిది? ఆవకాయ? రోడ్ రోలర్ కంకర ముక్కల్ని నొక్కేసినట్టు తమరు ఈ ఆవకాయ ముక్కల్ని నమలే కార్యక్రమం ఆపితే హోల్డాన్ హోల్డాన్ అంటున్నారా? అహనా పెళ్ళంట, అది సినిమానా? కాదండి, అద్భుతం. కాదు, హాస్యరస భరితం. హాస్యంతో బ్లాక్ బస్టర్ తీసి చూపించడం అంటే ఏంటో తెలుగు వారికి సున్నితంగా కితకితలు పెట్టి నేర్పించిన జంధ్యాల గారు, హ్యాట్స్ ఆఫ్ అని అందామా? ఇదేంటి ఇక్కడతో ఆపారా? లేదే, రెండు రెళ్లు ఆరు అన్నారు. అవును అన్నాం మనం. అహనా పెళ్ళంట అంటే వివాహ భోజనంబు కావాలన్నాం. హాయ్ హాయ్ నాయక జంధ్యాల అంటూ బ్రహ్మరథం పట్టాం. హాస్యానికి సింహాసనం వేసి గజమాలతో, కాదండి తన మాటలతో సత్కరించిన జంధ్యాల గారు హాస్యరస సార్వభౌమునే కదా.
1: ఈ సౌండ్లు ఏమిటి?
2: వినాయకుని ప్రార్థించి కానీ పొద్దునే మేము ముట్టుకోమండి.
1: అదొకటి కూడా ఉందా? కానివ్వండి కానివ్వండి.

0: అద్భుతం.
1: కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తిట్టినవా సింగర్ సచ్చినోడా. రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీరు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తగ్గిన మంత్రాలు చదివేవాడి మొహంలా మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు.
2: అక్కయ్య కరెక్ట్ గా వచ్చారు.
3: సారా తమ్ముడు, కులసానా?
2: ఆ కులసే.
3: ఎక్కడి నుంచి రావడం?
2: మనో నుంచే, బస్సు కొంచెం లేట్ అయింది అందుకని. ఆహా, సరిగ్గా భోజన టైంకి వచ్చాను బావా. ఇంక నువ్వు తప్పించుకోలేవు అక్కయ్య, నాకు వడ్డించేవి, మీ తమ్ముడు కూడా వడ్డించవే బావా.

0: వచ్చే నాటికి ఎంత మంచి మాట అన్నావు బావా.
1: కూర్చోవయ్యా కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర.
0: కోడి కూర మాత్రం ఏది
1: చూరుకు వెళ్లాడుతుంది అదిగో. దాని ఒక్క రెప్పార్పకుండా చూస్తూ ఒట్టెన్నం మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది.

0: అన్నా, నా రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజులు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు. వాట్ ఈస్ దిస్? నా గుర్రం ఏనుగు నా తండ్రం పెంచేసి గోడ మీద బలిలాగా పాకుతుంది ఏమిటి? నా పట్ట ప్రాణి పాయకాలాలు నడుస్తుంది ఏమిటి?
1: ఈ హాస్యరస గుళిక సరిపోతుందా? సరిపోదేమో కదా, ఎందుకంటే ఎంత విన్నా కూడా తనివి తీరని హాస్యం మనందరికీ పంచినది మాత్రం జంధ్యాల గారే. కాలంతో పాటు మారుతూ, మాటను మారుస్తూ, అవునండి ఎప్పటిదప్పుడే అన్నట్టు 70ల శతకం నుంచి 80లలోకి ఎంత కులాసాగా తన రచనలతో ప్రయాణం సాగించారో మానవ. ఈ తైలవర్ణ పదార్థమేంటి మానవ అంటూ 90లలోకి హైజంప్ హ్యాపీగా చేసేశారు జంధ్యాల గారు. ఆదిత్య 369, జగదేక వీరుడు, అతిలోక సుందరి, స్వాతికిరణం, ఆపద్ బాంధవుడు లాంటి మంచి చిత్రాలకు కూడా తన శైలిలో మాటలందించారు. ఒక విషయం గమనించారా? తను దర్శకత్వం మొదలు పెట్టాక కూడా ఇతర దర్శకులకు కూడా వారి చిత్రాలకు మాటలు రాసేవారు జంధ్యాల గారు. మరి ఉత్తమ మాటల రచయితగా ఆపద్ బాంధవుడు చిత్రానికి 1992లో నంది పురస్కారం అందుకున్న జంధ్యాల గారు తన రచనలతో మనకెంత ప్రీతి పాత్రులయ్యారో మనందరికీ తెలుసు. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ నవ్వులు మనకి ఆనందాన్నిస్తూనే ఉన్నాయి. ఆ భావోద్వేగపు వీచికలు మన మనసుల్ని తడుతూనే ఉన్నాయి. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, దర్శకుడు, మాటల రచయిత జంధ్యాల గారిని గుర్తు చేసుకున్నాం. వారు మాటల రచయితగా అలాగే దర్శకుడుగా పనిచేసిన కొన్ని చిత్రాల్లోని పాటలు వింటూ ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

హలో నమస్కార్ హైదరాబాద్, అ వెరీ వార్మ్ వెల్కమ్ టు యువర్ వాణి ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ అట్ మీడియం వేవ్ 738 కిలోహెర్ట్స్. ఐఎమ్ యువర్ దోస్ హోస్ట్ ఫర్ టుడే షో నిఖిల్ చౌహాన్ ఇన్ ద హౌస్. అండ్ వెర్ ఎవర్ యు ఆర్ లిస్నింగ్ ఫ్రమ్ టుడే, మేబీ యూ ఆర్ ట్రావెలింగ్, మేబీ యూ ఆర్ ఎట్ వర్క్, ఆర్ మేబీ యూ ఆర్ జస్ట్ సిటింగ్ సమ్వేర్ క్వైట్లీ, ఐ వాంట్ టు బిగిన్ టుడేస్ కన్వర్సేషన్ విత్ వన్ సింపుల్ క్వశ్చన్. How many things do you already know that you should be doing, but you are not doing them? You know, you should sleep better. You know, you should exercise. You know, you should study. You know, you should save some money. You know, you should improvise your communications. You know, you should stop wasting so much amount of time on phone. You know, I know, most of us know, and still we don't do it. So today let's talk about something very common, but something we don't talk enough, the gap between knowing and doing.

చైతన్య స్ఫూర్తిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి గురించి. మరి వీరు ఒక డీటీపీ ఆపరేటర్ గా తన జీవనయానం మొదలుపెట్టారు. దాని తర్వాత రైతుల కోసము వీరు కొన్ని మార్పులు తీసుకొచ్చారు. 3 పత్రికలకు యజమానిగా మారారు అని చెప్పాను కదా. రసాయనాలు వాడి వ్యవసాయం చేయడం వల్ల భూమికి జరిగే హాని ఎంత ఉందో మనందరికీ తెలుసు. కానీ తప్పదు కాబట్టి వాడుతున్న కొందరికి ఎంత చెప్పినా అర్థమయ్యేది కాదు. మాటతో కాదు అక్షరంతో ఈ అజ్ఞానాన్ని తొలగించాలనుకున్నారు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు. రైతులలో చైతన్యం కలిగించారు. 3 పత్రికలను స్థాపించి వాటి ద్వారా రైతుల ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చారు. రైతు నేస్తం, పశు నేస్తం, ప్రకృతి నేస్తం అనే ఈ పత్రికల్లో ముఖ్యంగా రసాయనాలు వాడకుండా ఎలా సేద్యం చేయొచ్చో చెప్తున్నారు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు. మిద్దె తోట, చిరుధాన్యాల తోట, చిరుధాన్యాల సాగు ఆవశ్యకత, సేంద్రీయ ఉత్పత్తుల అవసరం లాంటివి తెలియజేస్తున్నారు ఈ రైతు నేస్తంతో.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 22 నిమిషాలు. చైతన్య స్ఫూర్తిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి గురించి. వీరు కొన్ని పత్రికలు స్థాపించి రైతుల్లో చైతన్యం కలిగిస్తున్నారు రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేయడం కోసం. ఇంతేకాదు, ఈ పత్రికలను నడుపుతూనే డివిడీలు, పుస్తకాల ద్వారా వ్యవసాయ పద్ధతులు అందరికీ పరిచయం చేస్తున్నారు. చదువుకోలేని ఎందరో రైతులకు కూడా ఈ డివిడీల్లోని మాటల వల్ల ఎంతో లాభం కలుగుతోంది. రసాయనాల వల్లే నేలలో సారం ఎంతగా తగ్గిపోతుందో, పంటకు ఎంత హాని కలుగుతుందో పత్రికలతో పాటు డివిడీలతో కూడా విస్తృతంగా ప్రచారం చేయడమే కాదు, రైతులు రసాయనరహిత వ్యవసాయం పట్ల బలమైన అడుగులు వేసేటట్టు చేస్తున్నారు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు.

వ్యవసాయం అంటే పంట పండించడం మాత్రమే కాదు, రైతుకు సరైన సమాచారం అందించడం కూడా అంతే ముఖ్యమని నమ్మిన డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో గౌరవించింది. రైతు కోసం అక్షరాన్ని ఆయుధంగా మార్చుకున్న ఒక నిబద్ధతకు నిలువెత్తు ఉదాహరణ వెంకటేశ్వరరావు గారు. ఆయన ప్రయాణం ఇంకెందరో రైతులకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం. నమస్కారం.

విన్నపాట రంగ్ దే. ఈ చిత్రంలో సిడ్ శ్రీరామ్ పాడిన శ్రీమణి గీతం సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్. శ్రోతలందరికీ ఒక గమనిక, ఈ నెల 22వ తేదీ అంటే ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ ఎస్టీడీ కోడ్ 040-23-04-08-2-2-2-4-08-5-3-2-9-5-2-3-2-3. ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇప్పుడు విందాం రంగరంగ వైభవంగా. ఈ చిత్రంలో జావేద్ అలీ, శ్రేయా ఘోషాల్ పాడిన శ్రీమణి గీతం. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: RRR చిత్రంలోని పాట వినేశాము ప్రకృతి రెడ్డి గానంలో. సంగీతం అందించారు MM కీరవాణి, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ.
1: QR కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: RBI అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 46 నిమిషాలు. ఫిలిం గీతాలు వింటున్నాము. ఇప్పుడు విందాం సీతారామం. ఈ చిత్రంలో SP చరణ్, రమ్య బెహ్రా పాడిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం అందించారు విశాల్ చంద్రశేఖర్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు విందాం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో అర్మాన్ మలిక్ పాడిన గీతం. సంగీతం గోపీసుందర్.

అర్ధశతాబ్దం ఈ చిత్రంలో సిట్ శ్రీరామ్ పాడిన లక్ష్మీ ప్రియాంక గీతం విన్నాము. సంగీతం నఫల్ రాజా. ఇప్పుడు విందాం అమరన్. ఈ చిత్రంలో రమ్యా బెహ్రా, అనురాగ్ కుల్కర్ణి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసి కొట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989852 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 10 నిమిషాలకు వస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం రాష్టాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం, నిధుల సమీకరణపై ఢిల్లీలో జరుగుతున్న సదస్సులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 12.24 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ అవసరాలకు అనుగుణంగా దుర్వినియోగం చేస్తున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే దానం నాగేందర్ కు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ వ్యవహారంలో హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పాలన సాగిస్తూ హామీలను విస్మరించాయని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ లో 1500 ఎకరాల్లో సివిల్ డిఫెన్స్ విభాగాల సంయుక్త వినియోగం కోసం విమానాశ్రయం నిర్మించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ విమానాశ్రయ పనులు తుదిదశకు చేరాయని, త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి ఆర్థిక వనరుల సమీకరణ అనే అంశంపై సదస్సు జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సదస్సులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. వివిధ రాష్టాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖలను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరయ్యారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమీకరించే అంశంపై సదస్సులో చర్చిస్తున్నారు. కేంద్రం రాష్టాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం, అభివృద్ది కార్యక్రమాలకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా నియమాలను ఉల్లంఘిస్తూ ఆందోళనలు చేశారని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. నినాదాలతో కూడిన టీషర్టులు ధరించడం, ప్లకార్డులు ప్రదర్శించడం, స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలపడం సభా సంప్రదాయాలకు విరుద్దమన్నారు. నిన్న సమావేశాలు ముగిసిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. స్లోగన్లు, ప్లకార్డులతో సభకు రావద్దన్న నిబంధనలను గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అమలు చేశారని గుర్తు చేశారు. 8 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 50 ప్రశ్నలకు మంత్రులు మౌఖిక సమాధానాలు ఇచ్చారని, 4 బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు. భూ ఆక్రమణలపై విచారణ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ములుగు జిల్లా మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ది పనులపై మంత్రి ధనసరి సీతక్క సమీక్ష నిర్వహించారు. రాష్ట సచివాలయంలో జరిగిన సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆర్కిటెక్టులు, అధికారులు పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం కళ్యాణ మండపం, డార్మిటరీ, అన్నదాన సత్రం తదితర వసతులను అభివృద్ది చేయాలని నిర్ణయించారు. దేవాలయ పవిత్రతకు, ప్రస్తుత నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అభివృద్ది పనుల డిజైన్ ఖరారు చేసేందుకు త్వరలో మల్లూరు క్షేత్రాన్ని సందర్శించాలని నిర్ణయించారు. నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అంశాలను నిర్దారించేందుకు రాక్ టెస్ట్ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఐఐటీ హైదరాబాద్ కేన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో సంయుక్త ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానంతో అధునాతన పరిశోధన, సాంకేతిక అభివృద్దికి మరింత సహకారం లభిస్తుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ విఎస్ మూర్తి తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్ ఆవిష్కరణలు వాద్వాని ఇన్నోవేషన్ నెట్వర్క్, కిమ్స్ సెమికాన్ సంస్థలకు కూడా ఉపయోగపడతాయని తెలిపారు. ఢిల్లీలో జరిగిన సదస్సులో ఐఐటీ హైదరాబాద్ పారిశ్రామిక సంస్థలతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర

0: మోదీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 12.24 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని ఎన్సీహెచ్ఆర్డీలో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి పాల్గొని కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 20వ రోజ్గార్ మేళా ద్వారా మరో 51,000 మందికి నియామక పత్రాలను అందిస్తున్నట్లు చెప్పారు. మెరిట్ ప్రాతిపదికన పేపర్ లీకేజీలు పైరవీలకు తావు లేకుండా ఉద్యోగాల భర్తీ జరుగుతోందన్నారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లీకేజీలు కోర్టు కేసులతో గందరగోళంగా మారిందని విమర్శించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోందన్నారు. నూతన ఉద్యోగులు నిజాయితీ, నిబద్దత, నిర్భీతితో విధులు నిర్వహించి సమాజానికి సేవ చేయాలని బండి సంజయ్ సూచించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అధికారులు రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ తిప్పర్తి రమేష్ ఆకాశవాణి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ
1: విద్యార్థులందరికీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంబంధించినటువంటి అనర్థాల గురించి చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ సంబంధించి కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. చెత్తను 4 రకాలుగా ఏ విధంగా విభజించాలనేటువంటి విషయంలో చాలా క్లియర్ గా చక్కగా కొన్ని మీనియేచర్స్ ద్వారా, డెమాన్స్ట్రేషన్ ద్వారా వారికి వివరించడం జరిగింది.
0: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచన ఉందని తెలిపింది. హైదరాబాద్లో మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో పరిశ్రమల శాఖ సింగరేణి సహకారంతో నిర్వహిస్తున్న మేళాను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రారంభించారు. సుమారు 200 కంపెనీలు పాల్గొంటుండగా ముందుగా రిజిస్టేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం పలువురు మంత్రులు, స్పీకర్, శాసనమండలి చైర్మన్ పాల్గొంటారు. గోదావరి పుష్కరాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బాసరలో నిన్న సాయంత్రం పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణలో కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించాలని చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్లో అటవీ భూముల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్కు రాష్ట హైకోర్టు సమన్లు జారీ చేసింది. అటవీ భూములకు రెవెన్యూ పట్టాలు జారీ చేయవద్దని, ఈ వ్యవహారంలో జిల్లా అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని ఆదేశించింది. తదుపరి విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాష్టీయ వయోశ్రీ యోజన ద్వారా జిల్లాలోని అర్హులైన వృద్దులకు సహాయ ఉపకరణాలు అందించనున్నట్లు వయోవృద్దులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. జిల్లాలోని 3,521 మంది సీనియర్ సిటిజన్ల కోసం 2,90,00,000 రూపాయల విలువైన 16,631 సహాయ పరికరాలు మంజూరైనట్లు చెప్పారు. తన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్ ఈ రోజు మరోసారి స్పందించారు. హైకోర్టు తీర్పుపై తనకు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదన్నారు. స్పీకర్ నిర్ణయంపై హైకోర్టు తీర్పు వెలువరించినందున ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే స్పీకర్ వెళ్లాలన్నారు. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఎస్సీ అధికారులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సీఎంఓలో ఒక్క ఎస్సీ అధికారి కూడా లేరని విమర్శించారు. ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళితులపై ప్రభుత్వ వైఖరిపై బహిరంగ చర్చకు సిద్దమని ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం, రాష్టాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం, నిధుల సమీకరణపై ఢిల్లీలో జరుగుతున్న సదస్సులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 12.24 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

0: అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. షో టైం అంటేనే ఎంతో ఉత్సాహం, ఎంతో ఉల్లాసం, ఆనందం. అవునా? మరి ఈ షో టైం లో ఎలా పాల్గొనాలి, ఏం చేయాలి అంటారా? చాలా సింపుల్, మేము అడిగే ప్రశ్నలకి జవాబులు పంపించేయడమే. మరి ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి, నోట్ చేసుకుంటే సరి చూసుకోండి. 0402324 0402324 ఇది మా వాట్సాప్ నంబర్. అస్సలు ఆలస్యం చెయ్యనే చెయ్యొద్దు, అందరూ సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. మరి మొదలు పెట్టేద్దాం మనందరికీ ఎంతో ఇష్టమైన గేమ్ షో, షో టైం. తొలి ప్రశ్న, ఇది ఒక పొడుపు కథ. మరి మీ అందరికీ బాగా వచ్చు కదా పొడుపు కథల్ని విప్పడము. చక్కని రెక్కలుంటాయి కానీ పక్షి కాదు, గిరగిరా తిరుగుతుంది కానీ గానుగ కాదు, ఏంటది? చక్కని రెక్కలుంటాయి కాని పక్షి కాదు, గిరగిరా తిరుగుతుంది కాని గానుగ కాదు, ఏంటది? జవాబు తెలిస్తే 0402324 0852 కి వాట్సాప్ చేసేయండి.

రోజా చిత్ర నుంచి మంచి పాటైతే వినేశాము. మరి శ్రోతలందరూ ఎంత సూపర్ హిట్ గా అలర్ట్ గా ఉన్నారో. ఈయనా మీ అందరూ ఒక సీక్రెట్ చెప్పాలి, అందరూ రైట్ ఆన్సర్స్ ఎలా పంపించేయగలుగుతారు? నన్ను వచ్చి మీరు ఎవరైనా పొడుపు కథ అడిగితే మరి నేనైతే ఉక్కిరి బిక్కిరే ఇలా మన అనుకుంటూ ఆలోచిస్తుంటానేమో. నేను అడిగిన వెంటనే అందరూ సమాధానాలు చెప్పేస్తున్నారు. ముందర దానికైతే ధన్యవాదాలు. నేను అడిగాను చక్కని రెక్కలుంటాయి కానీ పక్షి కాదు, గిరగిరా తిరుగుతుంది కానీ గానుగ కాదు, ఏంటది అని అడిగాను. మరి జవాబేంటో తెలుసా? ఫ్యాన్. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? చందనగర్ నుంచి విజయ్ కుమార్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, ప్రగతి నగర్ నుంచి హారికారాణి, ఎదుమైలారం నుంచి బాలకృష్ణ, ఇలాగే ఈస్ట్ మరట్పల్లి నుంచి వెంకటరతం, యూసుఫ్ గూడ నుంచి జగదీష్, బోయిన్పల్లి నుంచి శ్రీకాంత్, గజ్వేల్ నుంచి వెంకటేష్, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, కామారెడ్డి నుంచి సరస్వతి, అలాగే కిస్మత్ పూర్ నుంచి పద్మావతి, ఉమ్మడి నుంచి దివాకర్, జైనుద్దీన్, వరంగల్ నుంచి సతీష్, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, రాంపురం నుంచి కట్ల సతీష్, భూదాన్ పోజపల్లి నుంచి మార్కండేయ, అనిత పాలెంపోలయ్య, ఆళ్లగడ్డ నుంచి నిమాన్ నుంచి పున్న వెంకటేశం, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

ప్రేమించుకుందాం రాజిత్ర నుంచి మంచి పాట వినేశాం కదా. మరి ఇందాక పాట వినక ముందర నేను అడిగాను షో టైమ్ లో 2024 సంవత్సరానికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి వచ్చింది అని. శ్రోతలందరూ సరిగ్గా గెస్ చేశారు, సరైన జవాబులే పంపించారు. అనంత్ నాగ్ గారికి ఈ అవార్డు ఇచ్చారన్నమాట. 2024 సంవత్సరానికి వారిని ఈ అవార్డు వరించింది. మరి రైట్ ఆన్సర్స్ పంపించిన కొందరు శ్రోతల పేర్లు చూసేద్దాం. నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, మల్కాజిగి నుంచి రమాదేవి రవికుమార్, జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, ఆర్మూర్ నుంచి సుస్వర, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, నిజామాబాద్ నుంచి వేముల నరసింహరావు, పిడన నుంచి అప్పలరాజు, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి, లక్ష్మీనగర్ నుంచి ఇందిరా శ్రీనివాస్, గోధుమకుంట నుంచి బండి కృష్ణగౌడ్, హైదరాబాద్ నుంచి విజయకుమార్, పీజాదిగూడ నుంచి శ్రీనివాస్, వనస్థలిపురం నుంచి బాలరాజు, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, మూలిపొలం నుంచి శ్రీనివాసరావు, అలాగే కర్నూలు నుంచి బ్రహ్మయ్య, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: షో టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో సమయం అయితే 1:43. మరి ఆస్కర్స్ మనందరికీ ఎంతో ఇష్టమైన అవార్డు, ఎందుకంటే అత్యుత్తమ ప్రమాణాలతోటి ఈ అవార్డు ఇస్తారని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా అందరు ఎదురు చూస్తారు కదా. సరే, 2027 సంవత్సరానికి గాను భారతదేశం నుంచి ఏ చిత్రం ఆస్కర్ బరిలో నిలుస్తోంది? 2027 సంవత్సరానికి గాను భారతదేశం నుంచి ఏ చిత్రం ఆస్కర్ బరిలో నిలుస్తోంది? జవాబు తెలిస్తే 0402324 0853 0402324 ఈ నంబర్కి వాట్సాప్ పంపించండి.

షో టైంలో ఇందాక నేను అడిగాను 2027 సంవత్సరానికి గాను భారతదేశం నుంచి ఏ చిత్రం ఆస్కర్ బరిలో నిలుస్తోంది అని. మరి జవాబేంటో తెలుసా? మరాఠీ చిత్రం గోంధల్. శ్రోతలందరూ సరైన జవాబులే పంపించారు. ఎవరెవరో కొందరి పేర్లు చూసేద్దాం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, పొదుటూరు నుంచి దస్తగిరి సంధ్య, ఆర్మూర్ నుంచి రాధా, మూసాపేట నుంచి నరేష్ రా, రోజాన్, జంకంపేట నుంచి నారాయణ అనసూయ, ఆదర్శనగర్ నుంచి కీర్తి రాజ్కుమార్, అమనగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, బంజారాహిల్స్ నుంచి ఎస్కే జాని, ఓల్డ్ శివగంగానగర్ నుంచి ధన్రాజ్, షాపలి నుంచి శ్రీనివాస్, కడతాల నుంచి కానుగోలు గోపాల్, సీతారాంబాగ్ నుంచి అరవింద్, మహారాష్ట నుంచి నాగభూషణ్ రావు, కీసర నుంచి కాంచనా కిట్టు, చంద్రపురి కాలనీ నుంచి కిషోర్, లలిత, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, వీరందరూ సరైన జవాబు పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశిలిలో మళ్లీ కలుద్దాం.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక కార్యక్రమం మొదటిలోనే దొంగతనం చేసిన ఒక వ్యక్తి గురించి, ఒక శక్తిశీలి గురించి మాట్లాడతాను చెప్పుకుందామని అన్నాను కదా. అక్షరాలు దొంగిలించిన ఆమె ఎవరో తెలుసా? రాష్ సుందరి దేవి. బెంగాల్లోని పొటాజియా గ్రామంలో 1809 అంటే 1809 లో పుట్టారు. అబ్బో, ఎప్పటి కదా ఇది, 2000 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలా, ఇప్పుడెందుకండి అని అంటారా? ఇదంతా జెన్ ఆల్ఫా బీటాల యుగం, ఫాస్ట్ గా ఉండాలి, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటారా? మహిళలు ఆకాశం కూడా దాటి ఇంకా హద్దులున్నాయా అని దూసుకు వెళ్తున్నారు అన్ని రంగాలలో, అవునా? కాని తొలి అడుగు ఎవరో ఒకరు ఎప్పుడూ అప్పుడు వేసే ఉంటారు కదా. ఆ తొలి అడుగు వేసిన వారిని శతాబ్దాలు గడిచినా ఒక్కసారి గుర్తు చేసుకుని గౌరవించి ఆ స్ఫూర్తితో మరింత పదునుగా అడుగేద్దామా?

శక్తిశిలిలో మనం మాట్లాడుకుంటున్నాం రాజ్ సుందరి దేవి గారి గురించి. 1809 సంవత్సరంలో బెంగాల్లో పుట్టిన వీరి గురించి మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. రాజ్ సుందరి దేవి పుట్టిన కొన్ని సంవత్సరాలకే తండ్రి గారు పద్మలోచన్ రాయ్ గారు చనిపోయారు. ఇంట్లో తల్లి కుటుంబ పెద్దల ఆలనా పాలనతో పెరిగారు. చిన్నప్పటి నుంచే రాజ్ సుందరి దేవికి చదువంటే ఎందుకో తెలియని ఇష్టము మమకారము. కాని నేను మాట్లాడేది 2 శతాబ్దాల క్రితం మాట. 200 సంవత్సరాలకు పైగా అప్పటిలో ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు అనే మాట కూడా విడ్డూరం కాదు, చాలా పెద్ద వింత. వీళ్ల ఇంట్లో ఒక మిషనరీ వాళ్లు మగపిల్లల కోసం స్కూల్ నడిపించేవారు. దొంగచాటుగా బెంగాలీలోని అఆలు నేర్చుకున్నారు. కిటికీ పక్కనే నించొని సమయం దొరికినప్పుడు కాస్త విని అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారు చిన్నారి రాజ్ సుందరి దేవి. ఊహించండి, ఒక చిన్న పిల్లకి చదువంటే ఇష్టం, కాని చదువుకునే అవకాశం లేదు. ఎలాగైనా కొంచెమైనా తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస ఆశతోటి దొంగతనంగా ఇంట్లో వాళ్లకు తెలియకుండా అలా కిటికీ పక్కన గంటల తరబడి నించునేదట.

2:32 శక్తిశిలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం రాష్ సుందరి దేవి గారి గురించి. 1809 లో బెంగాల్లో పుట్టిన వీరి ప్రయాణం గురించి. చిన్నప్పటి నుంచి చదువు అంటే ఇష్టం, కానీ ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు అంటే చాలా వింతగా చూసే సమయంలో కూడా కిటికీ పక్క నుంచుని క్లాసెస్ వినేవారని ఇందాక చెప్పాను కదా. 12 సంవత్సరాలకే పెళ్లయింది సీతానాథ్ సర్కార్ గారితో. రమీడియా గ్రామానికి వెళ్లిపోయింది రాష్ సుందరి. అప్పట్లో బాల్య వివాహాలు కామన్ కదా. ఇంకేంటి, అంత చిన్నపిల్ల ఇంటి చాకరీకి అంకితమైపోయింది. కాని చదువుకోవాలన్న ఆశ మాత్రం కొండంత పెరిగిపోయింది. వెళ్లి అత్తగారిని అడిగితే ససీమీరా కుదరదు అని శాసించింది. భర్త కూడా ఒప్పుకోలేదు. కాలపరిణామంలో 10 మంది పిల్లలు పుట్టారు. అందులో 3 బతికారు. మరి పాపం మామూలు గృహిణిగానే ఉండిపోయారా అనుకుంటున్నారా? లేదండి, చదువు అనే మంచి అలవాటు ఉండాలే, కాని అది నిద్రపోనివ్వదు కదా.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మనం మాట్లాడుకుంటున్నాం బెంగాల్ కి చెందిన రాజ్ సుందరి దేవి గారి గురించి. మరి వీరికి చిన్నప్పటి నుంచి చదువు అంటే ఇష్టమున్నా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు, పెళ్లయ్యాక అత్తింటి వాళ్లు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు ఏం చేశారో తెలుసా, కొడుకు పుస్తకాల్లోంచి నోట్స్ ని దొంగతనంగా చింపేసేవారు రాజ్ సుందరి దేవి. ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడ దాచుకునేవారో తెలుసా, బియ్యం మూటల్లోనో అల్మారాల్లోనో, ఒక్కోసారి తన చీర మడతల్లో కూడా. ఆ తర్వాత రాత్రిళ్లు ఒక చిన్న ప్రమిద పెట్టుకుని ఆ పేపర్ ముక్కల్ని ఆత్రంగా తడిమి తడిమి అక్షరాలు ఎలా రాయాలో నేర్చుకునేవారు. చేస్తున్నంతసేపు కూడా వణుకే, ఎవరికైనా దొరికిపోతున్నాం అన్న భయమే. అసలు మనం ఒక్కసారి ఆలోచించి రాజ్ సుందరి దేవి గారి ప్లేస్ లో మనల్ని మనం ఊహించుకుంటే చదువుకోవాలన్న తపన ఆమెకి ఎంత బలంగా ఉంటే అర్ధరాత్రి లేచి ఆ దాచిపెట్టుకున్న పేపర్ ముక్కల్ని రాయడం రాదు కాబట్టి తడిమితే అయినా రాయడం వస్తుందేమో అని తపనతో నేర్చుకున్నారు. అది చదువు అంటే ఇష్టం కాదు అనురక్తి.

కాలం ఎప్పుడూ ఎవరికోసం ఆగదు కదా. చిన్న చిన్న అడుగులు వేయడానికి రాష్ సుందరిదేవికి ఏళ్ల సమయం పట్టింది. అవును, మరి ఏ టీచర్ దగ్గర అక్షరజ్ఞానం పొందలేదు. తను చిన్నప్పుడు విన్నది అత్తింట్లో దొంగిలించి తడిమి తడిమి నేర్చుకున్న జ్ఞానమే ఆమెకు మిగిలింది. చైతన్య భాగవతం ఒక్క పేజీ పూర్తిగా చదవడానికి దాదాపు దశాబ్దాల సమయం పట్టింది. 10 నుంచి 20 సంవత్సరాలు అనుకోండి. కాని ఆమె నిరాశపడలేదు, ఆశ కూడా వీడలేదు. ఎలాగైనా సరే ఈ అద్భుతం, చదువుని ఆమె అద్భుతమని అనుకునేది. ఈ అద్భుతాన్ని నేను సాధించాలి, నేను చదువుకోవాల్సిందే అని చెప్పి పట్టుపట్టి పంతంతోటి చదువుకుంది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శక్తిశీలి వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో మనం మాట్లాడుకుంటున్నాం బెంగాల్ కి చెందిన రాజ్ సుందరి దేవి గారి గురించి. మరి వీరికి చదువుకోవాలనే ఆశ ఉన్న ఆ రోజుల్లో, దాదాపు 200 సంవత్సరాల క్రితము, చదువుకునడానికి ఆడపిల్లలకి ఎప్పుడూ అవకాశాలు ఇచ్చేవారు కాదు కదా. దొంగతనంగా తన కొడుకు స్కూల్ పుస్తకాల నుంచి పేజీల్ని చింపుకొని బెంగాలీలో ఆలు నేర్చుకున్నారు ఈ అమ్మ. అమ్మయ్యాక కూడా ఆమెకి ఆ తపన పోలేదు. 1876లో ఒక చిన్న కుదుపు వచ్చింది. దాదాపు 60 సంవత్సరాల వయసులో ఆమెలోని రచయిత. అవును, సంవత్సరాలు పట్టింది ఒక్క పేజీ చైతన్య భాగత్వం చదవడానికి. అప్పటి వరకు ఏ భారతీయ మహిళ చెయ్యనిది ఆమె చేసి చూపించింది. తన ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ, అమర్ జీవన్ అంటే నా జీవితం అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆమె దేశపు తొలి ఆత్మకథ రచయిత అయిన మహిళగా నిలిచారు. దట్ ఈజ్ రాజ్ సుందరి దేవి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: స్టూడియో క్లాక్ లో సమయం 2:53:55 శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు మనం మాట్లాడుకున్నాము బెంగాల్ కి చెందిన రాజ్ సుందరి దేవి గారి గురించి. 60 సంవత్సరాల వయసులో తన ఆటోబయోగ్రఫీ రాసి దేశంలోనే తొలి ఆత్మకథా రచయితగా నిలిచిన మహిళ అయ్యారు రాజ్ సుందరి దేవి గారు. తన చీకట్లో మగ్గుతూనే రాబోయే తరాలకు అక్షరాల వెలుగు పంచిన దేవత రాజ్ సుందరి దేవి. మహిళ ఏది సాధించాలన్నా పోరాటమే. మహిళలకు చదువుకునే హక్కులు అంత తేలిగ్గా రాలేదు. మౌనంగా పోరాడారు. తమ జీవితాల్ని పణంగా పెట్టి పోరాడిన శక్తిశీలురు మరెందరో ఉన్నారు. ఈరోజు ఈ సంవత్సరం అంటే 2026లో మహిళ ప్రగతిపథంలో కాంతులింతోందంటే ఆ కాంతికి అక్షరం అనే తివాసి వేసిన రాజ్ సుందరి దేవికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే.

రాజసుందరీదేవి సహనానికి నిలువెత్తు రూపం. ఆమె జీవితం ఒక స్ఫూర్తి గీతం. అవకాశాలు లేనివారు ఎందరో ఉన్నారు మన చుట్టుపక్కల కూడా. మరి అలాంటి వారిలో కొందరికైనా మనకున్న పరిధిలో, మనకున్న బడ్జెట్లో, ఎందుకంటే ఈ రోజుల్లో ఏదైనా సరే డబ్బుతో ముడిపడి ఉంది అని అంటారు కదా, మనకు ఎంత వీలైతే అంత కొందరికైనా చదువు అనే ఊతం అందిద్దాం. నేటి బాలికనే రేపటి ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, రేపటి రాజసుందరీదేవి కావచ్చు, లేదా రాకెట్ తీసుకుని అలా ఆకాశంలోకి దూసుకు వెళ్లవచ్చు. మరి అలాంటి సహాయం కోసం ఎదురుచూస్తున్న ఎందరో మహిళల కోసం మేమున్నామంటూ మనం కూడా ఒక అడుగు ముందుకు వేద్దామా? నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు ముంబై వివిధ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే. ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం వివిధ ప్రభుత్వ శాఖలు సంస్థల్లో

0: కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశ మార్గాలను తెరుస్తున్నాయని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందాలు దేశంలోని పారిశ్రామికవేత్తలకు, కొత్త భాగస్వామ్యాలకు, మార్కెట్లకు మార్గం సుగమం చేస్తాయని, యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని అన్నారు. దేశ యువత ప్రతిభ, నైపుణ్యాలు యావత్ ప్రపంచ విశ్వాసాన్ని గెలుచుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.
1: ఆజ్ దేశ్ కే 51,000 సే అధిక్ యువాఓ కో సర్కారీ సేవా కే లియే నియుక్తి పత్ర మిల్ రహే హై. మే ఆప్ సభీ యువా సాథియో కో ఔర్ ఆప్ కే పరివార్ జనో కో బహుత్ బహుత్ బధాయి దేతా హూ. ఆజ్ ఆప్ సభీ ఏక్ ఏసే సమయ మే భారత్ సర్కార్ సే జుడే హై జబ్ దేశ్ ఏక్ బహుత్ బడే లక్ష్య కీ ఔర్ ఆగే బఢ్ రహా హై ఔర్ యే లక్ష్య హై 2047 తక్ వికసిత్ భారత్ బనానే కా.
0: కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, రోజ్గార్ మేళ ద్వారా ఉపాధి కల్పనలో పారదర్శకతతో పాటు ప్రభుత్వ నియామకాల్లో గణనీయమైన పెరుగుదల ఉందని అన్నారు. 3 ప్రధాన కేంద్ర నియామక సంస్థలైన యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా యూపీఏ ప్రభుత్వ హయాంలో 7,22,000 నియామకాలు జరగ్గా, నా ప్రభుత్వ 10 ఏళ్ల హయాంలో దాదాపుగా 10,96,000 నియామకాలు జరిగాయని తెలిపారు. తలసరి కర్బన ఉద్గారాలలో భారత్ వాటా ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన పర్యావరణం, వాతావరణ, గతిశీలత భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ది చెందుతున్న దేశాలను తరచుగా అన్యాయంగా బాధ్యతలను చేస్తున్నారని తెలిపారు. ప్యారిస్లో జరిగిన COP21 శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రతిజ్ఞలను ముందుగానే విజయవంతంగా నెరవేర్చిన ఏకైక G20 దేశం భారత్ అంటూ ఉద్ఘాటించారు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ అసాధారణ పురోగతి సాధించిందని ప్రధానమంత్రి తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి, అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమి, మిషన్ లైఫ్ తదితర కార్యక్రమాల ద్వారా భారత్ ప్రపంచంతో కలిసి పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోందని చెప్పారు. పునరుత్పాదక ఇంధనంపై భారత్ ప్రధానంగా దృష్టి సారించిందని, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి తెలిపారు.
1: నాన్ ఫోసిల్ ఫ్యూయల్, సోలార్ ఎనర్జీ కెపాసిటీ, కార్బన్ ఎమిషన్ పర్ రోక్థామ్, హర్ పారామీటర్ పర్ భారత్ కి పర్ఫార్మెన్స్ దునియా మే ఆజ్ సకారాత్మక రూప్ సే చర్చా కా విషయ హై.
0: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, అలాగే జీవుల పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి పలు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారుగా 34,000 మంది గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొదటి దశలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు సహా 14 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో శిక్షణా బృందాల ప్రారంభానికి సంబంధించిన సన్నద్దతను సమీక్షించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 357,000 మందికి పైగా గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్టాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పాటు అందిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పజెప్పింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడులు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణా విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందజేసింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అంటూ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలంటూ పిలుపునిచ్చారు. ఎర్రసముద్రం ప్రాంతంలో తీవ్రమవుతున్న అనిశ్చితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పౌరులు ఆర్థిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు సహా సౌదీ అరేబియా సార్వభౌమ భూభాగంపై జరిగిన దాడులను ఖండించారు. పవిత్ర నగరమైన మక్కాపై దాడి చేసేందుకు యత్నించిన అనంతరం భారత్ ఒక ప్రకటన కూడా జారీ చేసిందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని ప్రోత్సహించే దిశగా సహకారం సమన్వయంతో ముందుకు సాగుతామని భారత్ యుఏఈలు పునరుద్ఘటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యుఏఈ అధ్యకులు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహియాన్ ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం తదితర రంగాలతో భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త చర్యలపై వారు చర్చించారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లోని ఐచి నాగోయాలోని పలోమా మిజుహో స్టేడియంలో ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభోత్సవంలో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత మనుభాకర్, షార్ట్ పుటర్ తజీందర్పాల్ సింగ్ తూర్ భారతదేశ పతాకదారులుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరిగే ఈ ఆసియా క్రీడలు, ఇందులో భాగంగా జరిగే 37 క్రీడల్లో 500 మందికి పైగా భారతీయ అథ్లెట్లు పోటీ పడనున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మహేలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యకుడు ట్రంప్ సంతకం చేశారు. ఏడాదికి పైగా చర్చల్లో ఉన్న ఈ బిల్లు సెనెట్లో 86-11, ప్రతినిధుల సభలో 262-159 ఓట్ల భారీ ద్వైపాక్షిక మెజార్టీతో ఆమోదం పొందింది. ఉక్రెయిన్లో యుద్దాన్ని కొనసాగించేందుకు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్కు అవసరమైన వనరులను అందకుండా చేయడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రముఖ అస్సాం గాయకుడు, సంగీత స్వరకర్త, సాంస్కృతికవేత్త జుబిన్ గార్గ్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని నేడు ఆ రాష్టం ఈరోజు ఆయన్ను స్మరించుకుంటోంది. తన సంగీతంతో లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న జుబిన్ గార్గ్కు నివాళులర్పించేందుకు రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

फिल्म आत्माराम। मोहम्मद रफी और लता मंगेशकर की आवाजें हैं।

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5 గంటలు. మీరు వింటున్నారు 103.2 MHz పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. కార్యక్రమంలో ముందుగా విందాం కొన్ని ప్రకటనలు.
1: సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్థాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్ నిజామాబాద్,
2: సెల్ 9032323258.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
5: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
6: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
7: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
8: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
10: అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా బాధ.
10: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: కల్లిల్లవాడి, నిజామాబాద్,
10: సెల్ 9912317190.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శ్రోతలు ఇప్పుడు వింటారు హైదరాబాద్ లోని ఓటల్లో జరిగిన జనరల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ డాక్టర్ వీరన్న బుక్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:03 దాటి 52 సెకండ్లు. ఇప్పుడు వినండి, హైదరాబాద్లోని హోటల్ ట్రెడెంట్లో జరిగిన జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక. నిర్వహణ డాక్టర్ వీరన్న భుక్యా.

0: హైదరాబాద్ లోని హోటల్ ట్రిడెంట్ లో జరిగిన జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక. భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ తెలంగాణలోని హైదరాబాద్ లో జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ నిర్వహించింది. వ్యవసాయం, ఉద్యాన రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వ్యవసాయ నిపుణులు, ఐసీఏఆర్ సంస్థలు, ప్రగతిశీల రైతులు, ఇతర భాగస్వాములు సదస్సులో పాల్గొన్నారు. సదస్సునుద్దేశించి గౌరవ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మాట్లాడుతూ,
1: ఈ పెహలా ప్రయాస్ థా మారా రీజనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ కా, హమ్ ఇస్కో ఔర్ పర్ఫెక్ట్ కర్నే కి కోసిస్ కరెంగే, లేకిన్ ఆజ్ దిన్ భర్ హమ్నే దేఖా జో హై డిస్కషన్ హువా వో బహుత్ ఉపయోగీ హువా, ఇతనా ముజే జరూర్ లగ్తా ఇస్కో ఔర్ ఇంటరాక్టివ్ బనానే కి జరూరత్ హై. ये केवल स्पीचेज ना हो, इसमें चर्चा हो, डिस्कशन हो, संवाद हो, क्योंकि चर्चा से ही, डिस्कशन से ही नई राह निकलती है. मित्रों, जो चीजें दिन भर में हमने चर्चा की है मैं दोहराना नहीं चाहता, लेकिन कुछ चीजें केवल ध्यान भर आपको दिलाना चाहता हूं. हमारी एग्रीस्टेक के बारे में आप सबने समझा होगा कि कितनी इंपॉर्टेंट है वो. फार्मर आईडी का काम बनाने में प्रगति काफी हुई है. तेलंगाना, कर्नाटका 75% को ऊपर पहुंच गए हैं. तमिलनाडु, कर्नाटका, तेलंगाना में जियो रेफरेंसिंग का काम भी बहुत अच्छा हुआ है और डिजिटल क्रॉप सर्वे में भी अंडमान निकोबार, आंध्र प्रदेश, तेलंगाना, कर्नाटक, केरल, इन लोगों ने पूर्णता हासिल की है. लेकिन मुझे लग रहा है कि जिन राज्यों में मैं दोहरा भर रहा हूं ताकि आज जो चर्चा की उसमें से एक्शनेबल पॉइंट्स कौन कौन से वो आपके दिमाग में एक बार फिर आ जाए. यहां फॉर्मर आईडी बनाने में अभी भी मेहनत करनी है. वो राज्य हैं केरलम, तमिलनाडु, अंडमान.

0: అరౌండ్ 49,000 హెక్టర్స్ ఆఫ్ విచ్ అరౌండ్ 30% ఇన్ కల్టివేషన్. 90% ఆఫ్ ద నెట్ సోన్ ఏరియా ఈస్ ఇరిగేటెడ్ విచ్ రిఫ్లెక్ట్స్ ద అబండెన్స్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ పుదుచ్చేరి రీజియన్ అండ్ ద కాంట్రాస్ట్ ద కారైకాల్ రీజియన్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ టు విచ్ ఐ బిలాంగ్స్ అండ్ విచ్ హ్యాస్ హెల్ప్డ్ మీ టు అటైన్ దిస్ హైట్స్ ఈస్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద రిసీప్స్ ఆఫ్ కావేరీ వాటర్ ఫార్ కల్టివేషన్. ఫర్దర్ కారైకాల్ రీజియన్ ఈస్ ద టెయిల్ ఎండ్ ఆఫ్ ద కావేరీ రివర్ బేసిన్ విచ్ ఈస్ ఎనఫ్ టు సే అబౌట్ ద డిపెండ్స్ ఆన్ వాటర్ ఫార్ అగ్రికల్చర్. ద యానం రీజియన్ ఈస్ సస్టైనబుల్ అండర్ అగ్రికల్చర్ అండ్ మాహే రీజియన్ అండ్ ద వెస్టర్న్ కాస్ట్ ఆర్ మోస్ట్లీ స్పైసెస్ అండ్ కండిమెంట్స్. ద యూటీ ఆఫ్ పుదుచ్చేరి ఈస్ వెరీ మచ్ కాన్షియస్ ఆన్ ద నీడ్ టు సస్టైన్ అగ్రికల్చర్ అండ్ హెన్స్ హ్యాస్ ఇనిషియేటెడ్ డైవర్సిఫికేషన్ అండర్ ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్ అస్ ఎ లాంగ్ టర్మ్ మెజర్స్ ఫ్రమ్ ద లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. ద మినిస్ట్రీ వాస్ గ్రేసియస్ ఎనఫ్ టు ఎక్స్టెండ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అండర్ నేషనల్ మిషన్స్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ నియర్లీ 80% ఆఫ్ ద టార్గెట్ ఇన్ రాబి 2025. వీఆర్ కంటిన్యూయింగ్ దిస్ ఆంపియస్ స్కీమ్స్ ఫర్ ది రాబి 2026 ఆల్సో టు ఫర్దర్ డైవర్సిఫై ఫ్రమ్ ద కరెంట్ ఫినాన్షియల్ ఇయర్. ద యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి హ్యాస్ ఆప్టెడ్ ఫర్ ఆత్మనిర్భర ఇన్ పల్సెస్ ఇన్ విచ్ అన్ ఆంబియస్ టార్గెట్ ఫర్ 1000 హెక్టేర్స్. ద యూటీ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి అండర్ ద స్టేట్ ప్లాన్ ఈస్ ఆపరేటింగ్ మెనీ కాంపోనెంట్స్ అండ్ ద ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఈస్ బీయింగ్ ఎక్స్టెండెడ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫీల్డ్ అండ్ హార్టికల్చరల్ క్రాప్స్. యూనియన్ అగ్రికల్చర్ మార్కెటింగ్. ద యూటీ ఆఫ్ పుదుచ్చేరి ఈస్ ఆపరేటింగ్ టూ మార్కెట్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ప్లాట్ఫామ్ అండ్ ఐ ఆమ్ ప్లీజ్డ్ టు సే దట్ ద ఈ నామ్ మాండి పుదుచ్చేరి బ్యాగ్డ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫార్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫార్ ద ఇయర్ 2019. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి హెస్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ద లేటెస్ట్ అగ్రికల్చరల్ ప్రొసీజర్ అండ్ మార్కెటింగ్ యాక్ట్. ఎ వెరీ థాట్ఫుల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ పైలటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీజీ. ఈ యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి ఇన్ ఎ ఇంట్రెస్టెడ్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ ఫర్దర్ టు మేక్ యూస్ ఆఫ్ ద జనరసిటీ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అండర్ ద స్టీవర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీజీ ఇన్ ఎక్స్టెండింగ్ magnanimous financial assistance to all the states and the union territories has subscribed for all the certainly sponsored schemes.
1: గౌరవ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్రం వ్యవసాయంలో సాధిస్తున్న ప్రగతిని వివరిస్తూ సదస్సునుద్దేశించి మాట్లాడారు.
2: I am very happy to be a part of this important South Zonal Agriculture Conference in Hyderabad. During today's sessions, we have witnessed many useful ideas, experiences, and successful practices from different states. Telangana and other southern states have shared their experience and the solutions they have developed for farmers. Our crops and local conditions may be different, but many problems faced by our farmers are common. Rising costs, climate change, water shortage, fertilizer supply, and market prices. Today's discussions have been given as a good opportunity to learn from each other and understand how successful ideas from one state can be useful to farmers in other states. In Telangana, farmer welfare is our first priority. Under Raitu Bharosa, we are giving 12,000 per acre every year. So far, 36,000 crores has been released directly into farmers' accounts. During Vanakalam 2026 alone, 9,000 crore was credited to 70 lakh pattadars within just 9 days. We have also implemented a major farm loan waiver. We waived crop loans

0: టు 2 lakh per farmer family in one go. Nearly 21,000 crores was spent on our first year, benefiting nearly 25 lakh farming families. Under Raitu Bima, during the last 3 years, we have paid 3,500 crore as premium, giving protection to more than 42 lakh farm families, sir. Our aim is simple, to stand with the farmer to every stage. Earlier today, Raitu Nestam was presented as one of Telangana's successful initiatives. I will not go into the details again. Our experience has shown that technology can reduce the distance between the farmer and the expert and help farmers to get the right advice at the right time. Another successful experience in our Urea app, we introduced the during last Rabi to make urea distributions simple, fair and transparent. Our officers developed it, our field staff implemented it, and most importantly, our farmers accepted it successfully. I congratulate our officers for this innovation and our farmers for supporting it. We are happy that technology-based fertilizer distribution is now being taken forward at the national level. A good idea should not stop at the state border. It should benefit farmers across the country. With the same positive approach, Telangana is supporting the Government of India's Framework for Fertilizer Sale, FFS, keeping in view of the long-term benefits to farmers. Honorable Union Minister, sir, I would like to place a few important issues of Telangana farmers before you. First off, oil palm. Telangana has responded very positively to the Government of India's National Mission of Edible Oils, oil palm. Under this mission, Telangana has additionally brought nearly 1 lakh hectares under oil palm cultivation. Nearly 72,000 farmers are now part of the oil palm program in our state. Our farmers came forward with confidence because both the central and state governments encouraged them.
1: ఆ తరువాత గౌరవ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు సభనుద్దేశించి మాట్లాడారు.
2: సౌత్ జోన్ కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్లో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాష్ట్రం తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అగ్రిటెక్ విధానంలో మొన్నే ఫార్మరీ ఐడి చాలా ప్రధానమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం వల్ల ఫార్మర్ ఐడిలో ఇప్పటికే 86% కంప్లీట్ చేశాం. వితిన్ 10 డేస్ లో 100% కంప్లీట్ చేసి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫార్మర్ ఐడిలో కానీ, ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి యాప్ తీసుకొచ్చి ఏదైతే డిఏపి అదేవిధంగా యూరియా యాప్లో రైతులకి ఇమ్మని చెప్పి ప్రతి రాష్ట్రంలో 1-2 జిల్లాలు ప్రాధాన్యతగా తీసుకుని ఎంపిక చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఏపీ ఎయిమ్స్ 2.0 అని చెప్పి ఒక యాప్ తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 జిల్లాల్లో ఈ సంవత్సరం ఆ

0: యాప్ ద్వారా యూరియాని పంపిణీ చేశాం. గత సంవత్సరం యూరియా పంపిణీలో చాలా ఇబ్బందులు వచ్చాయి. యూరియా చాలా వరకు పక్కదారి పట్టింది. కానీ ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏపీ ఎయిమ్స్ యాప్ 2.0 ద్వారా సమర్థవంతంగా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా యూరియాని డిఏపీని సప్లై చేశామని గర్వంగా తెలియజేస్తున్నాను. చివరగా ఏపీ ఎంఐపి ఫస్ట్ గుజరాత్, రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ సంవత్సరం ఎల్నినో ఉంది, చాలా తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి 100% ఏపీ ఎంఐపీలో మేము వెళ్లాలని చెప్పి అనుకుంటున్నాం. కేంద్ర వ్యవసాయ శాఖ తరఫున ప్రత్యేకంగా నిరంతరం సహకరిస్తున్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాష్ట్రం తరఫున, రాష్ట్ర రైతాంగ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.
1: చివరగా సంజయ్ కుమార్ అగర్వాల్ ఐఏఎస్, జాయింట్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వారి వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతమైంది.
2: మీరింతవరకు హైదరాబాద్ లో జరిగిన జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ డాక్టర్ వీరన్న బుక్య, సహకారం శ్రీ కె రాజేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ.
3: లలిత గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం కొన్ని ప్రకటనలు.
4: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
5: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
4: అరే, ఆకాశవాణి నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
5: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
4: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
5: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
6: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
7: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
8: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
7: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
8: 24 గంటలు అత్యవసర సేవలు.
7: NABH గుర్తింపు.
8: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
9: శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
7: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
8: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
7: సెల్ 9440004837.
9: శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లోకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిప్రొక్ట్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
7: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
8: ఊపిరి
10: చేతులు ఆస్తమా అలర్జీ,
11: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
10: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
11: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
10: ద్వారకానగర్, నిజామాబాద్.
11: సెల్ 9032323258.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 21వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనీల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటిస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ పై వినండి, ఆనందించండి.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 21వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
4: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
8: ఇయ్యాల రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా, మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
9: అన్న? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
8: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
9: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 22వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి

కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతబిందు శుక్లాలు, దగ్గరి చూపు సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

హాస్పిటల్ కలిల్వడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మలేరియా, చికెన్ గున్యా, విషజ్వరాల గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 21వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండా. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
2: ఆర్బీఐ అంటోంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.

శ్రోతలు, మీరింతవరకు లలిత గీతల కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:45 కావస్తుంది. ఇప్పుడు వింటారు సినీ రంజనీ.

సినీ రంజని కార్యక్రమంలో ముందుగా వినండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు పాడిన ఈ పాట శ్రీనివాస కళ్యాణం చిత్రం నుండి.

0: శ్రుతి, మీరు విన్న పాట ఐశ్వర్య ధరూరి సింధుజా శ్రీనివాసన్ పాడిన ఈ పాట మా ఇంటి బంగారం చిత్రం నుండి విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: బుమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలో జర చెప్తావా
3: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
2: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
3: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 MHz పై వినండి, ఆనందించండి.

శ్రోతలు, మీరు ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో పాటలు విన్నారు. ముందుగా మీరు విన్న ఆ పాట నారి నారి నడుమ మురారి చిత్రం నుండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో నిర్మించబోయే వరంగల్ ముమ్నూరు విమానాశ్రయానికి పేరును సూచించమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో జరిగిన 20వ రోజ్గార్ మేళాలలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను 10% రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. కృష్ణానదీ జలాల వాటాను ఉపయోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాబోయే వరంగల్ ముమ్నూరు విమానాశ్రయానికి పేర్లను సూచించమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలను కోరుతూ ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసినందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వం 295 కోట్ల రూపాయలను కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ విమానాశ్రయం ప్రాంతీయ అభివృద్ది, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెర్మినల్ భవనం, ఏటీసీ టవర్తో సహా తుది 213.59 కోట్ల ప్యాకేజీ కోసం టెండర్లను ఆహ్వానిస్తూ డిసెంబర్లో శంకుస్థాపన కార్యక్రమానికి ప్రణాళికలతో ముందస్తు దశకు చేరుకుంది. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందనే సత్యాన్ని రుజువు చేస్తూ హైదరాబాద్లోని మాదాపూర్లో గల దస్పల్ల హోటల్లో నిర్వహించిన 20వ రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ తాజా దశతో కలిపి ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 13 లక్షల నియామకాలతో ఈ ప్రధాన మైలురాయిని సాధించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చేందుకు ప్రజాసేవ అనేది ఒక ఉన్నతమైన బాధ్యతని అభివర్ణిస్తూ సాంకేతికతను అలవర్చుకుని పారదర్శకతతో సాగాలని కొత్తగా ఎంపికైన 20 నుంచి 30 వయసు గల అభ్యర్థులకు కిషన్ రెడ్డి సూచించారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కా జిమ్మేదారీ సంభాలనే కా బాద్ హర్ సెక్టర్ కా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కా జిమ్మేదారీ దియా హై. పహలే బ్యాంక్ సిర్ఫ్ ఛోటే ఛోటే కామ్ కర్తే థే, ఆజ్ బ్యాంక్ హర్ సెక్టర్ కా కామ్ బ్యాంక్స్ మే భీ హో రహే హై. ఆనే వాలే దిన్ మే భీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కా జో వికసిత్ భారత్ కే లియే జో 2047 మే 100 సాల్ కా ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్స్ భారత్ బనేగా జబ్

0: तक भारत विकसित भारत बनना है, ये प्रधानमंत्री जी का लक्ष्य है। विकसित भारत में गवर्नमेंट एम्प्लॉयज का रोल इम्पोर्टेंस आने वाले दिन में और बढ़ेगा।
1: సరికొత్త సాంకేతికతలైన ఏఐ, గ్రీన్ ఎనర్జీల్లో నైపుణ్యం పొందాలని అభ్యర్థులను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మౌలిక సదుపాయాలు, తయారీ, స్టార్టప్స్ రంగాల్లో కూడా భారీ ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. 2014లో కొన్ని వందల్లో ఉన్న అవకాశాలు 2026 జూన్కి 2.3 లక్షలకు చేరాయని అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డి సంస్థలో జరిగిన 20వ రోజ్గార్ మేళాలో ఎంపికైన 221 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో సుమారు 13 లక్షల నియామకాలు పూర్తయ్యాయని అన్నారు. అవినీతి, రాజకీయ ప్రభావం లేకుండా మెరిట్ ఆధారంగా నియామకాలు జరిగాయని, తెలంగాణలో నియామక సవాళ్లతో కేంద్ర పారదర్శక పద్దతిని పోల్చారు. ఖాళీలను భర్తీ చేయడం వలన మారుమూల ప్రాంతాల్లో ప్రజాసేవ బలోపేతం అవుతుందని, కుటుంబ జీవనోపాధికి సహాయం అందుతుందని మంత్రి అన్నారు. ఉద్యోగ అవకాశాలు, స్టార్టప్ ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ది ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ను నిర్మించేందుకు కేంద్ర సంకల్పాన్ని ప్రస్తావిస్తూ నిజాయితీ పట్టుదలతో ప్రజాసేవ చేయాలని కొత్త ఉద్యోగులను సూచించారు. న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన వికసిత్ భారత్ సదస్సులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని వివరించారు. జాతీయ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను 10% రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొంటూ ప్రభుత్వ రుణాల నుండి ప్రైవేట్ సంస్థాగత పెట్టుబడులకు మార్చాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. క్యూర్ ప్యూర్ రేర్ ఫ్రేమ్వర్క్, 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా సుస్థిర వృద్ధిని సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. కృష్ణానదీ జలాల వాటాను ఉపయోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడుతూ, గత 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ 718 టీఎంసీలు ఉపయోగించుకోగా తెలంగాణ కేవలం 216 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకుందని అన్నారు. తగినంత నీటిమట్టాలు, పనిచేస్తున్న పంపులు ఉన్నప్పటికీ కల్వకుర్తి వద్ద నీటిని ఎత్తాడని ఆరోపిస్తూ ప్రస్తుత పరిస్థితిని కాంగ్రెస్ సృష్టించిన కరువుగా అభివర్ణించారు. నిజామాబాద్ ఐటీ టవర్స్లో నిర్వహించిన ఎన్ఎన్ హ్యాకథాన్ 2026కు ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సామాజిక శ్రేయస్సు, ఏఐ ఆధారిత పరిష్కారాలకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసింగ్లో పెరుగుతున్న సాంకేతికత పాత్రను ప్రస్తావిస్తూ సైబర్ క్రైమ్స్, రోడ్డు భద్రత అవగాహన గురించి హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మధ్య రహస్య రాజకీయ సంబంధాలు, ఏఐసీసీకి నిధులు మళ్లించేందుకు భూ కబ్జాలపై చర్చలు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని మైనార్టీ ఓట్లను పొందేందుకు రామారావు అనుచరులు ఆర్థిక లేవాదేవీలు జరుపుతున్నారని బండి సంజయ్ అన్నారు. దాదాపు దశాబ్దం తర్వాత తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ యూనియన్ గుర్తింపు ఎన్నికలు వచ్చే నెల 9వ తేదీన నిర్వహిస్తామని ప్రకటిస్తూ, గత ప్రభుత్వంలో అణిచివేసిన కార్మికుల హక్కులను పునరుద్ధరిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా రవాణాకు కార్మికులే వెన్నెముక అని అభివర్ణిస్తూ ఈ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలని మంత్రిని కోరారు. పెండింగ్లో ఉన్న డీఏ చెల్లింపులు, 1432 కారుణ్య నియామకాలు, నియామకాల ఆమోదాలు, వాహన విస్తరణ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను మంత్రి ప్రస్తావించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని పర్యవేక్షించేందుకు ఎన్నికైన యూనియన్ ప్రతినిధులు అధికారిక కమిటీల్లో చేరతారని మంత్రి అన్నారు. భద్రాచలంలో ఈ నెల 24 నుండి 26 తేదీల్లో జరిగే వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఈరోజు భద్రాచలం గోదావరి తీరంలోని నిమజ్జన ఘాట్లను పరిశీలించిన ఆయన, లాంచీలు, బారికేడింగ్, లైటింగ్, సీసీ కెమెరాలు, తాగునీరు, వైద్య బృందాలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు. పాలెంలోని కేవీకీలో జిల్లా వ్యవసాయ శాఖ నిర్వహించిన కిసాన్ మేళా, రైతు శాస్త్రవేత్తల సమావేశాన్ని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని సాగుడి ఖర్చులు తగ్గించుకోవాలి.

0: వాలని, పొడి నేల పరిస్థితులు, వర్షాభావం దృష్ట్యా రబీలో వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయాలని, నేల పరీక్షలతో ఎరువులు వాడాలని సూచించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సహకారంతో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఆశావహుల కోసం ఈ నెల 28 నుంచి ఉచిత ప్రీ రిక్రూటింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నిపుణుల పరీక్షా మార్గదర్శకత్వం కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో వారి బయోడేటాలను సబ్మిట్ చేయవచ్చు. పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు చెర్లపల్లి శ్రీకాకుళం రోడ్డు మధ్య 8 వారాంతపు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అక్టోబర్ 6 నుండి నవంబర్ 25 వరకు ఏసీ స్లీపర్ జనరల్ కోచ్లు గల 07037, 07038 రైళ్లు మంగళ బుధవారాల్లో నడుస్తాయి. ఇవి ప్రధాన కీలక స్టేషన్లలో ఆగుతాయి. యువతకు ప్రాక్టికల్ విమానయాన శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ విమానయాన అకాడమీతో సాంకేతిక విద్యాశాఖ 5 ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె కేశవరావు సమక్షంలో సచివాలయంలో కుదిరిన ఈ ఒప్పందం రామంతపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ డిప్లొమాను మరింత మెరుగుపరుస్తుంది. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర హోంగార్డ్ ఆనంద్ ఒక మహిళను లాఠీతో కొడుతూ జుట్టు పట్టుకుని లాక్కెళ్తున్న దృశ్యాలు గల వైరల్ వీడియో ఆధారంగా మియాపూర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కక్షిదారు లోక్ అదాలత్ కార్యక్రమం మధ్యవర్తిత్వం ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం ద్వారా తమ సమస్యను త్వరతగతిన పరిష్కరించుకోవాలని వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బక్కరాజు శ్రీనివాసరావు సూచించారు.
1: కొందరు టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ ని ప్రతి కోర్టులో సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అకాడమీలో 40 అవర్స్ ట్రైనింగ్ అని. సో ఈ మీడియేషన్ వ్యవస్థను అందరూ మంచిగా సద్వినియోగం చేసుకోవాలంటే చాలా బాగుంటుంది.
0: ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో నిర్మించబోయే వరంగల్ మమ్నూర్ విమానాశ్రయానికి పేరును సూచించమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో జరిగిన 20వ రోజ్గార్ మేళాలలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ముక్త వ్యాపార సంధిభిః దేశస్య యువకేభ్యః నూతనావసరాణాం ద్వారాణి ఉద్ఘాట్యంతే ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రఖ్యాతవాన్. 20వ రోజ్గార్ మేళా సమారోహె 150,000 నవ నియుక్తేభ్యః నియుక్తి పత్రాణి చాసౌ ప్రాదాత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యగాదీత్ యత్ భారతే ప్రతివ్యక్తి కార్బన్ ఉత్సర్జనస్య పరిమాణం వైశ్విక మధ్యమానస్య అర్ధాదపి న్యూనం వర్తతే. అథ G20 దేశేషు కోప్ 21 సంకల్పాన్ సమయాత్ పూర్వమేవ సంపాద్య భారతేన అధిగతం అద్వితీయం సాఫల్యం. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన 2.0 ఇత్యస్యాంతర్గతం దేశస్య బహుసంఖ్యేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ 34,000 గ్రామీణ యువకానాం ప్రశిక్షణం విధాస్యతే సర్వకారేణ. జలాప్లావన విభీషికాతః సాహాయ్య ప్రాప్తయే ప్రయతమానాయ నేపాలాయ భారతేన 11 టన్ పరిమితా నూతన సాహాయ్య సామగ్రీ ప్రేషితా. అపి చ జపాన్ దేశే అద్య 20తమస్య ఏషియాయి క్రీడా మహోత్సవస్య ఔపచారిక సమారంభో జాతః. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అపరాహ్నే దృశ్య శ్రవ్య మాధ్యమేన సమాయోజితే 20తమే రోజ్గార్ మేళా సమారోహే విభిన్నేషు సర్వకారీయ సంస్థానేషు 150,000 నవ నియుక్త యువకేభ్యః నియుక్తి పత్రాణి వితరితవాన్. అత్రావసరే సంబోధయన్ శ్రీమోదీ అవోచత్ యత్ విగతేషు వర్షేషు కేంద్ర సర్వకారేణ ఆగామి భవిష్యస్య సజ్జతాయై యువకానాం కౌశల సంవర్ధనే తేభ్యః నూతనావసరాణాం ప్రదానే చ నిరంతరం ధ్యానం కేంద్రితం.
3: ఆజ్ దేశ్ కే 51,000 సే అధిక యువాఓ కో సర్కారీ సేవా కే లియే నియుక్తి పత్ర మిల్ రహే హై. మే ఆప్ సభీ యువా సాథియో కో ఔర్ ఆప్ కే పరివార్ జనో కో బహుత్ బహుత్ బధాయీ దేతా హూం. ఆజ్ ఆప్ సభీ ఏక ఐసే సమయ మే భారత సర్కార్ సే జుడే హై जब देश

0: स्थिताः आसन्। नेपालदेशस्य वित्तमन्त्री डॉक्टर स्वर्णिम वागलेवर्यः अवदत् यत् भारतनेपालयोः मध्ये पूर्वमेव विद्यमानानां सुदृढानां सम्बन्धानाम् आधारेण स्वसहभागित्वस्य नवीकरणस्य अवसरः अस्ति। अद्य नवदिल्ल्यां विकासशीलदेशानां कृते अनुसन्धान सूचना प्रणाल्याम् आयोजिते उदयोन्मुख वैश्विक व्यवस्थायां भारत नेपाल सम्बन्धानां पुनर्कल्पना इत्यस्मिन् विषये अन्ताराष्ट्रिय चर्चा सत्रं सम्बोधयन् डॉ वागलेवर्यः सम्पर्कम् आर्थिक सहयोगं च दृढीकरणस्य महत्वं प्रतिपादितवान्। आकाशवाण्या सह विशेषतया सम्भाषयता नेपालस्य वित्तमन्त्रिणा ऋतुदशा संकटं न्यूनीकर्तुं पूर्वसूचना प्रणालीं स्थितिस्थापक संरचनां च समेत्य आपत्काल पूर्वनिवेशस्य विषये अपि अवधानं दत्तम्। ऊर्जा सहकारस्य सीमापार विद्युत व्यापारस्य च विषये डॉ वागलेवर्यः भारतीय निवेशैः समर्थिताः वर्तमान संयुक्त परियोजनाः अधोरेखितवान्। अद्य कालिम्पोंग पर्वतमण्डलात् पश्चिम बंगाल आरक्षकैः एकः अवैधः अफगानी जनः निगृहीतः। गुप्तसूचनानुसारं कार्यं कुर्वन्तः आरक्षकाः 28-वर्षीयं सैयद बिलाल खान इत्येतं गृहीतवन्तः इति आरक्षकाः अवदन्। आरक्षकाधिकारिणः उक्तवन्तः यत् बिलाल खान इत्यसौ सम्प्रति कालिम्पोंग नगरे विगत कतिपयेषु मासेषु भाटकत्वेन अवैधरूपेण निवसति स्म। तस्य निगडनानन्तरं तेन उक्तं यत् सः अफगानिस्तानदेशीयः अस्ति अपि च भारते अवैधरूपेण निवासं कुर्वन्नासीत्। जापानदेशस्य मिजुहो पार्क एथलेटिक्स क्रीडांगणे अद्य 20तमस्य एशियाई क्रीडा महोत्सवस्य औपचारिक समारम्भो जातः। सम्राजा नारुहितो महाभागेन क्रीडा महोत्सवस्य उद्घाटनम् अत्रावसरे समुद्घोषितम्। इति वार्ताः।
1: आकाशवाणी निजामाबाद केंद्रम ఇప్పుడు సమయం 6:30 దాటి 33 సెకండ్లు. ఇప్పుడు వింటారు రంగస్థలి కార్యక్రమంలో భక్త సిరియాల చిందు యక్షగానం వినిపిస్తారు చిందుల పెద్ద బాబయ్య బృందం. మరి ముందుగా విందాం ఒక ప్రకటన.
2: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ అండ్ ఏఆర్ ద్వారా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. మరి ఇప్పుడు వినండి ముందుగా ప్రకటించిన అంశం.
3: హలో విఘ్నేష్ మారా.

0: వయసునంతా నా నామైన
1: అవును
0: శృతనా భూపతి అంటున్నారు.
1: భూపతి
0: అవును. మా నగరము కాంచీపురి పట్టణము, నా భార్య నా శుక్లాదేవి, నా కుమారుడు శ్రీయాలుడు,
1: భక్త శ్రీయాలుడు.
0: అవును
1: అడవనా?
0: నిజముగా?
1: సరే మరి నామా.

0: జలమనామము శుక్లాదేవి అంటున్నారు.
1: మీ నామము శుక్లాదేవి అంటున్నారా?
0: అవును.
1: సరేను. అయితే ఇప్పుడు ఎవరు ఆ పరమేశ్వరుడి పేరట నేను ధర్మ కంకణం కట్టుకుంటున్నాను, ఆ శివశంకరుడి పేరట చెప్పలేదు.
0: ఇప్పుడు శిర్తండ భూపతి ధర్మకంకణం కట్టుకున్నాడని బేరీ ఆన్సర్.
2: శిర్తండ భూపతి అయినా ధర్మకంకణం కట్టుకున్నాడని
0: అర హర హర హర హర మహేశ్వర. ఏమి ఇప్పుడైనా ధర్మకంకణం కట్టుకున్నాను, ఆ శంకరుణ్ణి వేడుకుంటున్నాను.

0: శంకరుడరా, ఇప్పుడు దాన ధర్మము చేయచ్చు. ఆ శంకరుని పేట దాన ధర్మము చేస్తున్నాను. ఆ చిత్తండ భూపతి దాన ధర్మం చేస్తున్నాడు, వేరు గాయించండి.
1: దాన ధర్మం చేస్తున్నాడు.

0: విఘ్నేశ్వరా, నేను బోలా శంకరుణ్ణి, నా భార్య పార్వతీదేవి,
1: పార్వతి,
0: నా కుమారుడు వినాయకుడు,
1: వినాయకుడు
0: ఎవరు, కుమారస్వామి,
1: కుమారస్వామి,
0: భైరావుడు, బేతాళుడు,
1: బేతాళుడు,
0: ఇప్పుడు కుమారుడు,
1: అవును,
0: ఎండికొండ వాసులం, పార్వతి వెళ్ళండి
1: దేవాదేవి.

0: నందికేశ్వరా. నా పేరేనా?
1: పార్వతీదేవిని.
2: నీ పేరు పార్వతీదేవి అంటున్నారు, ఎక్కడ పోతున్నారు?
0: నా భర్తాలుడైనా శివశంకరుడు.
2: నీ భర్తాలుడైనా శివశంకరుడు?
0: అవును.
2: ఆ బోళాశంకరుడైనా నీ భర్తాలుడు కావాలి.
0: అవును.
2: మరి ఎక్కడ వెళ్తున్నారు?
0: ఇక్కడ సమమందరానికి వచ్చాము.
2: వచ్చారా?
0: అవును. స్వామి
3: పార్వతి.
0: స్వామి శివశంకర.
3: ఈ సమయమునెవరు? కాంచీపురి వాసుడు శ్రుతుండ భూపతి.

0: శంకరుని పేరు మీద ధర్మకంకణం కట్టుకున్నాడు. నేను ఇక్కడ వాని నగరం వెళ్లి
1: అవును
0: వాని భక్తి చూసి వచ్చేసాను. ఇక్కడ ఎండకుండా వద్దు నువ్వు.
1: సరే ఉంటాను స్వామి, ఇక్కడ ఉంటాను.

0: శంకరుని పేరిట ధర్మగంగనం కట్టుకున్నాను, లేదనకుండగా దాన ధర్మము చేస్తున్నాను. ఇప్పుడు నా పరమేశ్వరుడైన ఆ పరమేశ్వరుని పేరిట ధర్మగంకనం
1: కట్టుకున్నాను. భూపతి
0: స్వామి,
1: చిత్రుండ భూపతి, నా ఎవరి పేరు మీద ధర్మగంగనం కట్టుకున్నావు నీవు?
0: ఆ శివాశంకరుడి పేరిట
1: దానము ధర్మము చేస్తున్నావు నీవు?
0: లేదనకుండగా దాన ధర్మము చేస్తున్నాను.
1: నీ భార్య శుక్లాదేవి?
0: నా భార్య శుక్లాదేవి.
1: నీ కుమారుడు భక్త శ్రీయాలుడు?
0: శ్రీయాలుడు.
1: నిజముగా నేను దానము వచ్చా? దండమైన వచ్చాను కదా.
0: వచ్చారా? ఇదే దండములు స్వామి, ఇదే దండము.

0: స్వామి, మీరు అడిగినది లేదనకుండగా నేను విచ్చదాను స్వామి, కోరుకోమి.
1: ఇవ్వగలుగుతావా?
0: అవును.
1: నేను అడిగినది నువ్వు, దానము ధర్మము నేను అడుగుతాను, ఇస్తావు నువ్వు?
0: ఇస్తాను స్వామి.
1: ఇవ్వగలుగుతావా?
0: అవును.

0: మహేశ్వర.
1: చెప్తున్న మహారాజా, నేను ధనం అడగలేదు,
0: అడగలేదు,
1: పైసలు అడగలేదు,
0: అడగలేదు,
1: బంగారం అడగలేదు. నేను కోరినది ఏమిటంటే తెల్లనే చెరుకులు కోరాను, నువ్వు తెస్తావా?
0: అటు తెస్తాను స్వామి.

0: స్వామి, నా శిరసు అనగా నా తల వంచి నీ పాదపీఠమునకు నేను శరణు చేస్తాను స్వామి.
1: నేను అడగనిచ్చుదా?
0: ఇస్తాను స్వామి.
1: ధరణి వెంగ

0: కాశీవారా.
1: ఏ శిత్రుడు భూపతి.
0: ఏమంటే స్వామి?
1: ఈ నగరం కాంచీపురి పట్టణము. అయితే నేను అడిగినది నువ్వు లేనకుండగా ఇవ్వగలుగుతావా?
0: ఇస్తాను స్వామి.
1: నేను కోరినటువంటి తెల్లని సరుకులు.
0: తెల్లని సరుకులు?
1: ఆ సరుకులు తీసుకురండి.
0: సరే స్వామి.
1: నువ్వు వచ్చిందాక ఈ కాంచీపురి పట్టణం మీ నగరంలో ఉంటాను.

సర్వేశ్వర స్వామి, నీ భక్తుడనాయి ఈ సిరకులకు నేను వెళుతున్నాను స్వామి. ఎక్కడా చూసిన దంటక.

0: ఏమి ఎక్కడ చూసినా సరుకులు అగుపడతలేవు. స్వామి శంకర శంకర నీ పరమ
1: శివతుండ భూపతి శంకరుని పేరట ధర్మన కంకణం కట్టుకున్నాడు. నేను దంగమే విషయం కట్టుకుని వచ్చాను గాని శంకరుడవని నన్ను ఏర్పాటు చేయలేదు కదా. ఈ సమయమున శరుకుల కోసం ఎంతో బాధపడుతున్నాడు. మృగములు సింహములు గజములు ఏనుగులు అడవిలో బ్రింగుతనేస్తున్నాయి గాని ఎవరిని వేడుకుంటున్నాడు? ఎండికొండ వాసుడు ఎవరు? శంకరుడు. అతన్ని శంకరుని వేడుకుంటున్నాడు కదా. నేను చాలా దుఃఖపడుతున్నాడు, భక్తిపరుడు. ఈ సమయమున నేను చిన్నగా ఒక తెల్లని చెరుకులు తోడాగామించేదా నా మహిమతోను. ఓం నమో పార్వతి నమో
0: శివేశ్వర. ఏమి ఇక్కడైనా తెల్లని చెరుకులు కానస్తున్నాయి? ఈ తెల్లని చెరుకులు కొట్టుకొని ఒక చేత కొట్టి ఒకటే చేత మోపు కట్టి ఒకటే చేత వెతుకుని పోయేదాన్ని భూరి నడిపి పేరు.

స్వామి ఇక్కడ చెరుకులు కొట్టినాను, ఈ చెరుకులు కొట్టి ఒక చేట మూటగర్చినాను, మూటగట్టి ఎత్తుకుందామంటే ఆ చెరుకులు లేస్తలేవు. ఆ శంకర.

0: ఆ శంకర, శంకర నిన్ను చాలా వేడుకుంటున్నాను. ఈ శరుకులు నా తలపైన లేస్తలేవు స్వామి, నీ పాదములకు మృక్కెదను. ఈ శరుకులు లేస్తలేవు స్వామి.
1: ఎవరు? శిర్తుండా భూపతి, శరుకులు అడిగినాను నేను. శరుకుల కొరకై ఖడ్గము తీసుకోని నేను చెప్పినాను, ఒక చేత నరకాల, ఒక చేత మోపు కట్టాల, ఒక చేత లేపుకున్నాల నేను. ఆ విధముగా ఆ మోపు లేపకసినది. నన్ను శంకరుణ్ణి వేడుకుంటున్నాడు. ఆ మోపు లేచినట్టుగా నేను నా శంకరుని మేమేదోని నేను భక్తి చేస్తున్నాను. ఓం నమో
0: శివా. ఏమి ఆ పరమేశ్వరుని భక్తితోని ఈ శరుకులైన ఒక చేత లేపుకొని ఎత్తుకోగానే అలకగలేశాయి. అరహర

0: వచ్చారా స్వామి?
1: చెప్తున్నా మహారాజా
0: స్వామి,
1: చెరుకులు తెచ్చావా?
0: ఇదిగో చెరుకులు తెచ్చారు స్వామి.
1: తెల్లనే చెరుకులు?
0: ఆ
1: నేను కోరినాను.
0: కోరినావా? తెచ్చినాడు స్వామి.
1: ఇవ్వండి,
0: ఇదిగో తీసుకోమ.
1: ఎవరు? శ్రుతున్న మహారాజు చాలా భక్తిపరుడు, శ్రీయాలుడు. అతని కుమారుడుగా భక్తిపరుడే. అతని భార్య ఎవరు? శుక్లాది.

0: తెలుసుగా, భక్తిపరురాలి. శంకరుని పేరు మీద ధర్మకంకణం కట్టుకుని లేదన్న వారికి దానము ధర్మము చేయగలుగుతున్నాడు. నేను అడిగినది ఏమిది? చెరుకులు. తెల్లని చెరుకులు అడిగితే లేదనకుండగా తెచ్చాడు. ఈ చెరుకులు తీసుకొని మా భార్య ఎవరు? పార్వతీదేవి. ఎండికొండకు పోయి ఆ అమ్మాయికి చెప్తాను, ఓ పార్వతీ
1: పరమేశ్వర.
2: శ్రోతలు, మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో భక్త సిరియాల చిందు యక్షగానం విన్నారు. వినిపించిన వారు చిందుల పెద్ద బాబయ్య బృందం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జహ్రా సల్మా. నేను పూల పరిశోధన స్థానం రాజేంద్ర నగర్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. నేడు నేను మాట్లాడే అంశం పూలతో వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులు. పూలతో మనం ముఖ్యంగా పూజలకు, పండుగలకు విడిపూలుగా, దండలుగా మరియు సామూహిక కార్యక్రమాలలో పుష్పగుచ్చాలు ఇవ్వడానికి అంటే బొకేస్గా, డెకరేషన్ చేయడానికి ఫంక్షన్స్లో డెకరేషన్గా కట్ ఫ్లవర్ని వాడుతూ ఉంటాము. అయితే ఈ పూలతో మనం ఇవే కాకుండా చాలా రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా తయారు చేసుకోవచ్చు. అయితే పూలతో లిల్లీ మరియు గులాబీ మరియు మల్లె ఇటువంటి పూలతో సుగంధ ద్రవ్యాల తయారీ కూడా చేస్తాము. అయితే ఈ సుగంధ ద్రవ్యాలకు ఎక్స్పోర్ట్ మార్కెట్లో చాలా విలువ ఉంటుంది, మంచి గిరాకీ ఉంటుంది. ఈ సుగంధ ద్రవ్యాలే కాకుండా ఇంకా చాలా విలువ ఆధారిత ఉత్పత్తులు మనం పూలతో తయారు చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో వాడే ఏదైతే మన కెమికల్ ఫుడ్ కలర్స్ ఉంటాయో ఇవి చాలా ఆరోగ్యానికి హానికరం. దీనికి బదులుగా మనం ఈ పూలతో ఈ ఫుడ్ కలర్స్ని మనం తయారు చేసుకోవచ్చు. దీనికి గులాబీ, క్లైటోరియా అంటే శంఖ పుష్పం మరియు బ్రూటియా మోనోస్పర్మ, మోదుగ పువ్వులు, బౌగన్విలియా పూలు, ఇలా రకరకాల పూలతో ఏటైతే కలర్ని వదులుతాయో ఈ పూలను మనం వాడి నిక్టాంథస్, నందివర్ధనం పూలు వీటి నుండి మనం రంగులను సేకరించి వాటిని మనం ఫుడ్ కలర్స్కి బదులుగా, ఫుడ్ కెమికల్స్ కలర్స్కి బదులుగా ఈ న్యాచురల్ ఫ్లవర్ ఫుడ్ కలర్స్గా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా గుల్కంద్ అయితే ఏదైతే ఉందో ఇది మనం పాన్లో ఎక్కువగా స్వీట్గా వాడతాము. ఇది గులాబీ, డమస్క్ రోజ్ లేకపోతే ఎడ్వర్డ్ రోజ్ పూరేకలతో ఈ గుల్కంద్ అనే స్వీట్ని తయారు చేసుకుంటాము. దీనికి ఈ పూరేకలను సమాన నిష్పత్తిలో తేనెలో కానీ పంచదారలో కానీ బెల్లంలో కానీ సమాన నిష్పత్తిలో కలుపుకొని ఎండలో దీన్ని గాజు సీసాల్లో పెట్టి ఎండలో వీటిని తిప్పుతూ ఒక 30 రోజుల పాటు ఎండలో ఈ జార్స్ని పెట్టినట్లయితే అది సహజంగా ఉడికి గుల్కంద్ అనే ఒక న్యాచురల్ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. దీంట్లో చాలా మంచి ఆయుర్వేదిక గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా దీన్ని వాడతారు. దీన్ని బాడీని కూల్ చేసే ఎఫెక్ట్, మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. సో వీటిని గుల్కంద్ తయారీకి మనం వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ గులాబీ పువ్వు రేకలను మనం జామ్స్, జెల్లీస్ తయారు చేయడంలో మరియు రెడీ టు సర్వ్ డ్రింక్స్, ఏదైతే కూల్ డ్రింక్స్కి బదులుగా

కూల్ డ్రింక్స్ చాలా హానికరం, అందులో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువ ఉంటుంది. దానికి బదులుగా మనం ఈ రెడీ టు సర్వ్ డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు. లస్సీలో యూజ్ చేస్తారు, చాలా వంటకాల్లో కూడా. ఎండిన గులాబీ రేకుల పంకుడి అంటారు, వీటిని కూడా మనం ఉపయోగిస్తాం ఫుడ్ ఇండస్ట్రీలో. అదేవిధంగా పూ రేకులతో, అంటే ఇప్పుడు మనకి పండగలప్పుడు పూజల్లో మహోత్సవాల్లో ఏదైతే చాలా పూలు యూజ్ చేస్తారో, ఆ వాడిన పూలు తర్వాత అవి వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా ఆ పూరేకలతో మనం అగర్బత్తీలను తయారు చేసుకోవచ్చు. ఆ పూరేకలను ఎండబెట్టి పౌడర్ చేసుకొని దాంట్లో జిగత్ పౌడర్, గోర్గం పౌడర్ని, ఇది ఒక 40% పూరేకులు, 20% గోర్గం పౌడర్, 10% జిగత్ పౌడర్ కలుపుకొని, కొద్దిగా సుగంధ ద్రవ్యం అందులో కలుపుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని దీన్ని మనం అగరబత్తి తయారీకి వాడుకోవచ్చు. దీని ద్వారా కూడా మనం ఈ వేస్టేజ్ ఏదైతే పూలతో అవుతుందో దీన్ని తగ్గించుకోవచ్చు. అగరబత్తిలా కాకుండా ధూప్ స్టిక్స్ కూడా తయారు చేసుకుంటాం. ఇంకా హెర్బల్ టీస్, హెర్బల్ టీస్ ఇప్పుడు నార్మల్ టీ కంటే ఈ హెర్బల్ టీస్లో చాలా ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. మనం ఏదైతే శంఖ పుష్పం కానీ, జాస్మిన్ కానీ, మ్యారీగోల్డ్ కానీ అంటే బంతి కానీ, మల్లె కానీ, గులాబీ కానీ, మందారం కానీ, వీటిలో యాంటీఆక్సిడెంట్ రిచ్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇవి మనకి రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. సో మనం వీటిని హెర్బల్ టీస్ తయారీలో వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ మన హోలీ పండగ అప్పుడు ఏదైతే మనం కలర్స్ వాడతామో వీటిలో చాలా హెవీ కెమికల్స్ ఉంటాయి. వీటి వల్ల స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది, చాలా ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి బదులుగా మనం పూలతో సహజంగా సహజ పద్ధతిలో గులాల్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఎండిన పూలను పౌడర్ చేసుకుని దీన్ని మనం ఏదైనా యారోరూట్ పౌడర్ కానీ, ఏదైనా సాఫ్ట్గా ఉండే ఏదైనా పిండిలో కలుపుకున్నట్లయితే సహజంగా ఇది మన గులాల్గా వాడుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మనకి ఎటువంటి హాని ఉండదు. ఎంతసేపైనా మన స్కిన్కి అంటి ఉన్నా కూడా ఏం ప్రమాదం ఉండదు, వెంటనే కడిగిన వెంటనే అది తొలగిపోతుంది కూడా, స్కిన్కి అలాగే రంగు అతుక్కుని పోయి కూడా ఉండదు. ఇంకా ఆలోచిస్తే మనం ఈ పూలతో వ్యర్థంగా మిగిలిపోయిన పూలు, అధికంగా గ్లట్లో పోయి పాడైపోతున్న పూలు ఏదైతే ఉంటాయో వాటిని కాంపోస్ట్ ప్రిపరేషన్ కూడా వాడుకోవచ్చు, లేకపోతే యానిమల్ ఫీడ్గా వాడుకోవచ్చు. పౌల్ట్రీలో ఈ బంతిపూల రేకుల్ని వాడినట్లయితే బంతిపూలు నిలబెట్టి ఆ పౌల్ట్రీ ఫుడ్ ఏదైతే కోడి పిట్టలకు ఏదైతే ఎరువు వేస్తారో దాంట్లో ఇది కలిపినట్లయితే ఫీడ్లో ఈ గుడ్డు ఒక పచ్చి సొన లోపల పచ్చ సొన ఏదైతే ఉంటుందో దాని రంగు బాగా మంచి రంగు వస్తుంది. ప్లస్ అది ఒక విటమిన్ ఏ కెరటినాయిడ్ కంటెంట్ని అధికంగా పెంచుతుంది, దీనివల్ల దాని న్యూట్రియంట్ వాల్యూ అనేది పెరిగిపోతుంది. అదేవిధంగా ఇంకా కొత్తగా ఆలోచిస్తే ఈ విడిపూలతో డ్రై ఫ్లవర్ మొమెంటోస్, డ్రై ఫ్లవర్ ఉత్పత్తులు అంటే ఎండు పూలతో వివిధ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ని మనం, విలువ ఆధారిత ఉత్పత్తులను మనం తయారు చేసుకోవచ్చు. ఈ పూలను వివిధ రకాలుగా దీన్ని ఎండబెట్టుకోవాలి, అంటే వాటి రంగు వాటి ఆకారం పోకుండా ప్రెస్సింగ్ పద్ధతి ద్వారా, లేకపోతే ఎంబెడింగ్ పద్ధతి అంటే అందులో మనం సిలికా జెల్ని ఉపయోగించి సిలికా జెల్ లోపల ఈ పూలను పెట్టి వీటిని హాట్ ఎయిర్ ఓవెన్లో కానీ మైక్రో ఓవెన్లో కానీ ఎండపెట్టినట్లయితే వాటి ఆకారం పోకుండా సహజంగా దాని ఆకారం అలాగే నిలిచి అది రంగును కూడా ఎక్కువగా కోల్పోకుండా ఉంటుంది. కాబట్టి ఆ డ్రై ఫ్లవర్ని మనం గిఫ్ట్ ఆర్టికల్స్ ప్రిపరేషన్లో అంటే మెమెంటోస్ ప్రిపరేషన్లో, లేకపోతే షాడో బాక్సెస్ తయారీలో వీటిని ఉపయోగించవచ్చు. అలాగే ఫోటో ఫ్రేమ్స్ తయారీలో, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఆ పెళ్లికి ఉపయోగించిన పూలదండలు ఏవైతే ఉంటాయో వాటిని సహజంగా అలాగే ఎండబెట్టి వాటిని ఎప్పటికీ ఒక గుర్తుగా, ఒక గిఫ్ట్గా దాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ కాలం ఫంక్షన్స్లో ఏదైతే బర్త్డే పార్టీస్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే మన ఏదైతే కల్చర్ ఉందో దీనికి మనం ఈ డ్రై ఫ్లవర్ మొమెంటోస్ని తయారు చేసి గిఫ్ట్ ఆర్టికల్స్గా కూడా దీన్ని చేసుకోవచ్చు. అయితే ఈ పూల ఉత్పత్తులు తయారీ చేసుకునే ఎక్కువగా యువత, లేకపోతే విమెన్ ఫార్మర్స్ ఏదైతే మన మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని ఒక కుటీర పరిశ్రమగా, లేకపోతే సొంతంగా ఒక్కళ్ళు కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేసినట్లయితే, ఈ పూలతో వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి, మంచి లాభాలు పొందవచ్చు. అదేవిధంగా దీన్ని మార్కెటింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్కి మనం డిఫరెంట్ షాప్స్తో, లేకపోతే ఈ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఉంటాయి, అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది, అక్కడ మనం వాళ్ళతో టైఅప్ పెట్టుకొని గిఫ్ట్ ఆర్టికల్స్ వాళ్ళకి సప్లై చేయవచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్, లేకపోతే ఈ సోషల్ మీడియాని యూజ్ చేసి మీ ఉత్పత్తులు సేల్ చేయడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి.

విధంగా పూలను ఒట్టి విడిపూలుగా కట్ఫ్లవర్గానే చూడకుండా వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి మంచి అధిక లాభాలు పొందవచ్చు. ధన్యవాదాలు.

0: నేను ఇంతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చిత్రసీమలే
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:00.

ప్రసార వివరాలు. ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం మీరు వినబోయే కార్యక్రమాలు తెలుసుకుంటారు. ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 ధాన్యం నిల్వలో ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణ చర్యలు గురించి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి, హుజుర్నగర్ అగ్రికల్చర్ కాలేజీ కీటక శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా చేస్తున్న డాక్టర్ పద్మశ్రీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త డాక్టర్ వీరన్న బుక్య గారు. ఇక 7:45 సినీ రంజని, 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవం ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ 4 కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 8:30 జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇరవయవ ఆసియా క్రీడలు 2026 జపాన్ లో జరగనున్న రోజువారీ ముఖ్య అంశాల సమగ్రహం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 10:20 సినీ గీతాలు వింటారు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసార వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారం కాబోయే కార్యక్రమంలోని వివరాలు. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం స్తోత్రం వింటారు. అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో పీరి రత్నరాజు గారు వినిపించే సూక్తులు వింటారు. ఇక 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ కె సవితారాణ్ గారు పాల్గొంటారు. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్తమాలజిస్టు డాక్టర్ టి శ్రీనివాస్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 బాలభారతి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత

పాఠశాల బినోల విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9 గంటలకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ఉదయం ప్రసార వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు న్యాయమూర్తులను రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందజేశారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారుగా 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురవేసింది. 20వ ఆసియా క్రీడలు ఈరోజు జపాన్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనాలు నియమితులయ్యారు. వీరితో పాటుగా మరో 5 గురిని ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లడఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మలు జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 గురిని అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 20వ రోజ్గార్ మేళా సందర్బంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000కు పైగా నూతన ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, యువతకు భవిష్యత్ అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించడంపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని తెలిపారు.
1: ఆజ్ దేశ్ కే 51,000 సే అధిక యువాఓకు సర్కారీ సేవా కే లియే నియుక్తి పత్ర మిల్ రహే హై. మే ఆప్ సభీ యువా సాథియోకు ఔర్ ఆప్కే పరివారజనోకు బహుత్ బహుత్ బధాయి దేతా హూం. ఆజ్ ఆప్ సభీ ఏక్ ఏసే సమయ మే భారత్ సర్కార్ సే జుడే హై జబ్ దేశ్ ఏక్ బహుత్ బడే లక్ష్య కీ ఔర్ ఆగే బఢ్ రహా హై ఔర్ యే లక్ష్య హై 2047 తక్ వికసిత్ భారత్ బనానే కా.
0: ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలను వేగంగా విస్తరించేందుకు 100,00,000 రూపాయలతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గారి యోజన్ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దాదాపుగా 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తుందని చెప్పారు. నేడు భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
1: భారత్ ఆ దునియా తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకో సిస్టమ్ హై ఔర్ భారత్ కీ స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే షహరో కీ కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ ఆధే రికగ్నైజ్ స్టార్టప్ టియర్ 2 ఔర్ టియర్ 3 షహరో మే హై. యానీ ఆజ్ గాంవ్, కస్బే ఔర్ ఛోటే షహర్ కా యువా భీ భారత్ కీ నయీ ఇకానమీ మే అప్నీ భూమికా బడీ బనా రహా.
0: షిల్లాంగ్లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 20వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన యువతకు కేంద్ర

విదేశీ వ్యవహారాలు, చేనేత, జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా ఈ రోజు 127 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. కొత్తగా నియామకమైన ఉద్యోగులు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారుగా 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. అదేవిధంగా పశ్చిమ రైల్వేలోని ఉద్నా ఉకాయ్ సోన్గఢ్ సెక్షన్లలో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జి భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నియమించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైలు రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది. మరోవైపు దక్షిణ తీర రైల్వేలోని శావల్యాపురం గుంటూరు సెక్షన్లలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణ కోసం 142 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్టు ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. జనసేవ నుంచి దేశసేవ అనే మంత్రంతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈరోజు కూడా నిరంతర ప్రతిజ్ఞతో కొనసాగుతోంది. సేవ సుపరిపాలనతో నడిచే ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రగతి ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. రాష్టాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో నేరుగా రియల్ టైం సమీక్ష ద్వారా ప్రాజెక్టులు, పథకాలు, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి రూపుదిద్దుకుంది. దశాబ్ద కాలంలో ప్రగతిని వేగవంతం చేయడానికి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడానికి, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ప్రధాని స్థాయిలో విస్తృతమైన పర్యవేక్షణ కారణంగా 85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆటంకాలు తొలగిపోయి అభివృద్ది వేగవంతమైందని తెలిపారు. నేపాల్కు భారత్ ఈరోజు 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రతా కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులున్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకోవడానికి భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురవేసింది. అధ్యకుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను ఏబీవీపీ గెలుచుకుంది. ఏబీవీపీకి చెందిన ఎస్ దబ్బాస్ అధ్యకుడిగా, రియా చావడి కార్యదర్శిగా, లక్ష్యరాజ్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విజయాన్ని సాధించారు. ఇక ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకిన్ కైవసం చేసుకున్నారు. జ్యూసో ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఏబీవీపీ నాయకులను, విద్యార్థులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. 20వ ఆసియా క్రీడలు జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. 2 గంటల పాటు జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో జపాన్ రాజకుటుంబం, క్రీడా అధికారులు, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యకులు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ పాల్గొన్నారు. భారత్కు చెందిన 501 మంది సభ్యుల బృందానికి 2 సార్లు ఒలింపిక్ పథక విజేత మనుభాకర్, కబడ్డీ క్రీడాకారుడు పవన్ సెహ్రావత్ నేతృత్వం వహించారు. షాట్ పుటర్ తేజిందర్ పాల్ సింగ్ తూర్ స్థానంలో పవన్ సెహ్రావత్ జెండా కోయగా వ్యవహరించారు. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. రేపు నిస్సిషిన్లో జరిగే 2వ సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడనుంది. టెక్బాల్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా 1-2 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఇమ్మా సోమయ్య చేతిలో ఓటమి పాలైంది. రేపు కాంస్య పథకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో క్విన్సీ తలపడనుంది. మధ్యప్రదేశ్లోని అగర్మాల్వా జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ప్రధాని తన సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి

0: 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాసేవను జాతీయ అభివృద్దికి కృషి చేయడాన్ని తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన 20వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో మంత్రి పాల్గొని నూతనంగా ఎంపికైన 200 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఢాకాలో వరుసగా చోటు చేసుకుంటున్న బాంబు పేలుళ్లు బస్సులకు నిప్పు పెట్టిన సంఘటనల దృష్ట్యా రాజధాని వ్యాప్తంగా భద్రతను తీవ్రంగా పటిష్టతరం చేశారు. ఈ సందర్బంగా డిటెక్టివ్ బ్రాంచ్ చీఫ్, అదనపు పోలీస్ కమిషనర్, ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ ఎండీ షఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ 200 కంటే ఎక్కువ చెక్పోస్టులను ఏర్పాటు చేసి నగరంలోని ప్రధాన ప్రవేశ మార్గాల వద్ద అదనపు బలగాలు మోహరించినట్లు తెలిపారు. భారత్ నేపాల్ భాగస్వామ్యాన్ని పునరుద్దరించుకోవడానికి ఈ వేదిక కీలకమైందని నేపాల్ ఆర్థిక మంత్రి డాక్టర్ స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. న్యూఢిల్లీలో రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ నిర్వహించిన గ్లోబల్ ఆర్డర్లో భారత్ నేపాల్ సంబంధాల పునర్నిర్మాణం అనే అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ వాగ్లే మాట్లాడారు. కనెక్టివిటీ, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విందాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు కిసానువాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసానువాణి కార్యక్రమంలో ధాన్యం నిల్వలో ఆశించే పురుగులు, తెగుళ్లు, నివారణ చర్యలు ఈ అంశం గురించి మాట్లాడటం కోసం స్టూడియోస్లో ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి, హుజూర్నగర్ అగ్రికల్చరల్ కాలేజ్ కీటక శాస్త్రం విభాగం నుంచి ప్రొఫెసర్ ఏ పద్మశ్రీ గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
7: నమస్తే అండి.
6: ధాన్యం నిల్వ సమయంలో పురుగులు లేదా తెగుళ్లు ఆశించడానికి ప్రధానంగా కారణాలు ఎలా ఉంటాయి?
7: రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటను నిల్వ చేయడం సర్వసాధారణం, కానీ ఆ నిల్వ సమయంలో పురుగులు తెగులు ఆశించడం వల్ల మనకి ఎంతో నష్టం కలుగుతుంది. వివిధ పరిశోధన ఫలితాల ప్రకారం మనకి ఈ నిల్వ సమయంలో 6.58% మనకి పురుగుల వల్ల నష్టం కలుగుతుందని అంచనా. అయితే ఈ పురుగులు ఆశించడానికి ముఖ్యమైన 3 కారణాలు: మన నిల్వ చేసే గోదాముల పరిశుభ్రత పాటించకపోవడం, గాలి వెలుతురు లేకపోవడము, అదే విధంగా నిల్వ చేసిన గింజల్లో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకి పురుగులు తెగులు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. అంతేకాకుండా పంట ఎప్పుడైతే పరిపక్వ దశలో ఉంటుందో అప్పుడు తల్లి పురుగులు గింజలపైన గుడ్లు పెడతాయి. ఆ గింజలు ఎప్పుడైతే మనము గోదాములో నిల్వ చేస్తామో అప్పుడు ఆ కొత్త విత్తనానికి కానీ ధాన్యానికి కానీ పట్టడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి. అంతేకాకుండా మనకి నిల్వ చేయడానికి ఉపయోగించే గోన సంచులు కానీ వాహనాల ద్వారా కూడా మనకి నిల్వలో పురుగులు పట్టడానికి చాలా ఆస్కారం ఉంది.
6: సాధారణంగా మన రాష్ట్రంలో ప్రధాన పంటలైనటువంటి వరి, గోధుమ, జొన్న మరియు మొక్కజొన్న పంటలలో ఆశించేటటువంటి ఈ ముఖ్యమైనటువంటి పురుగులు ఏవి, అవి ఆశించాయని మనం ఎలా తెలుసుకోవచ్చు?
7: మనకి ప్రధాన పంటలైన వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న వంటి పంటల్లో మనకి నిల్వ చేసినప్పుడు ఎక్కువగా మనకి కనపడే పురుగులలో మొదటిది వడ్ల చిలుక. ఈ వడ్ల చిలుక అది సీతాకొక చిలుక జాతికి చెందినది. ఇది మనము గమనించినట్లయితే రైతులు దీని సులభంగా గుర్తించవచ్చు. దీని రెక్కలు పసుపు రంగులో ఉంటాయి, ఆ రెక్కల మీద నల్లని మచ్చ కూడా కనపడుతూ ఉంటుంది. మనము గింజలు చూసినట్లయితే కూడా ఈ పురుగు వల్ల నష్టం కలిగింది అని రైతులు

0: ఈజీగా తెలుసుకోవచ్చండి. దీనికి మనము గింజలు చూసినట్లయితే గింజల మీద గుండని రంధ్రం కనపడుతుంది. ఎందుకంటే తల్లి పురుగు గింజల మీద గుడ్లను పెడతాయి. ఆ గుడ్ల నుంచి వచ్చిన లార్వాలు లోపలికి ప్రవేశించి లోపల పదార్థాలు తింటూ అక్కడే కోశస్థ దశకు చేరుకుంటాయి. చివరిగా దాని జీవిత చక్రం పూర్తి చేసుకుని గుండెని రంధ్రం చేసుకుని తల్లి పురుగు బయటికి వస్తుంది. అంతేకాకుండా ప్రధాన పంటల్లో వరి కాని జొన్న మొక్కజొన్నలో కూడా ముక్కు పురుగు అనే పురుగు కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ ముక్కు పురుగు అనేది పెంకు జాతికి చెందినది. ఈ పురుగు మనం చూసినట్లయితే తలభాగము ముందుకు పొడుచుకొని వస్తుంది, అందువల్లనే దీని ముక్కు పురుగు అని అంటారు. చూసినట్లయితే దీని కూడా ఇది కూడా మనకు వడ్ల చిలుక వల్లనే ఇది గింజలపైన గుడ్లను పెడతాయి తల్లి పురుగులు. ఆ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు లోపల ప్రవేశించి లోపల పదార్థాలన్నీ తింటూ అక్కడ దాని గింజని డొల్లగా మార్చి తర్వాత గుండెని రంధ్రం చేసి బయటకు వస్తుంది. అంతేకాకుండా మనకి వరిలో అయితే ఎక్కువ గోదాంలో మనం చూసే పురుగు నుసి పురుగు. ఈ నుసి పురుగు అనేది చాలా ప్రధాన సమస్యగా ఈ మధ్య కాలంలో మారిందండి. ఈ నుసి పురుగు ఆశించిన గింజలు చూసినట్లయితే మనకి ఆ గింజల పైన మనకి ఆకారం లేని రంధ్రాలు కనపడతాయి. అదే మనము వడ్ల చిలుక మరి తర్వాత ముక్కు పురుగు ఆశించిన గింజలను చూసినట్లయితే దానిపైన గుండ్రని రంధ్రాలు కనపడతాయి. అంతేకాకుండా ఇది కూడా పెంకు జాతికి చెందినదే. ఈ పురుగుని చూసినట్లయితే కూడా మనం రైతులు చాలా సులభంగా గుర్తించవచ్చు. ఈ పురుగు తలభాగం కిందికి వంగినట్లు కనపడుతుంది. అదే విధంగా మనకి పిండి పురుగు అని కూడా ఎక్కువగా మరపట్టిన అంటే ఈ గింజలను మనము ఎప్పుడైతే మరపట్టిస్తామో అప్పుడు ఈ పురుగు ఆశించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మనకి ఇంట్లో కూడా చూసుకున్నట్లయితే మనకి ఇంట్లో పిండి కానీ రవ్వ కానీ ఉంటుంది. అంటే గోధుమల నుంచి పట్టించిన పిండి కానీ అంటే వరి నుంచి వచ్చిన రవ్వ కానీ ఇట్లాంటివి మొక్కజొన్న రవ్వలో మనకి ఈ పిండి పురుగు ఎక్కువగా కనపడుతుంది. అయితే రైతాంగులు మనం చూసినట్లయితే ఈ పదార్థాల్లో మనకి ముక్కిన వాసన కనపడుతుంది. అప్పుడు మనకి తెలిసిపోతుందండి ఇది మనకి పిండి పురుగు ఆశించిందని. అప్పుడు తక్షణమే మనము నివారణ చర్యలు తీసుకోవాలి. ఇలా మనకి ఈ వరి జొన్న మొక్కజొన్న ప్రధాన పంటలైన మన తెలంగాణలో పండించే పంటలలో మనకి ముఖ్యమైన పురుగులు, వాటిని ఎలా గుర్తించాలా, నష్టపరిచే విధానం ఎలా ఉందో ఇది ఇప్పుడు తెలుసుకున్నాం. అదే విధంగా మనకి ఇప్పుడు అప్పరాలు ఉంటాయి. అంటే మనకి పప్పు జాతికి చెందినవి పెసర కానీ మినుము కానీ కందులు కానీ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అందులో కూడా మనకి ఎక్కువగా నిల్వ చేసినప్పుడు పుచ్చు పురుగు ఆశించడానికి ఆస్కారం ఉంది. ఈ పుచ్చు పురుగు మనకి ఎప్పుడైతే పంట పరిపక్వ దశలో ఉంటుందో అప్పుడు ఆ తల్లి పురుగులు గింజలపైన గుడ్లు పెడతాయి. ఆ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు పొదిగి తల్లి పురుగులుగా మారుతాయి. అవే గింజలను ఎప్పుడైతే మనం గోదాంలో నిల్వ చేస్తామో అవి పక్కన అంటే కొత్త ధాన్యాన్ని ఆశించి వాటిని కూడా నష్టం చేయడం జరుగుతుంది. ఇవి కూడా మనకి ఈ తల్లి పురుగు ఏదైతే ఉందో గుడ్లు పెట్టిన తర్వాత లోపలికి పిల్ల పురుగులు ప్రవేశించి లోపల పదార్థాలన్నీ తింటూ మనకి గింజలు చూసినట్లయితే గింజల మీద గుండ్రని రంధ్రాలు కనపడతాయి. ఇది చాలా సులభంగా రైతులు గుర్తించవచ్చు. మనం ఇంట్లో చూసుకున్నట్లయితే కూడా పప్పులు ఎప్పుడైతే మనము నిల్వ చేస్తామో అప్పరాలను అప్పుడు కూడా మనకి ఈ దానిపైన గింజల పైన గుండెని రంధ్రాలు కనపడతాయి. అప్పుడు మనకి ఈ పుచ్చు పురుగు ఆశించింది అని మనము నివారణ చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా మనకి నూనె గింజలకు కూడా ఈ పుచ్చు పురుగు ఆశించడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ వేరుశనగ అనేది ప్రధానమైన నూనె గింజ పంట. ఇది నిల్వ చేసినప్పుడు మనకి ఈ పుచ్చు పురుగు ఏదైతే ఉందో ఆ తల్లి పురుగు ఆ గింజలపై అంటే కాయల మీద గుడ్లను పెడతాయి. గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగు లోపలికి ప్రవేశించి గింజ లోపలిని పదార్థాలను తింటూ కానీ గింజలోని కోశస్థ దశకు చేరుకోవన్నమాట. ఇవి ఇక్కడ బయటకు వచ్చి అంటే గింజ బయటకు వచ్చి అప్పుడు అది కోశస్థ దశకు చేరుకుంటుంది. సో ఈ పుచ్చు పురుగుని నివారించడానికి కూడా మనకి అంటే కాయలను చూసినట్లయితే మనకి గుండెని రంధ్రాలు కనపడడము, తర్వాత ఈ నూనె గింజలు ఎప్పుడైతే మనము విత్తనంగి వాడుకున్నప్పుడు కూడా మొలక శాతం తగ్గడము, అదే విధంగా నూనె శాతం తగ్గడం, ఇవన్నీ కూడా లక్షణాలు మనం కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అప్పరాలో ఆశించే పుచ్చు పురుగు కానీ కావచ్చండి, వేరుశనగలు ఆశించే పుచ్చు పురుగుల వల్ల మనకి కలిగే నష్టాల గురించి మనం తెలుసుకోవాలి. తర్వాత మనకి ఎప్పుడైతే ఆ నష్టపరిచే విధానం తెలుసుకున్న తర్వాత తక్షణమే మనము నివారణ చర్యలు చేపట్టాలి.
1: మేడం, సాధారణంగా మనము ఈ నిల్వకు ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ రోజులు ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చు?
0: ఇది రైతులు మనకి నిల్వలో ఆశించే పురుగులను నివారించడానికి ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనము పంట కోసి

0: తర్వాత తేమ శాతం ఎక్కువగా ఉంటుందండి. అంటే నిల్వలో పురుగులు ఆశించడానికి ముఖ్యంగా తేమ శాతం ఎక్కువగా దోహదపడుతుంది. అందుకని మనము ఎప్పుడైతే కోత కోసిన తర్వాత అప్పుడు తేమ శాతం 24% ఉంటుంది. మనము నిర్దిష్టమైన అంటే ప్రతి పంటకు ఒక నిర్దిష్టమైన తేమ శాతం ఉంటుంది. ఆ తేమ శాతం వచ్చేంత వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. తర్వాత మనకి గోదాంలో మనం నిల్వ చేస్తాం కాబట్టి గోదాంలో మనము పరిశుభ్రత పాటించుకోవాలి. అవసరమైతే సంవత్సరంకి ఒక్కసారి గోదాంకి సున్నం వేసుకోవాలి. అలాగే మనకి మార్కెట్లో చాలా డిస్ఇన్ఫెక్టెంట్స్ లభ్యమవుతుంటాయి. మాలథియాన్ అనే ద్రావణం, అంటే మనకి మాలథియాన్ 50 EC అనేది మనకి లభ్యమవుతుంది. అది 1:100 రేషియోలో మనం కలుపుకోవాలి. అంటే 1 మిల్లీలీటరు 100 మిల్లీలీటర్ల నీటిలో కలుపుకోవాలి. అలా మనకి 100 చదరపు మీటర్ల గోదాము ఉంటే కనుక మనకి 30 మిల్లీలీటర్ల మాలథియాన్ ను 3 లీటర్ నీటిలో కలుపుకొని ద్రావణం తయారు చేసుకుని ఆ గోదాములో ఉన్న కిటికీలు కాని తలుపులు కాని అన్నిటి మీద కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే అంటే వివిధ దశల్లో దాగి ఉన్న పురుగులన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా గోదాములో చీలికలు ఉంటాయి, పగుళ్ళు ఉంటాయి, అవన్నీ కూడా మనము పూడ్చుకోవాలి. అంతేకాకుండా తర్వాత మనము ఈ విత్తనాలని లేకపోతే ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి మనము గోనె సంచులను వాడతాము. వీలైనంత వరకు కొత్త సంచులను వాడాలి. ఒకవేళ పాత సంచులు వాడాల్సిన పరిస్థితి ఉంటే అది ఈ సంచులను మాలథియాన్ అనే ద్రావణంలో మనము 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలుపుకొని ద్రావణం తయారు చేసుకున్న తర్వాత ఈ సంచులన్నీ నానబెట్టుకొని తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత మన ధాన్యాన్ని నింపుకున్నట్లయితే మనకి పురుగులు రాకుండా మనం చూసుకోవచ్చు. అది లేకుండా మనకి వేప సంబంధించిన మందులు కూడా మనము సంచుల మీద పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనము మన ధాన్యాన్ని మనము పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ సంచులు అమర్చేట సరైన జాగ్రత్తలను తీసుకోవాలండి. సంచులు చాలా మంది రైతులు సంచుల మీద సంచి 30 అడుగుల ఎత్తు పెడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల పై సంచి యొక్క బరువు అంతా కింద సంచి మీద పడి ఆ ధాన్యం నాణ్యత కోల్పోతుంది. అందుకని 10 నుంచి 12 బస్తాల ఎత్తున వరకు పెట్టుకోవాలి. తర్వాత స్టాకింగ్ చేసిన తర్వాత ఒక స్టాక్ నుంచి ఇంకో స్టాక్ మధ్యలో కూడా కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి. కనీసం 50 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకి అంటే టెక్నికల్ పర్సన్ ఎవరైతే ఉంటారో మధ్య మధ్యలో ఇన్స్పెక్షన్ చేసుకుని అక్కడ శాంపిల్స్ డ్రా చేసుకుని అందులో పురుగులు ఉన్నాయా లేదా అని తెలుసుకున్న తర్వాత నివారణ చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. అంతేకాకుండా మనకి ఎప్పుడైతే మనం అప్పరాలను అట్లాంటివి నిల్వ చేసినప్పుడు మనం పాలిథిన్ సంచులు వాడినట్లయితే చాలా మటుకు మనము ఈ పురుగులను తెగులను నివారించడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా మనకి విత్తనం నిల్వకు ముందు కొన్ని అంటే మనకి సహజంగా లభ్యమయ్యేది వేప నూనె కాని కానుగ నూనె గాని తర్వాత వసకొమ్ముల పొడితోటి విత్తన శుద్ధి చేసుకుని తర్వాత నిల్వ చేసుకున్నట్లయితే కానీ మనకు పురుగులు తెగులు రాకుండా మనకు నిల్వకు ముందు అంటే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నిల్వలో చాలా మటుకు ఈ పురుగులను కంట్రోల్ చేసుకోవచ్చు.
1: రసాయనిక ఫ్యూమిగేషన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అది ఏ విధంగా చేస్తే చక్కటి ప్రయోజనం ఉంటుంది?
0: ఇంతకుముందు మనము నిల్వకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా ఒకవేళ మనకి అంటే పురుగుల సంఖ్య కనుక ఎక్కువగా ఉన్నట్లయితే నిల్వలో అప్పుడు మనకి ఫ్యూమిగేషన్ అంటే కెమిక రసాయనిక ఫ్యూమిగేషన్ తోటి మనం పురుగులను నివారించుకోవచ్చు. దీనికి మార్కెట్లో సల్ఫాస్ టాబ్లెట్స్ అని లభ్యమవుతూ ఉంటాయి. ఇది 1 టన్ను గింజలు లేదా ధాన్యానికి 1 బిళ్ళ పెట్టినట్లయితే 1 బిళ్ళ సుమారుగా 3 గ్రాములు ఉంటుంది. ఆ బిళ్ళ పెట్టినట్లయితే ఆ బిళ్ళ నుంచి ఫాస్ఫిన్ అనే వాయువు వస్తుంది. విషవాయువు వచ్చిన అప్పుడు ఆ పురుగులకు తాకిడి అవి ఆ పురుగులు చనిపోవడం జరుగుతుంది. కానీ ఈ ఫ్యూమిగేషన్ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా అంటే టెక్నికల్ పర్సన్ సూపర్విజన్ లోనే ఈ ఫ్యూమిగేషన్ చెయ్యాలి. ఎందుకంటే ఫాస్ఫిన్ గ్యాస్ అనేది అది విషవాయువు చాలా ప్రాణాంతకరంగా మారుతుంది. కాబట్టి ఇది ఫ్యూమిగేషన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ధాన్యాన్ని మొత్తం కూడా మనకి 1 పాలిథిన్ షీట్ తోటి కవర్ చేసుకుని దానిపైన అంటే మట్టి బస్తాలు కానీ లేకపోతే ఇసుక బస్తాలు పెట్టి ఎయిర్ టైట్ కండిషన్ చేసుకున్న తర్వాత, అంటే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే గాలి చొరబడకుండా ఉంటుంది, బయట నుంచి గాలి చొరబడదు. అదేవిధంగా పాస్ఫిన్ గ్యాస్ ఏదైతే వస్తుందో అది కూడా బయటికి రాకుండా చూసుకోవాలి. ఇలా 7 రోజులు ఎయిర్ టైట్ కండిషన్ చేసిన తర్వాత కిటికీలు కానీ తలుపులు అన్ని మూసుకొని తర్వాత 7 రోజుల తర్వాత ఈ పాలిథిన్ షీట్ కూడా నెమ్మదిగా తీసినట్లయితే అప్పుడు ఈ గ్యాస్ అనేది నెమ్మదిగా బయటికి వెళ్తుంది. అప్పుడు మనకి ఈ చూసినట్లయితే

అక్కడ అన్ని కూడా పురుగులు కానీ అన్ని చనిపోవడం జరుగుతుంది. సో ఇలా మనం ఈ ఫ్యూమిగేషన్కి చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక మంచి టెక్నికల్ పర్సన్ సూపర్విజన్లోనే ఎప్పుడు కూడా ఈ ఫ్యూమిగేషన్ అల్యూమినియం ఫాస్ఫైడ్ తోటి చేయాలి.

0: సమస్యలతోటి నిల్వ ఉంచినటువంటి ధాన్యం పాడవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు?
1: పురుగులే కాకుండా నిల్వ సమయంలో గోదాముల పక్షుల వలన ఎలకల వల్ల కూడా మనకి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. పక్షులు అయితే మనకి చూసినట్లయితే పక్షులు గూళ్ళు కానీ వాటి విసర్జించిన పదార్థాలతో మన ధాన్యము నాణ్యత కోల్పోతుంది. కాబట్టి దగ్గర ఉన్న మనకు పిట్ట గూళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అవి అన్నీ కూడా తీసేయాలి. తర్వాత మనకి కిటికీలకు కానీ తలుపులకు కానీ ఒక మంచి మెష్ డోర్స్ కానీ మెష్ అనేది ఏర్పరచుకున్నట్లయితే మనకి ఈ పక్షులు రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా వాటిని అంటే నివారించడానికి శబ్దము చేసే పరికరాలు కూడా వాడుకోవాలి. అదే కాకుండా మనకి రిఫ్లెక్టివ్ టేప్స్ అని మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ రిఫ్లెక్టివ్ టేప్స్ పెట్టినట్లయితే కూడా అవి పక్షులు రాకుండా మనము నివారించవచ్చు. అంతేకాకుండా ఈ గోదాముల ఎలకల వల్ల కూడా మనకి ఎక్కువగా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ ఎలకలు తినడమే కాకుండా వాటి విసర్జించిన పదార్థాలు వెంట్రుకలతోటి కూడా ధాన్యాన్ని నాణ్యత కోల్పోతూ ఉంటుంది. అందుకని మనము వీటిని నివారించడానికి మనకు జింక్ ఫాస్ఫైడ్ లేదా బ్రోమోడయాలన్ కేక్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిని వాడుతూ మనము ఈ ఎలకలని నివారించవచ్చు.
0: ధాన్యం నిల్వ చేసేటప్పుడు సరైన తేమ ఉండాలి, అదేవిధంగా బాగా ఎండిన ధాన్యాన్ని నిల్వ చేస్తే బాగుంటుంది అంటున్నారు. సాధారణంగా ఎంత తేమ ఉంటే బాగుంటుంది, అసలు సరైన తేమ ఎంత, అదేవిధంగా ఎటువంటి పరిస్థితులలో మనం ఏ విధంగా జాగ్రత్త చేస్తే ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది?
1: మనము ఇంతకుముందు చెప్పినట్లు తేమ వల్ల పురుగులు తెగులు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. ధాన్యంలో మనకు నిర్దిష్టమైన తేమ శాతం వచ్చే వరకు మనము ఎండలో ఆరబెట్టుకోవాలి. ఉదాహరణకి వరి అయితే మనకి 13% ఉండేటట్లు చూసుకోవాలి. అంతేకాకుండా మొక్కజొన్న అయితే 12%, ఉప్పరాలు అయితే 8-10%, నూనె గింజలైతే మనకి 6-8% ఉండేటట్టు చూసుకోవాలి.
0: పురుగులు ధాన్యం నాణ్యతను ఎలా ప్రభావితం చేస్తాయి, అదేవిధంగా ఆ ప్రభావితాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
1: పురుగులు ధాన్యం నాణ్యతని బాగా దెబ్బతీస్తాయండి. అంటే ఇది క్వాలిటేటివ్ లాసెస్ అండ్ క్వాంటిటేటివ్ లాసెస్ అని అంటాం మనము. అంటే మనకి బరువు తగ్గడం కానీ, తర్వాత రంగు మారడం కానీ, తర్వాత అదేవిధంగా మనకి పోషక విలువలు కోల్పోవడము, అదేవిధంగా ఎప్పుడైతే మనము ధాన్యాన్ని విత్తనానికి వాడుకున్నప్పుడు మొలక శాతం దెబ్బతినడము, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాము. దీనివల్ల మనకి మార్కెట్లో మనకి ఈ గింజలకి విలువ లేకుండా తగ్గిపోవడం జరుగుతుంది. దీనిని నివారించడానికి మనము అంటే సరైన సమయంలో ఏ పురుగు ఆశించిందో దాని నష్టపరిచే విధానాన్ని బట్టి లేదా పురుగుని చూసిన తర్వాత మనము దాని చిహ్నాలను బట్టి మనము రైతులకి అంటే సరైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అవగాహన కలగజేసినట్లయితే మనము పురుగులను మనం మరియు తెగులను గుర్తించి సరైన సమయంలో వాళ్ళు నివారణ చర్యలు చేపట్టవచ్చు. అలాగే నివారణ చర్యలో మనం ఇంతకుముందు చెప్పినట్టు నిల్వకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుని సరైన సమయంలో తీసుకున్నట్లయితే వాళ్ళు పురుగులని తెగులని రాకుండా వాళ్ళు కాపాడుకోవచ్చండి.
0: ధాన్యాన్ని నిల్వ చేసే ముందు ఏ ట్రీట్మెంట్స్ చేయాలి, ఏ విధంగా వాటిని ట్రీట్ చేస్తే చక్కటి ప్రయోజనం పొందొచ్చు అంటారు?
1: ఒకటి, మొదటికి తేమ శాతం తగ్గించడానికి మనకు సోలార్ హీట్ ట్రీట్మెంట్ అంటే ఎండలో ఆరబెట్టుకోవడము. అంటే ఇప్పుడు మార్కెట్లో మనకి చాలా సోలార్ డ్రైయర్స్ అని అవి అన్ని చాలా వాడుతున్నారు. అలా చేసినట్లయితే నిర్దిష్టమైన తేమ శాతం వచ్చే వరకు మనము ఈ ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలండి. తర్వాత రెండోది, పురుగులు తెగులు రాకుండా ముందస్తు చర్యగా విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనే సీడ్ ట్రీట్మెంట్ అంటారండి. మనకి ధాన్యం కాబట్టి మనం తినడానికి వాడతాం కాబట్టి వీటిని సహజంగా వచ్చే వనరులతోటి మనము అంటే వేప నూనె కానీ, తర్వాత తంగడాకు పొడి కానీ, అదేవిధంగా మనకి సిట్రోనెల్లా ఆయిల్ అనేది, పెప్పర్ మింట్ ఆయిల్ అనేది, ఇట్లాంటి ఆయిల్స్ అనేవి మార్కెట్లో చాలా లభ్యమవుతున్నాయండి. వాటితోటి మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పురుగులు తెగులు రాకుండా మనం చూసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మేము ఎక్కువగా పరిశోధన చేయడం జరిగిందండి. అందులో పరిశోధన ఫలితాల ప్రకారం మనకి ఇది అకోరస్ కొలామస్ అనేది అంటే వస కొమ్ముల పొడి తోటి మనం ఎప్పుడైతే విత్తన శుద్ధి చేసుకుంటామో అప్పుడు ఈ అప్పరాలకు కానీ వరి కానీ మొక్కజొన్న కానీ ఈ పురుగులు నిల్వలో ఆశించే పురుగులు రాకుండా మన ధాన్యాన్ని కాపాడుకోవచ్చండి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనకి హెర్మెటిక్ స్టోరేజ్ బ్యాగ్స్ అని కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అంటే ఇవి గాలి చొరబడకుండా అంటే బయట నుంచి గాలి చొరబడదు కాబట్టి మనకి ధాన్యము సురక్షితంగా

0: తేమ నుంచి కాపాడుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే మనకి నిల్వలో చాలా మటుకు మనము పురుగులు కాని తెగుళ్లు రాకుండా మనము కంట్రోల్ చేసుకోవచ్చు.
1: పురుగుల నియంత్రణ కోసం రసాయనికమైనటువంటి

0: ఆ పొడితోటి లేదా వేప నూనెతోటి విత్తన శుద్ధి చేయడం ద్వారా, అంటే మనకి ఆ అజాడిరక్టన్లో ఏదైతే చేదుతనం ఉంటుందో అవి పురుగులు తినకుండా చూస్తాయి. అంటే ఇవి యాంటీఫీడెంట్గా పనిచేస్తాయండి. అదేవిధంగా పురుగులని తరిమి కొట్టే గుణం కూడా ఉంటుంది. దీనిని రిపెలెంట్స్ అంటారు. రిపెలెంట్గా కూడా వాడవచ్చు. అదేవిధంగా కొన్ని మనకి అంటే కర్పూర తైలం కానీ సిట్రనెల్లా ఆయిల్ కానీ ఇట్లాంటి వాటిలోని ప్లాంట్ వొలటైల్ కెమికల్స్ ఉంటాయి. అంటే అది ఆవిరైనప్పుడు అందులో నుంచి వచ్చే కెమికల్స్ వల్ల మనకి అంటే నేచురల్ ఫ్యూమిగెంట్స్ లాగా పనిచేస్తాయి. ఇంతకుముందు రసాయనిక ఫ్యూమిగెంట్స్ అంటే అల్యూమినియం ఫాస్ఫైడ్ తోటి అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు సహజంగానే ఈ ఆయిల్స్ ఏదైతే ఉందో కర్పూర తైలం కానీ సిట్రనెల్లా ఆయిల్ కానీ ఇట్లాంటివన్నీ వాడినట్లయితే మనకి సహజంగా అవి పురుగులని నేచురల్ ఫ్యూమిగెంట్స్ గా పనిచేసి తరిమి కొడతాయి. సో ఇవి మనము కెమికల్స్ లో మనకి మార్కెట్ లో అవైలబుల్ అయ్యే కెమికల్స్ మాలథియాన్ కానీ డెల్టా మెథ్రిన్ కానీ అవి విత్తనానికి వాడినప్పుడు బాగా ఉంటుంది, కానీ తినే ధాన్యానికి వాడాల్సి వచ్చినప్పుడు సహజంగా మనకి దొరికే వస్తువులతోటి మనము విత్తన శుద్ధి కానీ దానికి మీద అంటే సంచుల మీద స్ప్రేయింగ్ కానీ అంటే పిచికారి చేసినట్లయితే మనము పురుగుల నుంచి తెగుల నుంచి కాపాడుకోవచ్చు.
1: సాంప్రదాయపరమైన ఈ పద్ధతులే కాకుండా ఆధునిక నిల్వ సాంకేతికతలు, స్టోరేజ్కి కావాల్సినటువంటి టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా, వాటి గురించి వివరంగా చెప్పండి మేడం.
0: ప్రాచీన పద్ధతిలో మనం నిల్వ చేసినప్పుడు మనకి గోన సంచుల్లో నిల్వ చేసేవాళ్ళమండి, కానీ ఇప్పుడు మనకి వాటికి హెర్మిటిక్ స్టోరేజ్ బ్యాగ్స్ అని వచ్చాయి. అంటే ఇది 3 పొరలలో బ్యాగ్స్ ఉంటాయి. దీనిని అంటే ఉదాహరణకి పిక్స్ బ్యాగ్స్ అంటే పర్డు ఇంప్రూవ్డ్ క్రాప్ స్టోరేజ్ బ్యాగ్స్, ఇవి 3 పొరల్లో ఉంటాయి కాబట్టి ఆ గాలి తేమ రాకుండా చూస్తూ ఉంటాయి కాబట్టి చొరబడకుండా ఉంటాయి కాబట్టి ఇందులో పురుగులు తెగులు రావడానికి ఆస్కారం ఉండవు. అదే కాకుండా మనకి చాలా రకాల బ్యాగ్స్ వచ్చాయండి. మనకి గ్రెయిన్ ప్రో బ్యాగ్స్ అండి, సూపర్ గ్రెయిన్ బ్యాగ్స్ అని. గ్రెయిన్ ప్రో బ్యాగ్స్ అనేది ఎక్కువగా అంతర్జాతీయంగా వాడుతున్నారు. సూపర్ గ్రెయిన్ బ్యాగ్ కూడా ఇది కూడా అంతర్జాతీయంగా వాడుతున్నారు. కాకపోతే ఇందులో మటుకు ఒక పాలిథిన్ లేయర్ అని ఉంటుంది, అది చాలా హై క్వాలిటీ ఉంటుంది. మాయిశ్చర్ ఇంపర్వియస్ అంటే అది తేమని తేమ శాతం లోనికి ప్రవేశించకుండా చూస్తుంది. అదే కాకుండా మనకి 0 ఫ్లై బ్యాగ్స్ అని ఉంటుంది, ఒక పొర ఏమో మనకి తేమ రాకుండా కాపాడుతుంది, ఇంకో పొర వచ్చేసి మనకి ఇన్సెక్టిసైడ్ తోటి ట్రీట్ చేసిన పొర ఉంటుంది కాబట్టి ఆ పురుగులు లోపలికి చొరబడకుండా ఉంటాయి. సో ఇట్లాంటి ఆధునిక పద్ధతిలోని మనకు ఎన్నో రకాల అంటే సంచులు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అవి వాడినట్లయితే రావు, మనకు పురుగులు తెగులు రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో జియోలైట్ బీడ్స్ మీద కూడా పరిశోధన చేయడం జరిగిందండి. ఈ బీడ్స్ వేయడం వల్ల మనకి అంటే ఆ సంచుల్లో మనకి అంటే 100 గ్రాములు ఒక నెట్టెడ్ బ్యాగ్ లో వేసి గోన సంచుల్లో కానీ ఏదన్నా ఎయిర్ టైట్ బ్యాగ్స్ లో పాలిథిన్ బ్యాగ్స్ HDPE బ్యాగ్స్ లో వేసినట్లయితే ఆ తేమ అంతా కూడా అది లాగేస్తుంది. అప్పుడు ఆ తేమ లేకుండా మనకి అంటే విత్తనానికి తేమ లేకుండా ఉండడం వల్ల మనకి పురుగులు కానీ తెగులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కూడా నానో టెక్నాలజీ మీద కూడా పరిశోధన జరుగుతుంది. దీంట్లో ఏంటి అంటే మనకి మాలథియాన్ డెల్టా మెథ్రిన్ అనేది చాలా ఎక్కువ మోతాదులో వాడుతూ ఉంటాం, కానీ నానో టెక్నాలజీలో చాలా తక్కువ మోతాదులో వాడడం జరుగుతుంది. కానీ ఇది ఇంకా పరిశోధనలోనే ఉంది కాబట్టి పరిశోధన ఫలితాలు వచ్చిన తర్వాత మనము ఈ టెక్నాలజీస్ అన్ని వాడినట్లయితే మనము నిల్వలో పురుగులు తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చు.
1: ధాన్యం నిల్వలో ఆశించు పురుగులు తెగుళ్లు నివారణ చర్యలు, ఇలా అనేక విషయాలను శ్రోతలకు అవగాహన కల్పించారు. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.
2: మిట్టీ కి సెహత్ బిగడనే లగి జబ్ మాటీ కమజోర్ పడ జాయేగి తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ. అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలహాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ భీ. అరే పహలీ వాలీ బాత్ కహాన్,
3: పర్ హమ్ తో సబ్ యహీ డాలే హై.
2: సబ్ నహీ, ఆజ్ భీ లాఖో జాగరూక్ కిసాన్ పరంపరాగత విధి సే ఫసల్ ఉగా రహే హై, ఖర్చా కమ్ ఔర్ ఉపజ్ కీ కీమత్ భీ బెహతర్ పా రహే హై.
3: సచ్ హై?
2: అరే బేటే, ఎక్స్పీరియన్స్ సే బతా రహే హై, ధూప్ మే బాల్ సఫేద్ నహీ కియే హై.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?

0: చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45 వస్తుంది. చిత్రసీమలో ఇప్పుడు వినండి, కూలీ నెంబర్ 1 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. సంగీతం ఇళయరాజా, సాహిత్యం సిరివెన్నెల.

0: ఆకాశవాణి సమయం 8 గంటలకు వస్తుంది. ఇప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విందాం.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి స్థానకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ గరుడ వాహనారూఢాయ నమః. శుభ సాయం. అదిగో దేవదేవుని యొక్క దివ్యధామం వెంకటగిరి శిఖరాల మీద ఉన్నటువంటి వెంకటగిరి శిఖర శిరోమణి అని చక్కగా చెప్పుకునేటువంటి స్వామివారు ఈ చక్కని సాయంకాల సమయంలో హైందవ సమయాన్ని అనుసరించి 34 గడియల 56 విఘడియల ఈ సమయంలో లౌకిక సమయాన్ని అనుసరించి 8 గంటల 1 నిమిషంలో అదిగో స్వామివారు వర్ష ఋతు భాద్రపద మాసం శుక్లపక్షంలో నవమి తిథి పూర్వకంగా సాగుతూ ఉండేటువంటి మూలా నక్షత్రయుక్తమైనటువంటి శనివారం నాటి సాయంకాలం అద్భుతంగా గరుడ వాహనారూఢుడుగా స్వామివారు ప్రత్యక్షమై సమస్తమైనటువంటి ఆకాశవాణి శ్రోతల హృదయాలలోనికి శబ్దస్వరూపంతో ప్రవేశించేటువంటి మంగళకరమైనటువంటి క్షణాలు. అదిగో దేవదేవుడిని చక్కగా తన యొక్క 2 రెక్కల మధ్యలో పట్టుకొని పొదిని పట్టుకొని ఎంతో సంతోషంతో భక్తుల దగ్గరకు తీసుకొచ్చేటువంటి ఆ గరుత్మంతుని యొక్క దివ్య స్వరూపాన్ని భక్తులందరూ కూడా దర్శిస్తూ ఎంతో గొప్పగా భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని తాము దర్శిస్తూ ఇక్కడ ఆ భగవాను సేవిస్తూ ఉన్నటువంటి శుభక్షణాలు. కపిలాక్షం గరుత్మౌతం సువర్ణ సదృశప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 2026వ సంవత్సరం చక్కగా ఈ భాద్రపద మాసంలో ప్రతి సంవత్సరము జరిగేటువంటి అనుస్యూతంగా వచ్చేటువంటి ఈ బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. సాలు అంటే సంవత్సరం అని అర్థం, కట్టు అంటే నియమము అని అర్థం. ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగా ఎక్కడైతే ఈ భాద్రపద మాసంలో చక్కగా వస్తుందో కన్యామాసం అంటారు, అటువంటి ఆ సమయంలో జరిగేటువంటి ఉత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ సంవత్సరం 2 బ్రహ్మోత్సవాలు వస్తాయి. వచ్చేటువంటి నెలలో అధిక మాసం రావడం చేత మరలా కూడా బ్రహ్మోత్సవాలు రావడం జరుగుతుంది. ఇక్కడ నవాహిక బ్రహ్మోత్సవాలు 9 దినాలు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఈనాడు 5వ దినం రాత్రి ఈ గరుడ జరిగేటువంటి గరుడోత్సవం చాలా ముఖ్యమైనదిగా ప్రథమ గణ్యమైనదిగా చెబుతూ ఉంటారు. వేదాత్మా విహగేశ్వర అని చాలా గొప్పదైన సూక్తిని అనుసరించి ఆయన గరుత్మంతుడు వేదస్వరూపుడు. వైదికములైనటువంటి సామగానం, ఆ సామవేదానికి సంబంధించిన రథంతర సామమని 1 శాఖ, బృహత్ సామమని 1 శాఖ, ఈ 2 శాఖలే 2 రెక్కలుగా కలిగినటువంటి వాడై స్వామిని తన రెక్కల మధ్యలో పురిగి పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి

0: ఆ గోవిందుడిని చక్కగా తీసుకుని వస్తూ ఉన్నారు. ఋగ్వేదం, యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం అనేటువంటి 5 విభాగాలుగా ఉంది కాబట్టి ఈ సమస్తమైనటువంటి వేదాత్మ వేదములకంతా కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు మహానుభావుడు ఆ గరుత్మంతుడు. కాబట్టి అటువంటి ఆయన్ను వేదాత్మ విహగేశ్వర అని చెప్పడంలో ఎంతో ఆ సబబు ఉంటుంది. కాబట్టి స్వయంగా సుప్రభాతంలో ఆ అన్నంగరాచార్య స్వామి వారు కీర్తిస్తారు, శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని. 7 కొండలు, 7 కొండలలో గరుడాచలం గరుడ పర్వతం కూడా ఒకటి. కాబట్టి ఆ అటువంటి గరుడాచలం మనం తిరుమలకు వచ్చేటప్పుడు చూడవచ్చు, అరిపిరి రోడ్డులో వచ్చేటప్పుడు వినాయకుడి గుడికి సమీపంలో ఎగువగా గరుడ పక్షి ఆకారంలో మనకు చక్కగా తిరుమల కొండ కనబడుతుంది. కాబట్టి కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రిం కలవయుగే అని పెద్దల మాట. త్రేతాయుగంలో గరుడాద్రి అనేటువంటి పేరు ప్రధానంగా ఉండేదని వామన పురాణం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా విష్ణుదేవుడిని ఆ చక్కగా ఆరాధించేటువంటి విధానంలో వైకుంఠంలో ఉండేటువంటి వెంకటం అనేటువంటి క్రీడా పర్వతాన్ని వరాహ విష్ణుదేవుడి యొక్క ఆజ్ఞానుసారం గరుత్మంతుడు భూమి మీదకి తీసుకొని వచ్చి సువర్ణముఖి నదికి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ పర్వతానికి గరుడాద్రి అనేటువంటి పేరు చక్కగా కలిగిందని మార్కండేయ పురాణం చెబుతుంది. అందుకనే వైకుంఠలోకాద్ గరుడే విష్ణో క్రీడాచలో వెంకట నామధేయ ఆనీయచ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాస హేతో అని. కాబట్టే మహర్షులు గరుడాద్రిని వెంకటాద్రిని వేదస్వరూపంగా వర్ణించినారు. కాబట్టే వేదమంత్రం కూడా అరాయికాణే గిరింగచ్చే తంబిదు ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల. కాబట్టి భక్తుడికి చక్కగా సలహా ఇస్తూ నీ అభీష్ట సిద్ధి కోసం శ్రీనివాసుడి నిలయమైనటువంటి వెంకటాచల పర్వతానికి వెళ్ళమని ఋగ్వేదం చక్కగా భక్తులకు సలహా ఇస్తుంది. కాబట్టి గరుడాచలం శేషాచలానికి నామాంతరం. కాబట్టి గరుడు వేదస్వరూపుడు. అటువంటి అనేక విశేషాలు మనం చక్కగా మరొక వ్యాఖ్యాత గారైనటువంటి సాక్షాత్ సాయిబాబు గారి యొక్క మాటల్లో మనం చక్కగా తెలుసుకుందాం. అందుకోండి సాయిబాబు గారు.
1: గరుడాద్రివాస గోవిందా గోవిందా. తిరుమల గిరులన్నీ కూడా భక్తులతో నిండిపోయి అత్యంత ఆనందంగా భక్తులంతా గోవిందనామ స్మరణలతో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళాకారుల బృందాల యొక్క విశిష్టమైనటువంటి కళా ప్రదర్శనలతో అందమైన ఆ గోదాపిరాట్కి సమర్పించినటువంటి పుష్పమాలిక ధారి అయి శ్రీనివాసుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈనాడు తనకు అత్యంత ప్రియతములైనటువంటి గరుత్మంతుడి మీద అధిరోహించి ఇందాక వారు చెప్పినట్లుగా వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడాయన వేదాల చేత తెలియబడేటువంటి పరమాత్మ స్వరూపమని మనకు గుర్తుకు వస్తూ ఉంటోంది ఈ సన్నివేశం ద్వారా. కలియుగ ప్రత్యక్ష దైవంగా కామితార్థ ప్రజలుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఆయన దివ్య వైభవం ఇది గరుడాద్రి అని గరుడ గమన స్వరూపుడైనటువంటి పెరియ సిరువడి అని సంప్రదాయవేత్తలు పేర్కొంటూ ఉండేటువంటిది. ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనాడు ఈ గరుడ సేవని చాలా విశిష్టంగా నిర్వహిస్తూ ఎక్కడ చూసినప్పటికీ కూడా పుష్ప సోయగాలతో విద్యుత్కాంతులతో ఇదేనా వైకుంఠం ఇదే వైకుంఠం అని సూచిస్తూ ఉన్నట్లుగా ఆ దేవదేవుడు దేవతా సార్వభౌముడు పురాణ పురుషోత్తముడు ఆ వెంకటపతి ఈనాడు మనకు దర్శనమిస్తూ ఉంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క

0: వైభవాన్ని భక్తులకు అందించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన ఆకాశవాణి కేంద్రం వారు. స్వామి ఎలాంటి స్వరూపుడు? శ్రీ వినత కుమారుడు ప్రసిద్ధగతిని పరిచర్య సల్పగా పావన శంఖ చక్రముల పారరుతి ప్రకటింపజేయగా శ్రీవర భక్త కోటిని పరీక్షల సల్పి సమాదరింతువే నీ విభవమ్ములెన్నలగునే కరుణాలయ వెంకటేశ్వరా. మద్దూరి రామ్మూర్తి గారు అద్భుతంగా స్వామి వైభవాన్ని చెప్తారు. స్వామికి ప్రియతముడు గరుత్మంతుడు. ఇందాక మన ప్రశాంత్ శర్మ గారు చెప్పారు చక్కగా శయ్యగా పాదుకలుగా స్వామి ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు ఎలాగ కావాలంటే అలాగ తనను తాను మలచుకొని స్వామి సేవ కైంకర్యాలు చేయడానికి సదా సన్నద్ధంగా ఉంటాడు గరుత్మంతుడు. మనం తిరుమల క్షేత్రంలో స్వామివారి దివ్య సాన్నిధ్యంలో చూస్తే ఒక కాలు ముందుకు నిలిపి మరొక కాలు వెనకకు సాచి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అంజలి ముద్రలో నిలిచి అంజలిం పరమాముద్రే క్షిప్రం దేవప్రసాదిని ఆ స్వామి యొక్క రెండు చేతులు ఆ గరుత్మంతుడు రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం అనేది ఒక ముద్ర అన్నారు. ముదం ద్రావయతీతి ముద్ర అంటే పరమాత్మను సంతోషింపజేస్తోందిట. అందువల్లనే అంజలి ముద్రతో ఉంటాడు ఆయనే. ఇప్పుడు రెండు చేతులు చాచి స్వామివారి మృదుమధురమైన అరుణారుణ కాంతులతో విరాజిల్లేటువంటి ఆ పాదపద్మాలను చేతులతో ధరించే ఎంత అద్భుతం అంటే మనం కూడా పరమాత్మను ఎప్పుడూ కూడా హృదయంలో ధరించాలి. ఆ పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఆ స్వరూపం ఎలాగ తెలుస్తోంది? జ్ఞానం చేత తెలుస్తోంది. స్వామికి ప్రియతముడు అని చెప్పుకున్నాం కదా, ఆయనకు రెండు రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు కర్మ భక్తి అనే రెక్కలతో కూడినటువంటి ఆ జ్ఞానమే మూర్తీభవిస్తే గరుత్మంతుడు అన్నారు. ఆ గరుత్మంతుడి మీద ఎవరున్నారు? శ్రీనివాసులు ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక చేతిని క్రిందకు చూపిస్తున్నాడు, మరొక చేతిని ఆ మోకాళ్లకు స్పృశింపజేస్తూ ఉన్నాడు. మరి ఏం సందేశం ఇస్తున్నాడు ఈయన అంటే మహానుభావులు చక్కగా చెప్పారు. మత్పాదవు శరణం వ్రజేతి చరణవు సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాగ్రౌ జగతోస్య రక్షణ ధియాతిష్ట దయాసాగర సశ్రేయాంసి జ్యోతిర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు అంటారు. మనం టీటీడీ పంచాంగాల్లో లోపల ఈ శ్లోకం ఉంటుంది, ప్రతిరోజు చదువుకుంటే ఎంతో విశేషం. ఏమిటా స్వామి యొక్క వైభవాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారు వేదాంతం జగన్నాథాచార్య స్వామి వారు. ఆయన ఏమన్నారు అంటే రోగల పురాణాలలో అభివ్యక్తమైన భావమే అది, మార్కండేయ అది మహర్షాదులు చెప్పారు. ఎవరైతే తన పాదాలను ఆశ్రయిస్తారో శరణాగతి చేస్తారో అలాంటి వారికి జ్ఞానం సంస్పృశతీతి జ్ఞానమపి పాణిభ్యాం ఈ సంసారం అనేటువంటి సముద్రం సామాన్యంగా సముద్రంలో పడితే మునిగిపోవటమే కానీ ఇక్కడ భగవత్ పాదాలనేటువంటి వాటిని పట్టుకుంటే మత్పాదవు శరణం రజేతి చరణవు సంసార సింధుస్తదా జ్ఞానం సంస్పృశతీతి అంటే మోకాలిలోకే వస్తోందిట ఆయన పాదాలను పట్టుకుంటే. ఇది సూచిస్తూ ఉన్నాడు ఆయన. ఇతర అవతారాలన్నిటిలో ఏ అద్భుతమైనటువంటి అభయ ప్రదానం చేశాడో దాన్ని సూచిస్తూ ఈ కలియుగ ప్రత్యక్ష దైవం మనకు అనేకమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉన్నారు. వాటిని అన్నింటినీ మనం గ్రహిద్దాం. ఇప్పుడు మన ప్రశాంత్ శర్మ గారు మరికొన్ని విశేషాలను వివరిస్తారు. ఆ దివ్య వైభవాన్ని శ్రవణం చేసి ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. గరుడాద్రివాస గోవింద గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. అదిగో అద్భుతమైనటువంటి

0: మరుత్మంతుని రెక్కల మధ్య అన్ని వైపుల నుంచి ద్వితీయులు వెలుగుతూ ఉండగా రాజరిక వైభవాన్ని చక్కగా చూపిస్తూ శక్తోపచార భక్తోపచార రాజోపచార విశేషాలను స్వీకరిస్తూ అదిగో అందమైనటువంటి వెంకటాద్రి నాయకుడు కదిలి వస్తున్నటువంటి కమనీయ రమణీయ క్షణాలు. స్వామివారు ఈరోజు తన యొక్క పరమభక్తురాలైనటువంటి గోదాదేవి అందించిన సువాసనతో కూడిన పుష్పమాలలు ధరించి చిరునవ్వులతో మహాసంతోషంగా కదిలి వస్తున్నాడు. గోదా సమర్పిత సువాసిత పుష్పమాల లక్ష్మీ సుహారమణి భూషి సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః శ్రీ వెంకటాద్రి నిలయో జయతి ప్రసన్నః. వెంకట నాయకుడంటే చాలా మక్కువండి ప్రజలకు, కాబట్టే శతాబ్దాల తరబడి ఎవరినైతే చూడాలని అనేక కష్టాలనంతా కూడా ఓర్చుకొని వస్తున్నారో అటువంటి స్వామి ఇదిగో ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాడు. ఎలా ఉన్నాడు చూడండి అంటారు, గోదాదేవి సమర్పించినటువంటి అత్యంత పరిమళభరితమైన పుష్పమాలలు ధరించి మకర కంఠి లక్ష్మీహారంతో సువర్ణ సహస్రనామ మాలికను ధరించి ఉన్నాడు స్వామి. గరుడుని మీద ఆసీనుడై దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సకల శుభాలను కలిగిస్తారు. ఆకాశవాణి శ్రోతల యొక్క హృదయాలలోకి శబ్దరూపంగా తాను దిగి వచ్చినటువంటి మహాత్ముడు, ఆయన అద్భుతమైనటువంటి పరాక్రమంతో విశ్వాన్ని నడపడమే కాదు చాలా గొప్పదైన ప్రేమతో భక్తులను అక్కున చేర్చుకుంటాడని అంటారు. స్వయంగా అన్నమాచార్య స్వామివారు ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులను ఎంతో గొప్పగా కీర్తిస్తూ అంటారు, నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి, సతులు సుతులు పరిసరులు బాంధవులు హితులు కొలువగా ఇనుదరును, శత సహస్ర యోజన వాసులును వ్రతములతోడని ఒత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి. స్వామివారి యొక్క దర్శనాన్ని చూడాలి చెయ్యాలి అనుకుని వచ్చేటువంటి భక్తుల యొక్క స్వభావాలను ఎంతో చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. ముడుపులు జాళలు మొగితల మూటలు కడలేని ధనము కాంతలను, కడుమంచి మణులు కరులు తురగములు వడిగొని వెలగుచు ఒత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వనలలోనే ఒత్తురు కదలి. ఆ దేవదేవుడి యొక్క దివ్య వైభవాన్ని తాము కళ్ళారా చూడాలని, ఆ మహనీయుణ్ణి దర్శించాలని ఎంతో ఆశతో ఆయన నా యొక్క అనుగ్రహంతో తమ మనస్సులో ఉండేటువంటి కోరికలంతా కూడా పూర్తి చేసుకోవాలని చాలా గొప్పదైనటువంటి ఆశలతో వస్తారు అని ఆ భక్తుల యొక్క భావాలను చాలా చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. అందుకనే అయ్యా మిమ్మలను మేము వదలము, మీ యొక్క అద్భుతమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణ వర్షపాతమే మా జన్మలకు ఏడుగడ అంటారు భక్తులు. శ్రీధరాధినాయకం శ్రీతాపవర్గదాయకం శ్రీగిరీశమిత్రమంబుజక్షణం విచక్షణం శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం నాగరాద్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. ఆ దేవదేవుడిని వెంకటేశ్వరుడిని మేము నిరంతరం కొలుస్తాం కలుస్తాం పిలుస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన యొక్క అద్భుతమైన కరుణాకటాక్షాలలోనే మా జన్మను ధన్యం చేసుకున్నామని ఆయన్ని ఎప్పుడూ కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు. అటువంటి అద్భుతమైన భక్తుల యొక్క సందోహం ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో వచ్చి అదిగో ఇప్పుడు ఈ క్షణంలో అన్ని విధాలుగా కూడా భక్తులు గోవిందనామ స్మరణపూర్వకంగా స్వామిని తమ హృదయంలోకి ఆహ్వానిస్తూ తమ జన్మ ధన్యమైందని తరిస్తున్నారు. అయ్యా సాయిబాబు గారు మీరందుకోండి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: అత్యంత ఆనందదాయకంగా అత్యంత ఆనందదాయకంగా మనమంతా ఇప్పటిదాకా

చక్కగాని శ్రవణం చేశారు. నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటిది అదే అంటే బాగా వినడం. ఆ తర్వాత వస్తుంది కీర్తనం. 32,000 కీర్తనలు అన్నమాచార్యుల వారు అందించారు స్వామి అనుగ్రహంతో. 500,000 కీర్తనలు అందించారు పురంధరదాసు. 24,000 కీర్తనలు త్యాగరాజస్వామి. ఎంతంత అద్భుతమండి పరమాత్మని కీర్తన చేయడం. అది మాకు చేతగాదంటారా, స్మరణ చేయమన్నాడు. గోవిందనామస్మరణం స్మరణాదిష్టవర్షుణ భవాబ్ధితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రచకిరీటకుండలం ప్రళంబ సూత్రోత్తమ మాల్యభూషితం నమామ్యహం వెంకటశైల నాయకం. మహానుభావులు చక్కగా సమ్యక్ కీర్తనం సంకీర్తనం బాగుగా కీర్తన చేయండి. ఎవరిని కీర్తించాలి? భగవానునే. ఆయన నామ రూప లీలా గుణధామ విశేష వైభవాలని మనం కీర్తిస్తే ఏమవుతోంది? నోరు పవిత్రమవుతోంది. నోటి ద్వారా మనం రెండు పనులు చేస్తూ ఉంటాం, మాట్లాడటం చేస్తూ ఉంటాం, ఇంకా ఏం చేస్తాం? తినటం చేస్తాం. ఈ రెండింటినీ పవిత్రీకృతం చేసుకోవాలి అని పెద్దలు భగవదారాధన చేసి ఆ భగవన్ నివేదితమైనటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం. ప్రసాదం అంటే అనుగ్రహం అని. రెండవది కీర్తనం, ఆ భగవంతుని యొక్క నామరూప గుణ కీర్తన. మనకు కీర్తన చేయడం పాడటం రాదండి అని అంటారా? నామం చేయమన్నాడు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం. ఇక్కడ ఈనాడు ఎక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి, అస్సాం నుంచి, అరుణాచల ప్రదేశ్ నుంచి, ఇలాగ దక్షిణ భారతదేశంలో కేరళ, ఇలాగ అనేక రాష్ట్రాల నుంచి వారి వారి ప్రదేశాలకు ప్రాంతాలకు సంబంధించిన భగవంతుని యొక్క దివ్య నామరూప గుణకీర్తనలు చేసేటువంటి కళా బృందాలు ఈనాడు తండోపతండాలుగా, బృందాలు బృందాలుగా ఈ భక్త జనానీకాన్ని చక్కగా అలరింపజేస్తూ స్వామి వైభవాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మనం అది చేయలేము అని అంటే మనం ఉన్న చోటని గోవిందనామస్మరణ చేసినా భగవానుడికి దూరం కాదు. మనకు దూరం అయితే అవ్వచ్చు, తిరుమలకు మన ప్రాంతం దూరం అయితే అవ్వచ్చు, కానీ భగవంతుడికి ఏమి దూరం కాదు. భక్త్యా భగవంతం జ్ఞేయం. భగవంతుణ్ణి భక్తుడు భక్తి ద్వారా తెలుసుకుంటాడు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తిరిత్యభిధీయతే అంటాడు పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాద నారదాదులలో ప్రహ్లాదుడికి గురువు గారైనటువంటి నారద మహర్షి. పరమ ప్రేమ రూపమైనటువంటిది ఆ భక్తి. ఆ పరమాత్మ మీద కలిగేటువంటి ప్రేమకు ఆ భక్తి భావం ఎలాగ ఉంటోంది, వ్యక్తం అవుతూ ఉంటోంది, అర్చన ద్వారా అవుతోంది. పాదసేవనం అర్చనం. మనకు తెలిసిన భగవంతుని యొక్క నామాలు చదువుకొని ప్రతినిత్యము కూడా స్వామి ఆ చిత్రపటం దగ్గరైనా రెండు పుష్పాలు వేసి మనం తినే ఆహారాన్ని ఆయనకు చూపించి ఆయన స్వీకరించినట్లుగా చేతితో తీసుకున్నట్లుగా భావన చేసి తత్ప్రసాదంగా ఆయన భుక్త శేషాన్ని ఆయన తినగా మిగిలిన దాన్ని మనం తింటున్నామనే భావన చేస్తే ఆ తీసుకునే ఆహారం ప్రసాదం అవుతుంది. అలాగా ఆయనకు మనం ఏ వస్తువు అయినా సరే తీసుకొని ఆయనకు సమర్పించి తచ్చేషంగా స్వీకరిస్తే భగవద్ అనుగ్రహాన్ని మనం పొందాము అనేటువంటి ఒక చిత్త నైర్మల్యం కలుగుతోంది, నిర్మలత్వం కలుగుతోంది. మనం చేసే పనిని ఏదైనా భగవంతుడికి సేవ అనే భావంతో చేస్తే నువ్వు ఏ పని చేసినా అది పవిత్రమవుతోంది. అందువలనే నువ్వు చేసే పని కాదు, ఆ భావన గొప్పది అని మనకు మహానుభావులు చెప్పారు. అందువలనే ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ ఈ గరుడ వాహనం మీద అంటే వేదాల ద్వారా పరమాత్మ జ్ఞాన వికాసం ద్వారా, భక్తి ద్వారా, సత్కర్మాచరణ ద్వారా ఆ భగవద్ అనుభూతిని పొందవచ్చు అని మనకు అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. మరికొన్ని విశేషాలని మనం వ్యాఖ్యాత ద్వారా తెలుసుకుందాం. రమారమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద, వెంకటాద్రివాస గోవింద గోవింద.

0: గరుడ వాహనారూఢ గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణతో భక్తులు దిక్కులు పిక్కటిల్లేటట్టుగా అన్యవైపులా స్వామిని కీర్తిస్తూ ఉండగా అదిగో స్వామిని చక్కగా పొదివి పట్టుకొని ఆ గరుత్మంతుడు ఆయనకు రెండు రెక్కలు, ఆ రెండు రెక్కలు కూడా వేదస్వరూపాలని పెద్దలు చెబుతారు. సామగానం సామవేదం అనేటువంటి దాంట్లో సామగానంలో రెండు శాఖలు ఉన్నాయి, బృహత్సామం అని ఒకటి, రథంతర సామం అని ఒకటి. ఆ రెండు శాఖలు ఆ రెండు రెక్కలుగా స్వామివారిని చక్కగా ఆ రెండు రెక్కల మధ్యలో పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా తీసుకుని వస్తున్నాడు ఆ గరుత్మంతుడు ఈనాడు. అటువంటి స్వామిని నేరుగా చూడడం, అందుకనే ఆయనకు పెరియ తిరువడి అని పేరు తమిళ సంప్రదాయంలో గరుత్మంతుడికి. సుపర్ణం వైన తేయం చ నాగారిం నాగభీషణం జితాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం తార్క్ష్యం కశ్యప నందనం ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః యపఠేత్ ప్రాతరుత్థాయ స్నానేవా శయనేపివా విషమ్నాక్రామతే తస్య నచ హింసంతి హింసకాః సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే బంధనాన్ ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ. ఇట్లా స్వామివారిని గరుత్మంతుణ్ణి కొలిస్తే ఆయన్ను 12 పేర్లతో చక్కగా సుప్రసిద్ధంగా పిలుస్తారు. గరుత్మ సుపర్ణుడని, వైనతేయుడని, నాగారి అని, నాగభీషణుడని, జితాంతకుడని, విషారి అని, అజితాడు అజితుడు అని, విశ్వరూపుడు అని, గరుత్మంతుడు అనేటువంటి పేరు సుప్రసిద్ధం. ఖగశ్రేష్ఠుడు, తార్క్ష్యుడు, కశ్యప ప్రజాపతి యొక్క తనయుడు కాబట్టి కశ్యపనందనుడు అని ఇట్లా 12 పేర్లతో ఎవరైతే పిలుస్తారో మహాత్ముడైనటువంటి గరుత్మంతుణ్ణి ఉదయం గాని మధ్యాహ్నం గాని సాయంత్రం గాని గరుత్మంతుణ్ణి ఇలా సేవించినటువంటి వారు అనేక రకాలైన విషబాధకి తప్పించుకుంటారు అని కూడా దాని ఫలితాన్ని చక్కగా పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే సంగ్రామంలో గాని వ్యవహారం యుద్ధంలో వ్యవహారంలో అలాగే విజయము అనేది ఆయనకు చేసిన వాళ్లకు చక్కగా సిద్ధిస్తుందని చెబుతూ ఉన్నారు. అటువంటి ఆ గరుత్మంతుని యొక్క అద్భుతమైనటువంటి మూపు మీద అందమైనటువంటి అభయహస్తాలతో చక్కగా కల్పిస్తున్నటువంటి స్వామి శ్రేష్టమైనటువంటి తన యొక్క కరుణా కటాక్ష విశేషాలను అందిస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని మనసారా తలవడం, నోరారా పిలవడం, మన శరీరం కొద్ది ఆయన్ను సేవించడం చాలా ఉత్తమమైన మార్గం. శ్రీయక్క అంగాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ మంగళాద్యాని, మంగళ మధ్యాని, మంగళాంతాని, కర్మ కర్తవ్యాని అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి మంగళస్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడిని చక్కగా పిలవడం, తలవడం, కొలవడం మన యొక్క కర్తవ్యంగా భావించి అద్భుతమైన ఫలితాలను మనం పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాచరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఆర్ రామగోవిందరెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30. ఇప్పుడు వింటారు జానపద సంగీత గీతాలు.

0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ ద్వారా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. మరి ఈ కార్యక్రమాలు మళ్ళీ వినాలి అనుకుంటే నిజామాబాద్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి మళ్ళీ వినండి ఈ కార్యక్రమాలు. మీరు వింటున్నారు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు. ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: నాకు మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.

0: భూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు వింటున్నారు జానపద గీతల కార్యక్రమంలో జానపద

శ్రోతలు, మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: good projects are there, be it hydrogen, renewable energy, wind energy, solar energy. All these things are excellent steps by the government, and a lot of progress has taken place.
1: Okay, India's conservation efforts have recorded progress, Anand, in protecting species such as the tigers, lions and elephants, while attention is also given to vultures and the great Indian bustard. Why must wildlife governance focus on habitats and ecological balance rather than on individual species alone?
0: See, this is an ecosystem, and in the food chain, food web, everything is connected. Say, for example, if you kill the snakes, rat number will increase. So you have to focus on the ecosystem because it's interconnected. And naturally, if you protect any ecosystem and you make it more and more diverse, it will be resilient and it will survive. But if you make it a monoculture and reduce the species, it will become less and less resilient and it will collapse.
1: Okay. In the end, I would like to quote what the Prime Minister said, that this earth is our mother and we are her children. And with this thinking, India is working to build a responsible and sustainable future. So thank you so much for joining Akashvani.
0: Thank you, Rajeshji.
2: You were listening to a discussion on strengthening environmental governance. The participants were Anand Sharma, environmentalist, and Rajesh Lake, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. Spotlight.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 9:30 దాటి 23 సెకండ్లు. ఇప్పుడు వింటారు ఈరోజు స్థానిక జిల్లా కోర్టు భవనంలో జడ్జీల ద్వారా మీడియేషన్ ఫర్ ద నేషన్ 3.0 పోస్టర్ ఆవిష్కరణపై ఆకాశవాణి నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరద్ బాబు గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు.
4: ఈరోజు స్థానిక జిల్లా కోర్టు భవనంలో మీడియేషన్ ఫర్ ద నేషన్ 3.0 పోస్టర్ను స్థానిక జిల్లా జడ్జిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిజామాబాద్ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జీవీఎన్ భరతలక్ష్మి గారు మాట్లాడుతూ,
5: నిజామాబాద్ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు నేను మీడియేషన్ ఫర్ నేషన్ 3.0 గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. మధ్యవర్తిత్వం అనేది, అంటే మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం అంటే ఇద్దరు వ్యక్తులు లేదా రెండు వర్గాల మధ్య పరస్పర అంగీకారంతో పరిష్కారం చేసుకునేటటువంటి ఒక మంచి విషయం అది. ఈ మీడియేటర్ అనే వ్యక్తి ఏ పార్టీ పక్షాన ఉండడు. అతడు న్యూట్రల్గా ఉండి ఇరుపక్షాల మధ్య కూడా వారి యొక్క సమస్యను విని ఆ సమస్యకి వాళ్ళు సరైనటువంటి పరిష్కారం వచ్చేదానికి ఈయన సహకరిస్తారు. సో పార్టీలే స్వయంగా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి మీడియేషన్ రావడానికి మీడియేటర్ సహాయపడతాడు. సో మీడియేటర్కి ఈ పార్టీలని ఎలాగ మీడియేట్ చేయడం అనేది అంటే, ఇరు పార్టీల వారు ఒక సమస్యతో వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించి అంటే మీడియేషన్ చేసే క్రమంలో అక్కడ ఎటువంటి చట్టాలు న్యాయాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి వారు ఒక మామూలు వ్యక్తిలాగా మీడియేట్ చేస్తారు. పార్టీలు కూడా బియాండ్ లాస్, అక్కడ చట్టం మనకి వర్తిస్తుందా లేదా అనేది విషయాలు పక్కన పెట్టి ఆ రెండు యొక్క పార్టీలకి బియాండ్ లాస్ కూడా వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఒక సెటిల్మెంట్కి వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత మీడియేటర్ వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తాడు పార్టీలని. అంటే ఈ పార్టీలు మీడియేషన్కి వచ్చినప్పుడు మొదట ఒక పార్టీని పిలిచి వారు ఏం చెప్పాలనుకున్నారో పూర్తిగా వారిని వింటారు. వీరు మాట్లాడడం కంటే పార్టీ మాట్లాడడం ఎక్కువగా ఉంటుంది. అంటే వారి లోపల ఎంత ఉన్నదనేది, వారు ఆ సమస్య ఏది అనేది వారి నుంచి పూర్తిగా ఆయన మీడియేటర్ వింటారు. తర్వాత రెండవ సిట్టింగ్లో అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని పిలిచి వారి సమస్య ఏంటి, వారికి ఉన్న ప్రాబ్లం ఏంటి, వారి ఇబ్బంది ఏంటి, అది కూడా వారి నోటి ద్వారా

0: అని ఒక సెటిల్మెంట్ వచ్చేదానికి మధ్యవర్తి వారికి ఫెసిలిటేట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఒక మీడియేషన్కి వచ్చిన పార్టీలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఆ సెటిల్మెంట్ అయిన దాన్ని మీడియేటరు ఒక అగ్రిమెంట్ రూపంలో తయారు చేసి దాన్ని రికార్డ్ చేస్తారు. మీడియేషన్ అగ్రిమెంట్ అని వాళ్ళు ఏమేమి అనుకుంటున్నారో, ఎటువంటి టర్మ్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా ఒక అగ్రిమెంట్ రూపంలో వాటిని రైటింగ్లో రాసిన తర్వాత ఇరు పార్టీలు వారు సంతకం పెడతారు. ఆ మీడియేటర్ కూడా దాని మీద సంతకం పెట్టి అది ఏ కోర్టులో పెండింగ్ ఉంది, ఆ కేసు ఏ కోర్టు నుంచి అది మీడియేషన్కి వచ్చిందో చూసుకొని ఆ కోర్టుకి మీడియేటరు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. అక్కడ మీడియేటర్ నుంచి వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని మేము దానికి అనుగుణంగా ఆ టర్మ్స్కి అనుగుణంగా అగ్రిమెంట్కి అనుగుణంగా కూడా మేము డిగ్రీ పాస్ చేస్తాము. కాబట్టి దానికి ఒక ఫైనాలిటీ ఉంటుంది, చట్టబద్ధత ఉంటుంది. జనరల్గా మనకి పల్లెటూళ్ళల్లో రచ్చబండ కార్యక్రమాలు ఉంటాయి. ఏదన్నా ఒక ఇద్దరు వ్యక్తులు తగాదా పడితే ఒక ఊళ్ళో పెద్ద మనిషి రచ్చబండ మీద కూర్చొని వాళ్ళిద్దరికి కూడా తగాదా తీర్పు చేయడం జరుగుతూ ఉంటుంది. లేదా ఒక 10 మంది అటు ఒక 10 మంది ఇటు ఏదన్నా గొడవలు వచ్చినా కానీ 3-4 పెద్ద మనుషులు తీర్పు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటిదే ఇది కూడా ప్రాసెస్. కాకపోతే అక్కడ జరిగినటువంటి నిర్ణయాలకు చట్టబద్ధత ఉండదు, కానీ ఈ మీడియేటర్ ద్వారా జరిగినటువంటి ఏదైతే డెసిషన్స్ ఉంటాయో, అగ్రిమెంట్స్ ఉంటాయో, అవి కోర్టుకి పంపించడం ద్వారా మేము వాటిని డిగ్రీ చేయడం ద్వారా వాటికి చట్టబద్ధత ఉంటుంది. మళ్ళీ దాని మీద అప్పీల్ చేసుకునే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ ఆ ప్రాబ్లం అక్కడతోటి ఇదవుతుంది. కాబట్టి ఈ మీడియేషన్ను ప్రోత్సహించడానికి ఈ ప్రోగ్రామ్ అనేది రూపకల్పన చేయడమైంది. అదే మీడియేషన్ ఫర్ నేషన్ 3.0. సో ఈ సందర్భంగా మేము అందరినీ కూడా ఎవరైతే కేసెస్ పెండింగ్ ఉన్నారో వాళ్లని మేము ఆహ్వానిస్తా ఉన్నాము. మీడియేషన్ ద్వారా ఇక్కడ చట్టానికి న్యాయానికి అన్నిటికీ బియాండ్ ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య జరిగేటటువంటి ఒక సరళమైన ఒప్పందము. సో అటువంటి ఒప్పందాలు వాళ్ళు చేసుకున్నట్లయితే వాళ్ళకి టైము, వాళ్ళు పెట్టేటటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా వాళ్ళకి సేవ్ అవుతాయి. కాబట్టి ఈ మీడియేషన్ ద్వారా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకోవాలని నేను మరీ మరీ వారిని కోరుతూ స్వాగతిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.
1: ఆ తర్వాత జిల్లా 2వ అదనపు జడ్జి శ్రీ ఎస్ నారాయణ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ,
2: నిజామాబాద్ ప్రజలకు ఇది మంచి సదవకాశం. మీడియేషన్ ఫర్ ది నేషన్ 03 అనేది ఇది, ఎందుకంటే మీడియేటర్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఏదైనా రోల్. ఎందుకంటే అది నెగోషియేట్ చేయడం వల్ల డైరెక్ట్ గా ఇద్దరు పార్టీలు ఏ విషయం కూడా వాళ్ళు సాల్వ్ చేసుకోలేరు. కాబట్టి మీడియేటర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మీడియేటర్ అనే ఇద్దరు వ్యక్తిని వాళ్ళు ఇష్యూస్ ఏమున్నా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేస్తూ వాళ్ళు కన్విన్స్ చేస్తూ వాళ్ళ యొక్క రిజాల్వ్ చేయడానికి అతని యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాలు ఎత్తే కోర్టులో కేసులు, ఎందుకంటే భూ తగాదా గానీ ఆస్తి తగాదా గానీ ఇంక ఎలాంటి కేసులున్నా మీడియేటర్ ద్వారా అప్రోచ్ అయ్యి ప్రజలు ఏదైనా వాళ్ళ సమస్యను పరిష్కరించుకొని తద్వారా కోర్టులో ఆ మీడియేటర్ ఇచ్చే రిపోర్ట్ వచ్చేసి ఏ కోర్టులో అది సబ్మిట్ చేస్తే అది వచ్చేసి దాని ముందు డిగ్రీ ఇస్తారు కోర్టు. ఏ కోర్టు అది ఇచ్చిన తర్వాత మరీ అలాంటి ఇద్దరు వ్యక్తులు ఒప్పుకున్న తర్వాత, ఎందుకంటే వాళ్ళ ఇష్ట ప్రకారమే అది ఎందుకంటే మీడియేటర్ అవార్డు పాస్ చేస్తారు కాబట్టి, తద్వారా మళ్ళీ ఏ మధ్యలో డిస్ప్యూట్ వచ్చినా కూడా అలాంటి అపీల్స్ ఉండదు. కాబట్టి ఇది మంచి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేయాలని తెలియజేస్తాను.
1: ఆ తర్వాత జిల్లా 4వ అదనపు జడ్జి శ్రీ డి దుర్గాప్రసాద్ గారు మాట్లాడుతూ,
3: నిజామాబాద్ ప్రజలందరికీ నమస్కారం అండి. మనిషికి అత్యంత విలువైనది కాలం. ఆ కాలాన్ని కాపాడటం కోసమే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలానే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు మా డిస్టిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ సూపర్విజన్లో ఈ మీడియేషన్ ఫర్ 3.0 అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కనుక రాజీ పడదగ్గ కేసులన్నీ, అంటే ఎక్కడైతే ఫైన్ ఉంటుందో, అలానే సివిల్ భూ తగాదా కేసులన్నీ మరియు లేబర్ రిలేటెడ్ కేసెస్, ఇలాంటి కేసెస్ అన్నీ కూడా వీటితో పాటు మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్, అంటే భార్యాభర్తల గొడవలు కానీ మెయింటెనెన్స్ కేసులు కానీ, ఈ కేసులన్నింటినీ కూడా మనం మీడియేషన్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. సో కోర్టులో ఒక కేసు ఉన్నప్పుడు ఆ కేసును మన జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మేము మీడియేషన్కి పంపించండి అంటే కనుక జడ్జి గారు దాన్ని రిఫరల్ ఆర్డర్ అని ఇచ్చేసి మీడియేషన్ సెంటర్కి పంపిస్తారు. సో అక్కడ జడ్జి గారు మీడియేషన్ సెంటర్కి పంపించినప్పుడు అక్కడ మీరు వెళ్ళి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారు, ఆ మీడియేటర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ కేసుని వాళ్ళ ముందు పెడితే కనుక మీడియేటర్ మనకి ఎక్కడ కూడా ఇలా చేయండి అని చెప్పరు. వాళ్ళు ఓన్లీ మనకు ఫెసిలిటేట్ చేస్తారు, గైడెన్స్ ఇస్తారు. సో మీ సమస్యను మీరే మీడియేటర్ ముందు పెట్టుకుంటే కనుక ఫస్ట్ సిట్టింగ్ లో ఒక వర్గం వాదన వింటారు, ఒకళ్ళకి సంబంధించిన వాదన వింటారు, సెకండ్ సిట్టింగ్ లో ఇంకోళ్ళకి సంబంధించిన వాదన వింటారు, తర్వాత థర్డ్ సిట్టింగ్ లో వీళ్ళిద్దరు వాదనలు ఇద్దరు ముందు పరిచిన తర్వాత అప్పుడు సొల్యూషన్ కూడా మీ ద్వారే బయటకు రాబట్టడానికి మీడియేటర్ ట్రై చేస్తారు. ఒకసారి

0: మీరు ఒక అగ్రిమెంట్ కు వచ్చిన తర్వాత ఆ అగ్రిమెంట్ ని సంబంధించిన కోర్టుకి పంపించిన తర్వాత ఆ కోర్టు వారు మీకు డిక్రీ ఇస్తారు. ఇది ఒక పద్ధతి. మరొక పద్ధతి ఏంటంటే గనక డైరెక్ట్ మీరు లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళినా సరే కూడా అక్కడికి వెళ్ళి మీరు ఒక వైట్ పేపర్ మీద మాకు కేసు ఉంది, ఆ కేసు ద్వారా మేము ఇట్లా చేసుకుంటున్నామని మీరు మాకు ఒక మీడియేటర్ ఏర్పరచండి అంటే గనక డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు మీకు ఇమీడియట్ గా మీడియేటర్ ని ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా మనం మీడియేషన్ లో కేసులు సాల్వ్ చేసుకుంటే మన టైం మనకు సేవ్ అవడం కాకుండా మన కోర్టు ఫీజు ఏదైనా కట్టినా కూడా అది రీఫండ్ అవుతుంది. సో కోర్టు రీఫండ్ అవుతుంది. కోర్టు చుట్టూ తిరిగి మన విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ మీడియేషన్ ద్వారా, అంటే ఒక కేసు కోర్టులో 3 సంవత్సరాలు అట్లా పడితే ఈ మీడియేషన్ ద్వారా 3 నెలల్లోనే మన కేసును సాల్వ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గనక క్రాస్ బార్డర్ మీడియేషన్ అంటే ఒక వ్యక్తి అబ్రాడ్ ఉంటారు, ఒక వ్యక్తి ఇక్కడ ఉంటారు, వాళ్ళు కూడా ఆన్లైన్లో మీరు మీడియేషన్ చేసుకోవచ్చు. ఫిజికల్గా అక్కడ రావాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో కూడా మీడియేషన్ చేసుకోవచ్చు. సో మన నిజామాబాద్ ప్రజలందరూ కూడా అత్యంత అద్భుతమైన అవకాశాన్ని వాడుకొని వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టినా కూడా ఇందాక మేము చెప్పినట్టు రాజీపడదగ్గ కేసులు, సివిల్ కేసులు, భూతగాద కేసులు ఇలాంటివన్నీ కూడా మీరు రాజీ చేసుకుని ఆ విధంగా మీడియేషన్లు మీరు సాల్వ్ చేసుకుని హ్యాపీగా ఉంటారని చెప్పి ఆశిస్తాం. థ్యాంక్ యూ.
1: అనంతరం జిల్లా 3వ అదనపు జడ్జి శ్రీమతి ఉషా కిరణ్ గారు మాట్లాడుతూ,
2: నిజామాబాద్ ప్రజలందరికీ నమస్కారం. మీడియేషన్ 3.0

0: కుటుంబంలో ఉన్న తగాదాలన్నీ మీడియేషన్తో సెటిల్ చేసుకుంటే కోర్టు వరకు వచ్చి అత్యంత వాల్యుబుల్ టైంని కూడా వేస్ట్ చేయకుండా, డబ్బులు వేస్ట్ చేయకుండా, పిల్లల కెరియర్ని కానీ రిలేషన్స్ని కానీ వేస్ట్ చేయకుండా మీడియేషన్ని యూటిలైజ్ చేసుకుని సెటిల్మెంట్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.
1: చివరిగా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు డిఎల్ఎస్ఏ సెక్రటరీ శ్రీమతి ముద్దసాని నీలిమ గారు మాట్లాడుతూ,
2: నిజామాబాద్ ప్రజలందరికీ నమస్కారం. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇంకా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మీడియేషన్ ఫర్ ద నేషన్ 3.0 అనే ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఇది యాజ్ సింపుల్ యాజ్ దట్. చాలా వరకు కేసెస్ కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు ఇరుపక్షాలకి కూడా మేము సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉంది, కానీ ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. అలాంటి దానికోసమే సింపుల్ గా చెప్పాలంటే పూర్వం రోజుల్లో రచ్చబండ అనేది ఉన్నట్లే సేమ్ అదే లైన్స్ లో ఈ కార్యక్రమం కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఎలా అయితే రచ్చబండ దగ్గర ఒక నలుగురు పెద్ద మనుషులు కలిసి ఇరుపక్షాలది విని ఎలా అయితే తీర్పులాగా ఇచ్చి ఇలా చేయండి అని చెప్పేవాళ్ళు, కానీ దానికి చట్టబద్ధత అనేది ఉండేది కాదు. ఒకరు ఫాలో అయితే అయ్యేవాళ్ళు, లేదంటే లేదు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ యాక్ట్ ప్రకారంగా మీ మీడియేటర్లో కోర్టులో ఒక కేసు వేసినప్పుడు అదర్ సైడ్ ని పిలిపించినప్పుడు మాకు సెటిల్మెంట్ కి ఛాన్స్ ఉంది అని అనుకుంటే రెఫర్ చేయమని చెప్పి అడగొచ్చు. సో కోర్టు వారు ఆ కేసుని మీడియేటర్ దగ్గరికి రెఫర్ చేసినప్పుడు ఇరుపక్షాలు కూడా సెపరేట్ గా కూర్చొని మీడియేటర్, సో న్యూట్రల్ పర్సన్ ఎవరికి సంబంధించిన వ్యక్తి కాదు, ఇద్దరు ఇరుపక్షాలది కూడా ఓపికగా విన్న తర్వాత ఒక రకంగా దానికి సొల్యూషన్ లాగా కూడా ఇస్తారు. ఇద్దరిది కూడా మా నుంచి ఈ టైప్ ఆఫ్ సెటిల్మెంట్ ఉంది అని చెప్పినప్పుడు అది, సో కోర్టు తీర్పుకి మీడియేషన్ లో ఉన్న దీనికి డిఫరెన్స్ ఏంటి మెయిన్ గా అంటే, అక్కడ మాత్రం మనకు నచ్చినా నచ్చకపోయినా జడ్జి గారు లా అబైడింగ్ గా దాని తీర్పు ఇస్తారు. సో అది మనకు నచ్చినా నచ్చకపోయినా అది ఓబే చేయాలి, ఇంట్రెస్ట్ కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ఇంకా ఏదైనా. కానీ ఇక్కడ మాత్రం ఆ వెసులుబాటు ఉంది, ఇరుపక్షాలు కూడా వాళ్ళకి నచ్చిన తరహాలో దాన్ని సెటిల్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది ఉపయోగకరంగా ఉంటుంది అండ్ ఇది కాస్ట్ ఎఫెక్టివ్, అడ్వకేట్స్ కి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. సో చాలా క్విక్ గా సెటిల్ చేసుకోవచ్చు. ఈ మీడియేషన్ కి సంబంధించి పోస్టర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఫర్ వైడ్ పబ్లిసిటీ. మేము ఒక వీడియోను కూడా ఈజీగా ఈ మీడియేషన్ అంటే ఏంటి అని అర్థం కావడానికి అవగాహన కోసము ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఆ వీడియోను చూస్తే మీకు కరెక్ట్ గా అండర్స్టాండ్ అవుతుంది. కాబట్టి నిజామాబాద్ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
1: ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.
3: శ్రోతలు, మీరింతవరకు ఈరోజు స్థానిక జిల్లా కోర్టు భవనంలో జడ్జీల ద్వారా మీడియేషన్ ఫర్ ద నేషన్ 3.0 పోస్టర్ ఆవిష్కరణపై ఆకాశవాణి నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరద్బాబు గారు, సహకారం శ్రీ మానెటి భూమేశ్వర్ గారు.

సినీ రంజని. సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి రాధా గోపాలం చిత్రం నుండి పాట.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రమ్య బెహ్రాన్ అనురాగ్ కులకర్ణి గారు పాడిన ఈ పాట అమరన్ చిత్రం నుండి.

శ్రోతలు, మీరింతవరకు సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు 20వ ఆసియా క్రీడలు 2026 జపాన్లో జరగనున్న రోజువారీ ముఖ్యాంశాల సమగ్రహం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

సినీ రంజని. సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు పాడిన ఈ పాట రాజ్ కుమార్ చిత్రం నుండి.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట సీతారామ కళ్యాణం చిత్రం నుండి.

శ్రోతలు, మీరింతవరకు విన్న ఆ పాట 16 ఏళ్ల వయసు చిత్రం నుండి. మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు. అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.